ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട ശ്രോതലകു ശുഭോദയം. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 15వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 6వ తేదీ గురువారం 100.2 MHz FM పై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి సమయం 5:55 దాటి 53 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం. ఇయాల్టి ప్రార్థన కార్యక్రమంలో శ్రీ సాయి స్వరంజరి ఇంటరు.

ఇప్పటి వరకు ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ సాయి స్వరాజ్జరి ఇన్నారు. ఇది ఇయాల్టి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొద్దుగల్ల 6:10 ప్రసారమవుతుంది. ఇక రేపటి ప్రార్థనా కార్యక్రమంలో మీనాక్షి స్తోత్రం అష్టోత్తరం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఇయాల్టి కార్యక్రమాలు ఇయాల ఇప్పటి సంధి రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాలు వాటి వివరాలు మరికొద్దిసేపట్లో 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 7:00 జిల్లా సమాచార లేఖ 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

ఎన్నో విశేషాలను అందించే అంబటాల సంగతులు కార్యక్రమంలో పొద్దుగల 7:15 పానం పదిలం శీర్షికన కంటి ఆరోగ్యం కోసం రోజువారీ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిర్మల్కు చెందిన నేత్ర వైద్యులు డాక్టర్ యు కృష్ణంరాజుతో ముచ్చట, ఇంకా జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో ముచ్చట, అట్లనే న్యాయం చట్టం శీర్షికన గృహహింస చట్టం గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట ఇంటారు. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. నవలతో కార్యక్రమంలో పొద్దుగల 8:30 ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 56వ భాగం ఇంటారు. న్యాయశాఖ వారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం 8:45 ప్రసారమవుతుంది. ఇక 10:00 నుంచి 3:00 దాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, 3:00 నుండి 5:00 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి. పొద్దుమట్ల 5:30 కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి చలికి చిట్కా ఆకుల పాక కథ, ఇంకా స్నేహితులు కథల సంపుటి నుండి ధర్మ నిర్ణయం కథను ఇంటారు.

లలిత సంగీత కార్యక్రమంలో ఎంఎస్ రామారావు పాడిన లలిత గీతాలు 5:45 ప్రసారమవుతాయి. ఇక 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ఇసురాయి పాటలు, ఇంకా తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకంటి గంగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు ప్రసారమవుతాయి. కిసాన్ వాణి కార్యక్రమంలో రాత్రి 7:15 వివిధ రకాల నేలలకు అనువైన ఉద్యాన పంటల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన పాడి పంట అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం మొర్రిగూడ గ్రామానికి చెందిన కోట ఉపేంద్రతో ముచ్చట ఇంటారు. బాసరుచులు కార్యక్రమంలో రాత్రి 9:30 ప్రముఖ రచయిత్రి ఇల్లెందుల సరస్వతీదేవి వచన రచనల నుండి ఓ కండిక, ప్రముఖ కవి ఎంవి పట్వర్ధన్ కవితా పక్తులు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10:00 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రం ఇంటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుండి 6:55 సంస్కృతంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్జియో గోర్డ్ను కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణ, సమావేశాల తేదీల ఖరారుపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే రాజధాని అమరావతి అభివృద్ది పనుల పురోగతి, రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏకు సంబంధించిన నిర్ణయాలు, వివిధ అభివృద్ది ప్రాజెక్టులపై మంత్రివర్గం సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలిపారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి భారత్లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్డ్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా అమెరికా రాయబారితో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. తెలంగాణ విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ స్లాట్లను పెంచడం, దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయడం, H1B వీసా ప్రాసెసింగ్ రెన్యువల్, వీసా స్టాంపింగ్ ప్రక్రియను సరళతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఐటీ, కృత్రిమ మేధ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, పరిశోధన రంగాల్లో అమెరికా సంస్థలకు విస్తృత పెట్టుబడి అవకాశాలున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అగ్రిగోల్డ్ కేసుల పురోగతిపై మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమీక్ష నిర్వహించింది. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సమస్యలు, కేసుల పురోగతిపై చర్చించిన ఉపసంఘం డిపాజిటర్ల ప్రయోజనాలపై చర్చించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఏదైతే ఇమూవబుల్ ప్రాపర్టీస్ కింద మేము ఐడెంటిఫై చేశామో అందులో 20,450 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఈ 20,450 ఎకరాల్లో 14,304 ఎకరాలు, అందులో 6,330 ఎకరాలు ఫిట్ ఫర్ ఆక్షన్ గా మేము గుర్తించాం. త్వరగా ఈ ఆక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టమని సిఐడి డిపార్ట్మెంట్ ని కోరడం జరిగింది. ఇంటర్ స్టేట్ ఇష్యూస్ కొన్న మిగిలి ఉన్నాయో వాటికి కూడా పరిష్కారం జరిగే విధంగా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ని డెడికేటెడ్ గా అపాయింట్ చేస్తే దాన్ని ముందు తీసుకెళ్లే విధంగా మేము మా ప్రయత్నం మేము చేస్తాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్దికి ప్రాధాన్యమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నాణ్యత ప్రమాణాలతో అన్ని రోడ్ల నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పల్లె పండుగ 2.0 కింద వ్యవసాయ క్షేత్రాలకు డొంక రోడ్ల నిర్మాణం వంటి పనులతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంఘంతో సమన్వయం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్త్రీనిధి యాప్తో అనుసంధానం చేసి మహిళలకు రుణాలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఆర్ఎన్బీ కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని రహదారుల్లో 10,238 కిలోమీటర్ల మేర అభివృద్ది పనులు చేపట్టాల్సి ఉందన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దెబ్బతిన్న రహదారుల అభివృద్దికి, శిథిలావస్థలో ఉన్న సుమారు 100 వంతెనల పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలిపారు. అనంతరం రహదారులు భవనాల శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్ వాచ్ ఏపీ రైజ్ ను మంత్రి ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా అద్దంకిలో పునరుత్పాదక ఇంధన తయారీ జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకిలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా అద్దంకి రాష్టంలోనే కీలక పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకోనుందని చెప్పారు. ఇప్పటికే పలువురు పెట్టుబడిదారులు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వెల్లడిస్తూ
2: దాదాపు 1000 ఎకరాల్లో సెజ్ అనమాట, అంటే రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ జోన్ అనేది సెజ్. దాని సెజ్ తయారు చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఇండస్ట్రీస్ బయట నుంచి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకుంటే ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి, పిల్లలకి, యూత్ కి ఉపయోగం ఉంటుందనే దానికోసం పెట్టాము. కొందరు రామాయపట్నం పోర్టు వస్తుంది, వీటన్నిటి కోసం పెట్టాము. కొంతమంది రైతులు బిల్లింగ్ ఇచ్చారు. ఎప్పుడైతే రైతులు ముందుకు వచ్చిస్తున్నారో దీన్ని బలవంతంగా కాకుండా రైతులు నొప్పించి ఒకరి తర్వాత ఒకరు నొప్పించి తీసుకుంటా ఉన్నాం అన్నమాట.
0: సినిమా పైరసీ, టెలిగ్రామ్లలో పైరేటెడ్ కంటెంట్ ప్రసారాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత బలోపేతం చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. ఈ మేరకు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి లోక్సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2023లో సినిమాటోగ్రాఫ్ సవరణ చట్టం ద్వారా అనధికారిక సినిమా రికార్డింగ్ ప్రసారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే పైరసీ కంటెంటును తొలగించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 7393 పైరేటెడ్ లింకులను తొలగించామని కేంద్ర మంత్రి వెల్లడించారు. తెలంగాణలో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో నిజమైన భూహక్కుదారుడికి అన్యాయం జరగకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో 22A నిషేధిత భూములకు సంబంధించిన ఫిర్యాదులు, హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ విధానాలపై మంత్రి నిన్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారి హక్కులను పరిరక్షించడంతో పాటు ప్రభుత్వ భూములను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంపొందించడం, యువతలో చేనేతపై అవగాహన కల్పించడమే లక్ష్యమని కేంద్ర ప్రభుత్వ వీవర్స్ సర్వీస్ సెంటర్ విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ అనస్ షాబీ తెలిపారు. అమరావతిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. భారతీయ చేనేత రంగంలోని సౌందర్యం, నైపుణ్యం, సృజనాత్మకత, సుస్థిరతను ప్రతిబింబించేలా యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణ అంతర్గత కర్ణాటకపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పాటు ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తూ
3: ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: అలాగే తెలంగాణలో రానున్న 5 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గం ఈ రోజు సమావేశం కానుంది. అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసాల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా రాయబారి సెర్జియో గోర్ను కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రహదారుల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రచా ఝా. अथ वार्ताः। संसदा षड्विंशत्यधिकद्विसहस्रतमं सर्वोच्च न्यायालयस्य संशोधनविधेयकं पारितम्। यत् चर्चोत्तरं राज्यसभया तत् पुनः लोकसभायै प्रेषितम्। लोकसभया एतद् विधेयकं गत सोमवासरे एव पारितम्। अनेन विधेयकेन भारतस्य मुख्य न्यायाधीशं विहाय सर्वोच्च न्यायालयस्य न्यायाधीशानां संख्या वर्तमानात् 33 इत्यतः 37 यावत् वर्धयितुं सर्वोच्च न्यायालयाधिनियमः 55-19 इत्यस्मिन् संशोधनं भवति। लोकसभया बैंकर्स बुक्स एविडेंस विधेयकं 20-26 इति पारितम्। अस्य विधेयकस्य उद्देश्यं बैंक अभिलेखानां साक्ष्य संबद्ध नियमं आधुनिकीकांकीय बैंकिंग व्यवस्थया सह अनुकूलयितुमस्ति। विधेयके प्रावधानमस्ति यत् बैंक अभिलेखस्य वैद्युतिक उत वा आंकीयाभिलेख साक्ष्यरूपेण गृह्य वैध तथा विधित प्रवर्तनीय भविष्यति। लोकसभायाः कार्यम् अपराह्णे 2 प्रथम स्थगनानन्तरं पुनः समारब्धे सति केन्द्रीय वित्त मंत्री निर्मला सीतारमण एतत् विधेयकं प्रास्तौत्। प्रधानमंत्री नरेन्द्र मोदी प्रतिपादितवान् यत् भारते कथा कथनस्य समृद्धा परंपरा तथा सृजनात्मक प्रतिभायाः विपुलः निधिः वर्तते, यस्य उपयोगेन भारतं वैश्विक सामग्री निर्माणस्य प्रमुख केन्द्र रूपेण विकसितुं शक्यते। असौ सामाजिक संचार पटले संसूचितवान् यत् नवदिल्ल्यां नेटफ्लिक्स इत्यस्य सह मुख्य कार्यकार्यधिकारिणा टेड सैरंडोस इत्यनेन सह असौ मेलनं कृतवान्। प्रधानमंत्री अवदत् यत् तयोः मध्ये भारतस्य मनोरंजन क्षेत्रस्य विशाल संभावना विषये अपि विस्तृतः विचार विमर्शः अभवत्। विश्वस्य प्रमुख सामाजिक माध्यम मञ्चानां मूल संस्थायाः मेटा इत्यस्य मुख्य कार्यकार्यधिकारिणा मार्क जुकरबर्ग इत्यनेन बाल यौन शोषण सामग्री तदनुषंगिक सामग्री कृत्रिमतया निर्मित सामग्री चेत्येषु अथ मञ्च संचालने च जात दोषान् अधिकृत्य भारत प्रशासनात् क्षमा याचिता। सूत्राणाम् अनुसारं मेटा संस्थया स्वीकृतं यत् केषाञ्चन प्रकाराणां सामग्रीणां प्रचाराय बहुधनराशिः व्ययिता आसीत्। भारत प्रशासनेन मेटा संस्थायै एतत् स्पष्टीकृतं यत् सा मध्यस्थ परिभाषायाः अन्तर्गतं न आयाति, यतः सा संस्था एव निर्धारयति यत् का सामग्री कस्मै प्रेष

0: वर्तते। गतवर्षे उभयोरपि मध्ये 93 अर्बुद डॉलर मितः द्विपक्षीय व्यापारः जातः। सः एतदपि अवदत् यत् अफ्रीका देशेषु भारतस्य निवेशः आहत्य 80 अर्बुद डॉलर मिताधिकः जातः, येन भारतं तत्रत्य प्रमुख निवेशक देशेषु अन्यतमं जातम्। हॉकी क्रीडायां 16 भारत कनिष्ठ पुरुष राष्ट्रीय प्रतिस्पर्धायाः डिवीजन ए इत्यस्य उपांत्य चरणे उड़ीसा, पंजाब, झारखंड, मध्य प्रदेश राज्यानां दलानि प्रवेशं कृतानि। तमिलनाडु राज्यस्य कोयंबतूर नगरे ह्यः सम्पन्नेषु प्रागुपांत्य चक्रे पंजाब दलेन कर्नाटक दलं 5-2, उड़ीसा दलेन हरियाणा दलं 5-1, झारखंड दलेन समतायाः अनन्तरं शूटआउट पद्धत्या उत्तर प्रदेश दलं अथ मध्य प्रदेश दलेन दादर नागर हवेली दमन दीव दलं च 7-3 इत्यंकांतरालेन पराजितम् इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केंद्रम వికారాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు. లేఖ అందిస్తారు శ్రీ పి నరేందర్.
2: దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ఐడిఓసి సమావేశ మందిరంలో ఇటీవల ఘనంగా నిర్వహించారు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరవీరుడిగా దొడ్డి కొమరయ్య చేసిన త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఇటీవల ఐడిఓసి మీటింగ్ హాల్ నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె సుధాకర్ లాల్ సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న వివిధ చర్యలను వివిధ శాఖల మధ్య సమన్వయం గురించి వివరించారు. భూ సమస్యల పరిష్కారానికి భూ సర్వే ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఇటీవల జిల్లాలోని తరూర్ మండలం తరిగోపుల గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న గోదాము నిర్మాణానికి శంకుస్థాపన, భూభారతి భూ సర్వేపై అవగాహన గ్రామసభ కార్యక్రమాల్లో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తరిగోపులలో జరిగిన భూభారతి భూ సర్వే అవగాహన గ్రామసభలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి భూ సర్వే ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. పంచాయతీల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఇటీవల కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓ, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు 3 సంవత్సరాల సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందించడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధికి 6 మంది మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, వీరి సూచనల మేరకు గ్రామాల అభివృద్ధిపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు. 100 మీటర్ల వివరాలను డిజిటలైజేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి బిఎల్ఓలను ఆదేశించారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆలంపల్లి, కొత్తగడి వార్డుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఏ ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకుండా ప్రతి ఇంటి నుండి ఎన్యూమరేషన్ ఫారాలను తీసుకుని డిజిటలైజేషన్ చేయాలని బిఎల్ఓలకు కలెక్టర్ సూచించారు. శని ఆదివారాల్లో ప్రభుత్వ సెలవు ఉన్నందున తప్పనిసరిగా ఎస్ఐఆర్ ను చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. వికారాబాద్ కలెక్టర్ మైభారత్, విక్షత్ భారత్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ పోస్టర్ను ఇటీవల ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఇటీవల కలెక్టరేట్ లో మైభారత్, విక్షత్ భారత్ ఇంటెన్సివ్ యూత్ రిజిస్ట్రేషన్ అండ్ అవేర్నెస్ డ్రైవ్ పోస్టర్ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లా యువత మైభారత్ పోర్టల్లో నమోదు చేసుకుని దేశ నిర్మాణం, స్వచ్ఛంద సేవ, నైపుణ్య అభివృద్ధి మరియు యువత భాగస్వామ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వికారాబాద్ నియోజకవర్గం శివారెడ్డిపేట ఆర్టీఓ కార్యాలయం వద్ద 261 కోట్ల వ్యయంతో హ్యామ్ రోడ్ల పనులకు తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుదిల్ల శ్రీధర్బాబులతో కలిసి శంకుస్థాపన చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి జరుగుతుందని గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి. చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని దుద్యాల మండలం దుద్యాల వద్ద చేపట్టిన ఎడ్యుకేషన్ హబ్ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎడ్యుకేషన్

0: హబ్లో చేపట్టిన వివిధ విద్యా సంస్థల పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా అదనపు పంపులు అవసరమైన చోట సివిల్ పనులన్నింటినీ పూర్తి చేయాలని, సెప్టెంబర్ చివరి నాటికి భూసేకరణ పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లాకు రోడ్ల అభివృద్ధికి గాను 900 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇటీవల తాండూరు నియోజకవర్గంలో 290 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణాలు బలోపేతం చేయడానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి, తాండూరు ఎమ్మెల్యేలు బుయ్యని మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ దీపక్ తివారీలతో కలిసి రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
1: ఇంతవరకు శ్రీ పి నరేందర్ అందించిన వికారాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత్లో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని నెట్ఫ్లిక్స్ కో సీఈఓతో జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ ఆధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఒమాన్తో హర్ముస్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుది దశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. 16 ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్ కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. ఇక వివరాలు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సారెండోస్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగొమ్మ అని మోదీ అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్ కు భారత్ సరియైన వేదిక కాగలదని చెప్పారు. భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సంస్థ భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా సంస్థ తరఫున సారెండోస్ చెప్పారు. రీఇమాజినింగ్ కేర్ స్ట్రాటజీస్ ఫర్ ఎంపవరింగ్ కేర్ గివర్స్ ఇన్ వికసిత్ భారత్ అట్ 2047 పేరిట నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసింది. సమ్మిళిత వృద్ధి, సామాజిక అభివృద్ధి సాధనకు సమగ్ర సంరక్షణ పర్యావాస వ్యవస్థ కీలకమని నివేదిక తెలియజేసింది. నైపుణ్యం కలిగిన సంరక్షకులకు ప్రపంచ కేంద్రంగా భారతదేశ సామర్థ్యాలను బలోపేతం చేయడంలోనూ ఈ అంశాలు ముఖ్యమని పేర్కొంది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి మాట్లాడుతూ, ఈ రంగంలో భారతదేశ దీర్ఘకాలిక అభివృద్ధికి ఈ వ్యూహం కీలకమైందని చెప్పారు. సంరక్షణ అనేది కేవలం చికిత్సకే పరిమితం కాదని అన్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం, అంతర్జాతీయ కార్మిక సంస్థ, కేర్ గివింగ్ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ నివేదికను నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, ఇతర ఉన్నతాధికారులు విడుదల చేశారు. తమ ఆధీనంలో ఉన్న భారతీయ జాలర్లను, వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథం సహాయకారి కాగలదని భారత్ సూచించింది. మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కొలంబో పర్యటన సందర్భంగా ఏర్పాటిన సమావేశంలో జాలరుల అంశం ప్రస్తావనకు వచ్చింది. శ్రీలంక పర్యటన సందర్భంగా మిశ్రీ దేశాధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే, ప్రధానమంత్రి హరిణి అమరసూర్య, విదేశాంగ మంత్రి విజితా హేరత్, విదేశాంగ కార్యదర్శి అరుణి రానరాజాలతో విడివిడిగా సమావేశమయ్యారు. భారత్ శ్రీలంకల మధ్య జాలర్ల అంశం అనేక దశాబ్దాలుగా సమస్యాత్మకంగా ఉన్న విషయం తెలిసిందే. పాక్ జలసంధిలో మన జాలర్లపై లంక నావికాదళ అధికారులు కాల్పులు సైతం జరపడం, వారి నౌకలను స్వాధీనం చేసుకోవడం వంటి సంఘటనలు పలు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుండటంతో ఈ అంశాన్ని సహకార స్ఫూర్తితో పరిష్కరించాలని భారత్ కోరుతోంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో సాగుతున్న రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని, తన భూభాగం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద నెట్వర్క్లపై నమ్మదగిన, ధృవీకరించదగిన, తిరుగులేని చర్యలు తీసుకోవాలని భారతదేశం పాకిస్తాన్ను గట్టిగా కోరింది. చట్టవిరుద్దంగా, బలవంతంగా ఆక్రమించుకున్న భారత్ భూభాగాలన్నింటినీ వెంటనే ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి యౌమీ ఇస్తెహసల్పై చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ రణధీర్ జైస్వాల్ సమాధానమిస్తూ జమ్మూ కశ్మీర్ లడఖ్

0: కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని, అవిభాజ్య అంగాలని పునరుద్ఘాటించారు.
1: The so-called local election in Pakistan occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: భారత విద్యారంగాన్ని బలోపేతం చేసే వివిధ పథకాలు, విధానాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న సీనియర్ అధికారులతో సమీక్షించారు. విద్యారంగంలో నాణ్యత, సమిళిత తత్వాలను అభివృద్ది చేసేందుకు కీలక కార్యక్రమాల పటిష్ట అమలుకు సంబంధించిన అంశాలను సమావేశంలో చర్చించామని మంత్రి సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు, భవిష్యత్ అభిముఖ విద్యా వ్యవస్థ తయారీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. 375A అధికరణాల రద్దుకు సంబంధించి 7 క్రితం తీసుకున్న నిర్ణయం వల్ల జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రజల జీవితాల్లో సమూలమైన సకారాత్మక మార్పులు సంభవించాయని, ఆ ప్రాంతాలు మునుపెరుగని అభివృద్దిని చవిచూస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మౌలిక వసతులు విస్తృతమయ్యాయని, విద్య, వైద్య, వ్యవస్థాపక, క్రీడా రంగాల్లో అవకాశాలు ఎన్నో రెట్లు పెరిగాయని చెప్పారు. రాజ్యాంగ అమలు పటిష్టపడటంతో దశాబ్దాల పాటు రాజ్యాంగ హక్కులు కోల్పోయిన మహిళలు, అణగారిన వర్గాల వారికి వారి హక్కులు తిరిగి లభించాయని, వారు సాధికారులయ్యారని అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిన్న ఏర్పాటైన ఆఫ్రికా డే వేడుకల్లో పాల్గొన్న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఆఫ్రికాకు అతిపెద్ద వాణిజ్య, పెట్టుబడి భాగస్వామి అయినందుకు భారత్ గర్విస్తోందని, గత ఏడాది ఇరు దేశాల మధ్య వాణిజ్యం 93 బిలియన్ల మేర జరిగినట్లు చెప్పారు. మన దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు భారత్ ఆఫ్రికాతో సమ్మిళిత, డిమాండ్ ఆధారిత అభివృద్ది సహకారాన్ని వాంఛిస్తోందని అన్నారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేసిన పోరు సహా భారత్, ఆఫ్రికాల మధ్య చారిత్రక, సాంస్కృతిక బంధాలు బలమైనవని అన్నారు. అభివృద్ది చెందుతున్న గ్లోబల్ సౌత్కు భారత్ కట్టుబడి ఉందని, భారతదేశ G20 అధ్యక్షత కాలంలో ఆఫ్రికా యూనియన్కు శాశ్వత హోదా కల్పన ఇందులో భాగమేనని జయశంకర్ వ్యాఖ్యానించారు.
2: India is proud to be one of Africa's largest trade and investment partners. Our bilateral trade stands at $93 billion last year. Similarly, India has emerged as one of the top investors in Africa with cumulative investments exceeding $80 billion. And these are spread across a varied set of sectors from telecom, energy, pharmaceuticals, infrastructure, agriculture and digital services.
0: ఒమాన్తో హార్ముజ్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుది దశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. వచ్చే వారంలో ఈ ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒప్పందం ఖరారైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన జలసంధి తిరిగి ప్రారంభమవడం, తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారం తొలగిపోయి యుద్దం ముగింపునకు దారితీయవచ్చని భావిస్తున్నారు. అయితే ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన ఆంక్షలను అమెరికా రద్దు చేస్తే తప్ప ఒప్పందం కుదరకపోవచ్చు. ఒప్పందం కుదిరినప్పటికీ హార్ముజ్ జలసంధిపై తన పట్టును పూర్తిగా వదులుకోబోమని ఇరాన్ స్పష్టం చేసింది. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలకు సంబంధించిన నష్టాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో తెలిపారు. హానికరమైన కంటెంట్, సైబర్ బైటింగ్, ఆన్లైన్ దోపిడీ, డిజిటల్ వ్యసనం వంటి ముప్పుల నుంచి పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం గమనిస్తోందని పేర్కొన్నారు. కాగా బాలల లైంగిక వేధింపులకు చెందిన కంటెంట్, డీప్ ఫేక్ కంటెంట్ వేదిక నిర్వహణలో దొర్లుతున్న తప్పులకు సంబంధించి మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ భారత ప్రభుత్వానికి క్షమాపణ తెలియజేశారు. హాకీ. 16వ ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్ కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. కోయంబత్తూరులో జరిగిన డివిజన్ ఏ మ్యాచ్లో పంజాబ్ కర్ణాటకను 5-2, ఒడిషా హర్యానాను 5-1, జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ను షూటౌట్లో, మధ్యప్రదేశ్ దాద్రానగర్ హవేలీపై 7-3 గోల్స్తో గెలుపు సాధించి సెమీఫైనల్స్ కు చేరాయి. ఇవాళ జరగబోయే సెమీఫైనల్స్ లో పంజాబ్ ఒడిశాతో, జార్ఖండ్ మధ్యప్రదేశ్తో పోటీ పడతాయి. నిన్న

0: సమావేశమైన రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీసీ కీలక విధాన రెపో రేట్లో ఎటువంటి మార్పులు లేకుండా 5.25% వద్దనే ఉంచాలని నిర్ణయించింది. తటస్థ వైఖరిని కొనసాగిస్తూనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అభివృద్ది లక్ష్యాలను 6.6 నుంచి 6.7 పెంచాలని నిర్ణయించింది. భారత్లో కథన రీతులకు కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనచరిత్ర ఉందని నెట్ఫ్లిక్స్ కోసీఈఓతో జరిపిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ అధీనంలో ఉన్న భారతీయ జాలర్లను వారి నౌకలను విడుదల చేయాలని భారత్ శ్రీలంకకు విజ్ఞప్తి చేసింది. ఒమాన్తో హార్ముస్ జలసంధికి సంబంధించిన ఒప్పందం ఖరారు తుదిదశలో ఉన్నట్లు ఇరాన్ తెలియజేసింది. 16 ఇండియా జూనియర్ మెన్ హాకీ పోటీల సెమీఫైనల్స్ కు ఒడిషా, పంజాబ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ జట్లు అర్హత సాధించాయి. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాల సంగతులు. విద్య, ఆరోగ్యం, విజ్ఞానం, చైతన్యం అందించే కార్యక్రమం ఇది. ఇయాల్టీ అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన కంటి ఆరోగ్యం కోసం రోజువారీ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిర్మల్కు చెందిన నేత్ర వైద్యులు డాక్టర్ యు కృష్ణరాజుతో ముచ్చట, ఇంకా జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో ముచ్చట, అట్లనే న్యాయం చట్టం శీర్షికన గృహహింస చట్టం గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట ప్రసారం.

తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం తిథి అష్టమి భరణీ నక్షత్రం గురువారం. ఇది ఇయాల్టి తెలుగు తిథి.

వాతావరణ సూచన. జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 27 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనవి. గాలిలో తేమ 80%, గాలి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఇక వచ్చే 24 గంటల్లో జిల్లాలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నరు.

ఇది మనయాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. ఇప్పుడు మనసుకు హాయినందించే వాద్య సంగీతాన్ని విందాం.

0: ఇయాల్టి కోసం యోసం సలహా.
1: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్.
2: ఈ పురుగు మందుల్ని చల్లటి ప్రదేశంలో పెట్టాలండి, అంటే సూర్యరశ్మికి దూరంగా ఒక రూమ్ లో మూలకి పెట్టుకుని, అలానే చిన్నపిల్లలకు అందకుండా, అలానే పశువులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అందకుండా ఈ పురుగు మందుల్ని జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసుకున్న దగ్గర ఈ నీరు అన్నది తడి అన్న తాకకుండా చూసుకున్నప్పుడు ఈ పురుగు మందుల యొక్క ఏదైతే పనితనం ఉందో అది చాలా వరకు మంచిగా తయారయ్యి ఉంటుంది. సాధారణంగా మనము సిఫారసు చేసింది ఏంటంటే, పురుగు మందుల్ని శాస్త్రవేత్తలు సిఫారసు చేయకుండా రెండు రకాల పురుగు మందుల్ని కలపరాదు. అంటే ఈ పురుగు మందుని కలపచ్చా కలపరాదా అన్నది మన వ్యవసాయ పంచాంగంలో ఒక పట్టికలో ఉందండి. అది చూసుకుని లేదంటే తమ సమీపంలో ఉండే వ్యవసాయ అధికారిని తెలుసుకున్న తర్వాతే రెండు రకాల పురుగు మందుల్ని కలపగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే, పురుగు మందులు పిచికారీ చేసుకున్నప్పుడు సాధారణంగా తెల్లవారుజామును కాని లేదంటే సాయంత్రాలు కాని, ఎప్పుడైతే సూర్యోదయం ముందు కాని లేదంటే సూర్యాస్తమి తర్వాత కాని ఈ పురుగు మందుల్ని పిచికారీ చేయండి అన్నది మనం సిఫారసు చేస్తాము. ఎందుకంటే చాలా రకాల పురుగు మందులు ఇప్పుడు జీవరసాయనాలే కాకుండా ఇతర పురుగు మందులు కూడా సూర్యరశ్మితో వాటి పనితనం అనేది చాలా వరకు తక్కువ ఉంటుంది. అలానే పురుగులు కూడా ఏదైతే పంట నాశించే పురుగులు ఉంటాయో అవి కూడా సూర్యోదయం తర్వాత నుంచి అవి పంట మీదకి రావడం కానీ అలా జరుగుతుంది. అందుకని మనము తెల్లవారుజామును కానీ సాయంత్రాలు కానీ పురుగు మందులు పిచికారీ చేసుకోవాలని సిఫారసు చేస్తాం.
0: పురుగు మందుల నిల్వ వాడేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత చెప్పిన వ్యవసాయ సలహాను ఇన్నారు. మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇది అంబటాల సంగతుల కార్యక్రమం.

చరిత్రలో ఈరోజు. చరిత్రలో ప్రతిరోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉన్నది. చరిత్ర పుటలు తెరిచి చూడాలే గాని ప్రతిరోజు ప్రత్యేకమే. మరి ఇయాల్టి విశేషాలు తెలుసుకుందామా? ఇయాల జీవశాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె జయశంకర్ జయంతి, ఇంకా అభ్యుదయ కవి కె శివారెడ్డి పుట్టినరోజు. అట్లనే హిరోషిమా దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి ఎల్ల. ఈయన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామశివారు అక్కంపేటలో జన్మించిండ్రు. బెనారస్, అలీగఢ్ విశ్వవిద్యాలయాల నుండి ఆర్థిక శాస్త్రంలో పట్ట అందుకున్న జయశంకర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డి పూర్తి చేశారు. 1975 నుంచి 1979 వరకు వరంగల్లోని సీకేఎం కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసిండ్రు. 1979 నుండి 81 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం

రిజిస్టర్ గా 1982 నుంచి 91 దాకా సిఫెల్ రిజిస్టర్ గా, ఇక 1991 నుంచి 1994 వరకు ఇదే యూనివర్సిటీకి ఉపకులపతిగా పనిచేసిండ్రు. అధ్యాపకుడిగా ప్రొఫెసర్ కె జయశంకర్ ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ముల్కీ ఉద్యమం మరియు సాంబార్ ఇడ్లీ గో బ్యాక్ ఉద్యమం కూడా పాల్గొన్నారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేశారు. మా వనరులు మాకున్నాయి, మా వనరులపై మాకు అధికారం కావాలి, యాచక దశ నుండి శాసక దశకు తెలంగాణ రావాలి, మాకు తెలంగాణ కావాలి అని గొంతెత్తి ప్రశ్నించిండ్రు ప్రొఫెసర్ కె జయశంకర్. తెలంగాణనే నా ఆకాంక్ష, ఇదే నా శ్వాస, ఇదే లక్ష్యం, ఇదే జీవితం, ఇందులోనే మరణమంటూ ఉద్యమానికే ఉద్యమాన్ని శాసించిన మహోపాధ్యాయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. ఈయన గొంతు క్యాన్సర్తో బాధపడుతూ జూన్ 21, 2011 తుది శ్వాసను విడిచారు.

0: அச்சா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం. శ్రోతలు అంబటాల సంగతుల కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా విందాం పానం పదిలం శీర్షికన కంటి ఆరోగ్యం కోసం రోజువారీ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నిర్మల్కు చెందిన నేత్ర వైద్యులు డాక్టర్ యు కృష్ణంరాజుతో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటుంటారు. అయితే ఈ మధ్యకాలంలో మస్తు మంది కంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. రోజువారి పని ఒత్తిడిలతో సరైన జీవన శైలి లేకపోవడంతో ఆ ప్రభావం కళ్ళ మీద పడి కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. మరి రోజువారీ జీవితంలో కంటి ఆరోగ్యం కోసం ఎసుంటి జాగ్రత్తలు పాటించాలో ఈ ముచ్చట్ల విందాం.
4: డాక్టర్ కృష్ణరాజు గారు, ఇవాళ కంటికి సంబంధించి కంటిని బాగా ఉంచుకోవడానికి రోజువారీ జీవితంలో, అంటే రోగాలు సమస్యలు తీవ్రమైన సమస్యలు వ్యాధులు వీటి విషయం వేరు, దానికోసం ఎట్లాగూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వైద్య నిపుణుల దగ్గరికి వెళ్ళాలి. కానీ రోజువారీ జీవితంలో ఎటువంటి జాగ్రత్తలు కన్ను రెండు కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి మనం తీసుకోవాలి అనే దాని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం.
5: ఈ కన్ను అన్నవి మన శరీరంలో నిరంతరం వెలిగే దీపాలు లాంటివండి. కాబట్టి దీపాలు ఏ విధంగా చీకట్లో మనకు దారిని చూపుతాయో, మనకు నిరంతరం ఏ పని చేసుకోవడానికైనా ఈ కన్ను మనకు అవసరం. అందుకొరకే పూర్వం అనేవారు నయనాలతో పయనాలు అని. కాబట్టి అటువంటి పయనం చేయాలంటే నయనాలను మనము సంరక్షించుకోవాలి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పోషకాహారాలు అంటే కంటికి సంబంధించిన వైటమిన్స్, అందులో వైటమిన్ ఏ చాలా మంచి రోల్ చేస్తుంది అన్నమాట. సో వైటమిన్ ఏ డైట్ చాలా మంది తెలుసు, కానీ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ. వైటమిన్ ఏ డైట్ అంటే ఆకుకూరలు కూరగాయలు, ఆకుపచ్చని ఆకుకూరలు ఏవైనా సరే అందులో వైటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. క్యారెట్లలో కూడా ఉంటుంది. క్యారెట్లలో బీటా కెరోటిన్ అనే ఒక వర్ణద్రవ్యం ఉంటుంది కాబట్టి దాంట్లో ఉంటుంది. వీటితో పాటుగా ముఖ్యంగా చేపల్లో కూడా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. ముఖ్యంగా కాడ్ లివర్ షార్క్ లివర్ ఆయిల్ అని దొరుకుతుంది, దాంట్లో కూడా వైటమిన్ ఏ. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైటమిన్ ఏ క్యాప్సూల్స్ ఇస్తున్నారు డోసెస్. సో తీసుకోవాల్సిన అవసరం, దాని వైటమిన్ ఏ ద్రావణాన్ని కూడా తాగిస్తారు పిల్లలకు 5 సంవత్సరాల నుంచి. ఆ లోపం లేకుండా కూడా విధిగా తీసుకోవాలి. తీసుకుని వాళ్ళకు కూడా పిల్లలను చూస్తే బిటాట్ స్పాట్స్ అని కనిపిస్తాయి, తెల్లగొడ్డు మీద ఈ యొక్క పొలుసుల్లాగా వస్తాయి అన్నమాట, చేపల పొలుసుల్లాగా. కాబట్టి ఈ పోషక పదార్థాలు, ఇంకా బూడిద గుమ్మడి కాయలో కూడా వైటమిన్ ఏ పుష్కలంగా ఉందండి, కానీ దీన్ని ఎవరు తీసుకోరండి. బూడిద గుమ్మడి, పపాయా కూడా మంచి ఫ్రూట్, కొబ్బరి పండులో చాలా ఉంటుంది. ఇవి వైటమిన్ ఏకి సంబంధించిన పదార్థాలు. ఇక వీటి తర్వాత ముఖ్యంగా మనం కళ్ళల్లో అంటే బయట తిరిగినప్పుడు, ఈ బయట విపరీతమైన ఎండాకాలంలో, చలికాలంలో విపరీతమైన చలి, దానివల్ల ఎలర్జీ వస్తుంది. ఈ ఎలర్జీ కండ్లకు కూడా వస్తుంది, కంటికి సంబంధించిన ఎలర్జీ.
4: ఎక్కువ వేడి ఉన్నా ఎక్కువ చలి ఉన్నా
5: ఎండాకాలంలో వేడి వల్ల ఎలర్జీ.

0: పోతే చలికాలంలో ఈ చలి వల్ల కూడా దద్దుర్లు, ర్యాష్,
1: వీటి నుంచి ఎలా రక్షించాలంటే
0: గాగుల్స్, మంచి గాగుల్స్. గాగుల్స్ తీసుకోవాలంటే నాసిరకమైన కళ్లద్దాలు వాడడం కాదు, మంచి నాణ్యత గల చలివద్దాలు వాడాలి, బ్రాండెడ్ కంపెనీస్. సో అవి వాడుకోవాలి బయటకు వెళ్ళినప్పుడు. కొందరికి మానేజ్ పవర్స్ ఉంటాయి, సైట్ డిఫెక్టివ్ విజన్ ఉంటుంది, వాళ్ళు ఆ సంబంధించిన పవర్ కు సంబంధించిన గాగుల్స్ పెట్టు, కళ్ళద్దాలు పెట్టుకోవాలి. కళ్ళద్దాలు, గాగుల్స్, ఇది మామూలు గాగుల్స్ పెట్టుకోవడానికి ఏం కనిపిస్తుంది?
1: ఇవి అంటే మీరు అనేవి సన్ గ్లాసెస్ అయితే అవి ఎండ కోసం,
0: ఎండ కోసం,
1: చలి కోసం.
0: చలి కోసం ఏంటంటే ప్రొటెక్షన్, ఏంది గాలి దుమ్ము కొట్టకుండా, గాలి ఆ ఫోకస్,
1: గాలి లేక మంచు
0: అంతే కదండి,
1: తాకిడి,
0: తాకిడి వల్ల కూడా ఎలర్జీ ఫోకస్ అవుతుంది అన్నమాట. ఇవి ముఖ్యంగా ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రమాదాల నుంచి కూడా రక్షించుకోవాలి. చాలా మంది పిల్లలను చూస్తాను నేను, అంటే పిల్లలు పాపం పెన్సిల్ తో ఆడకూడదు, నాకు ప్రతి వారం ఒక కేసు వస్తుందండి. పెన్సిల్ తో వాళ్ళు షార్ప్ పెన్సిల్ తోటి కళలు గుచ్చుకుంటారు, చిన్న పిల్లలు గొడవ పడడం గాని ఇంట్లో. ఇక పల్లెటూరులో అయితే ముఖ్యంగా పాపం ఈ వ్యవసాయ పనిముట్లు వాటిని పట్టుకుంటారు పిల్లలు తెలియక, వాటితో ఆడుకోవడం, పాపం ఈ కత్తెర లాంటి వస్తువులు వాళ్ళు పాపం తెలియక పెట్టుకుంటారండి చాలా మంది, నేను చూసినానండి. ఇంకా పిల్లలు ఆడుకుంటుంటారు, రాళ్లు విసురుకుంటారు, గిల్లిదండ ఆడుకుంటారు కొందరు పిల్లలు, ఈ రాళ్లు విసురుకోవడం నేరుగా ఎన్నో ప్రమాదాలు చూసామండి. ఇవన్నీ ఇక ముఖ్యంగా వ్యవసాయదారులు అయితే పాపము వాళ్ళు నిరంతరం వ్యవసాయ భూముల్లో పనిచేస్తూ ఉంటారు, కళ్ళల్లో ఈ యొక్క ఏదో పడిపోతుంది, వాళ్ళు పని శ్రద్ధలో మర్చిపోయి నిర్లక్ష్యం చేస్తుంటారు. ముఖ్యంగా శిలీంధ్రాలకు సంబంధించిన వ్యాధులు, సంబంధించిన కారక పరణజీవులు కంట్లో చేరిపోయి అవి కంట్లో నిజంగా చాలా పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్ దారితీసి
1: కంటి మీద జీవించడం మొదలు పెడతాయి.
0: చాలా మ్యాగట్స్ అని ఉంటాయి, పురుగులు వస్తాయి బయటకు, ఇట్లా చాలా జబ్బులు ఉన్నాయి. వీటన్నిటి నుంచి మనం నిజంగా ఒక అవగాహన ఉంచుకుని,
1: అంటే వ్యవసాయదారులు కూడా కంటికి రక్షణగా అద్దాలు పెట్టుకోవాలంటారా,
0: గాగుల్స్ లాంటివి పెట్టుకోవాలి. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసినాను, అప్పట్లో పురుగుల మందులు చల్లినప్పుడు చాలా మంది వాటి రసాయన ప్రభావాలకు లోనై వాళ్ళు అనారోగ్యం పాలయ్యారు కదండి, అప్పుడు కంటి చూపును కోల్పోయిన వాళ్ళు కూడా చాలా మంది, కంటిలో కూడా చూపి కంటి నల్ల గుడ్డు కూడా దెబ్బతిందండి.
1: సరే, అంటే స్ప్రేయింగ్ మందులు వగైరా వేసినప్పుడు కంటి కడతాలు పెట్టుకుని
0: పెట్టుకోవడం చాలా అవసరం అండి. శ్రేయస్కరం కూడా అట్లా, కేవలం మాస్కులు ముక్కుకే కాదు కంటికి కూడా గాగుల్స్ పెట్టుకుని చుట్టూ తలపాక చుట్టుకోవడం ఉత్తమం.
1: టెలివిజన్ ఎక్కువసేపు చూడకూడదని, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే సెల్ ఫోన్లు ఇట్లాంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, వీటి తెరలను ఎక్కువగా చూడకూడదు అని అంటున్నారు. ఇక్కడ సమస్య మనం మన కంటికి చేరే వెలుగు చాలా ఎక్కువ కావడమేనా?
0: ఇక్కడ రెండు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో స్ట్రెస్ అనమాట, లైట్ కాంతి ఒక్కసారి అకస్మాత్ గా పడుతుంది,
1: కాంతి
0: దీని వల్ల ఏమవుతుందంటే, ఇది ఫోటో స్ట్రెస్ వల్ల ఒకటి, ఇంకోటి న్యూరో స్ట్రెస్ కూడా అండి. ఎట్లా అంటే చూడండి, ఈ నిరంతరంగా కాంతి, ఈ ఫోటో ముఖ్యంగా టెలివిజన్, స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ అండి, దీనివల్ల ఏమవుతుంది ఇదివరకు చెప్పినారు ఒకసారి, ఏంటంటే ఈ కంట్లో ఉన్న నీటి స్రావం, నీటి శాతం తగ్గిపోతుంది క్రమంగా, తగ్గిపోవడం వల్ల కళ్ళు మొత్తము పొడిబారిపోయి డ్రై అయిపోవడం వల్ల,
1: అంటే కంటి మీద ఒత్తిడి ఎక్కువడం వల్ల కంటిలో ఉండే తేమ తగ్గుతుంది.
0: కాదండి, మనం తదేకంగా చూడడం, యాక్చువల్ గా మన కళ్ళు మనకు తెలియకుండానే ప్రతి నిమిషానికి 20-30 సార్లు బ్లింకింగ్ చేస్తామండి, రెప్పలు కొట్టుకుంటాం, మనకు తెలియదు ఆ విషయం. ఇట్ ఇస్ అన్ ఇన్వాలంటరీ రిఫ్లెక్స్, మనకు తెలియకుండా జరిగేది. అయితే ఈ కంప్యూటర్లను, సెల్ ఫోన్లను, స్మార్ట్ ఫోన్లను, టెలివిజన్ చూసేటప్పుడు తదేకంగా చూడడం వల్ల ఆ కళ్ళు కొట్టుకోవడం కూడా వాళ్ళు మానేస్తారనమాట, మర్చిపోతారు. దానివల్ల కళ్ళు ఏమవుతాయండి, ఈ కళ్ళు రెప్పలు ఎందుకు కొట్టుకుంటున్నామంటే ఆ బ్లింక్ చేయడం వల్ల కన్నును తడిగా ఉంచే ఈ యొక్క గ్రంథుల నుంచి స్రావము ఉత్పన్నమయ్యి, అది మనము ఎట్లా నేల మీద ఎట్లా మేగుతామో ఈ రెప్పలు మనల్ని కన్నుపైన మేగుతాయి అనమాట, పూత పూస్తాయి అనమాట, ఆ పదనబోతుందండి. సో అందుకనే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఇవాళ రేపు యువతను పట్టి పీడుస్తున్న సమస్య, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్.
1: మరి ఏం చేయాలంటారు, కంప్యూటర్లు వాడకనైతే తప్పదు, సెల్ ఫోన్లు వాడక కూడా తప్పదు.
0: దీనికి మేము ఏం చెప్తున్నామంటే, నిజంగా ప్రతి ఒక్కరు చూడండి గాని ప్లీజ్ హ్యావ్ ఎ రెస్ట్,
1: విశ్రాంతి ఇవ్వండి.
0: విశ్రాంతి ఎట్లా విశ్రాంతి ఇవ్వడం, దానికి మేము చెప్పినాం ఏంటంటే, ఒక స్క్రీన్ ముంగడు ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు ఎవ్రీ 20 మినిట్స్ కు ఒకసారి ఒక రెస్ట్, కళ్ళను ప్రశాంతంగా మూసుకోవడం.
1: ఎంతసేపు అట్లా ఉండాలంటారు?
0: మినిమం 20 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు.
1: ప్రతి 20 నిమిషాలకి ఒక 20 సెకండ్ నుంచి ఒక నిమిషం దాకా కళ్ళు మూసుకుని, ఆ కంప్యూటర్ తెర మీద దృష్టి పెట్టకుండా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండాలి.
0: ప్లస్ 20 నిమిషాల వరకు ఏదో కళ్ళు తదేకం చూడడం కాదు, ఆ చూసేటప్పుడు కూడా నిమిషానికి 20 సార్లు బ్లింక్ చేస్తూ ఉండాలి.

0: రెప్పలు కొట్టడం అలవాటు చేసుకోవాలి.
1: అలవాటు అంటే నువ్వు నీ పన్ను కళ్ళ రెప్పలకు నువ్వు ఒక కాన్షియస్ గా ఉంటే చాలు నువ్వు కొట్టుకుంటావు. ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో కొట్టుకో, అంతే కదా.
0: చైతన్యంతో
1: చూస్తున్నా నేను కొట్టుకోవడం ఒకటి. ప్లస్ ఇంకా ఏమిటంటే స్క్రీన్స్ కు యాంటీ రిఫ్లెక్షన్ తెరాని వచ్చింది, కొంతవరకు ఆ రిఫ్లెక్షన్ మూటం తగ్గిస్తుంది. ఇంకా చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తగ్గించుకోండి అండి. మీకు సిస్టమ్స్ కంప్యూటర్ తప్ప వేరే వర్క్ లేదండి. ఇంకా చాలా మంది చెప్తున్నారు అయ్యో నేను అసలు కళ్ళు ఇప్పుడు చిన్న పిల్లలకు ముఖ్యంగా వాటి దూరంగా
0: చూడాలంటారు. కంప్యూటర్ తెర రోజుకి ఇన్ని గంటలు చూడొచ్చు, లేక స్మార్ట్ ఫోన్ ని
1: స్మార్ట్ ఫోన్
0: ఏదైనా పరిమితి ఉందంటారా?
1: పరిమితి అండి, నిజానికి అసలు చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ వినియోగం ప్రతి ఒక్కరు తగ్గించాలి.
0: ఎంత తగ్గించాలంటారు?
1: ప్రతి 24 గంటల్లో గంట చూడడమే చాలా అనర్థాయకం కంటి వరకు. ఎందుకంటే దానివల్ల ఒక సమస్య కాదండి, తలనొప్పి, తల పోటు, కళ్ళు పొడిబారడం, కళ్ళు చూపు మందగించడం, ఇంకా చాలా చాలా సమస్య. ఇంకా పిల్లల్లో అయితే బైనాక్యులర్ సింగిల్ విజన్ అని చెప్పాను, రెండు కళ్ళతో ఒకే దృష్టి. అదే ఎప్పుడు వస్తుంది? రెండు కళ్ళు చూసేవి, రెండు కళ్ళు పనిచేస్తున్నవి, రెండు కళ్ళు కనిపించేది ఒకే బింబం. ఎలా ఉంటుంది అంటే రెండు కళ్ళు సమన్వయంతో పనిచేస్తా ఉన్నాయి. ఆ ప్రక్రియను ఫ్యూజన్ అంటారు, ఫ్యూజన్. ఆ ప్రక్రియ కూడా దెబ్బతింటది.
0: చాలా దగ్గర వస్తువు మీద అట్లా దృష్టి కేంద్రీకరించడానికి
1: కంటిన్యూగా తదేకంగా చూడడం వల్ల అది న్యూరో సంబంధించిన సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి.
0: చాలా బాగుంది డాక్టర్ రాజు గారు.
2: ఇప్పటి వరకు పానం పదిలం శీర్షికన కంటి ఆరోగ్యం కోసం రోజువారీ జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిర్మల్కు చెందిన నేత్ర వైద్యులు డాక్టర్ యు కృష్ణరాజుతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చటను విన్నారు.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: ఇది 4 జిల్లాల FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు కే లెనిన్.
8: ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిచిపట్టుకుని భవిష్యత్ తరాల అవసరాల కోసం సంరక్షించాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పేరిట తెలంగాణ రాష్ట ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ వాననీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలను తెలియజేసేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు.
9: నమస్తే సార్.
8: ముందుగా ఈ వాననీటి సంరక్షణ అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో వాననీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తించిన ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలని రూపొందించాయి. మరి వీటికి సంబంధించి జిల్లాలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా అలాగే వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కదా, అయితే గ్రామీణాభివృద్ది శాఖ ఏ రకమైన చొరవ తీసుకుని ఎలాంటి కార్యక్రమాలను చేపడుతుందో ఆ వివరాలు మాట్లాడుకుందాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జలశక్తి అభియాన్ కు సంబంధించిన వివరాలు చెప్పండి, ఆ తర్వాత మనం తెలంగాణ జలసిరి గురించి మాట్లాడుకుందాం.
9: కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. JSJBలో భాగంగా మనం 2.0లో కూడా వర్క్స్ స్టార్ట్ చేశాం. అంటే ఏదైతే వర్షాన్ని ఒడిసిపట్టే విధంగా మనం SGTలు చేయడం గానీ, పాంపాండ్లు చేయడం గానీ, బోర్వెల్స్ ఉన్న వాటికి రీఛార్జ్ చేయడం, ఇలాంటివన్నీ మనం సమ్మర్ సీజన్ లో చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 1.4లో కూడా 1 crore క్యాష్ బహుమతి కూడా రావడం జరిగింది నిర్మల్ జిల్లాకి. అలాగే ఈసారి కూడా మేము దాదాపు 50,000 పైచులకు వర్క్స్ ని పూర్తి చేయడం జరిగింది May 31st దాకా. అలాగే ఇప్పుడు మనకి ఎల్నినో ప్రభావం మూలాన రాష్ట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మా మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే మహిళా సమైక్యలని, మహిళా SHG మెంబర్లను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మేము ఏంటంటే నిర్మల్ జిల్లాలో దాదాపు 12,000 సంఘాలు ఉన్నాయి, 504 VO ఉన్నాయి. మేము ఫస్ట్ స్పెల్ లోని 504 వివోలు, వివోకి 2 చొప్పున అంటే 800

0: 14 మేము కంప్లీట్ చేయాలనుకున్నాం, 808. అయితే మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫేజ్ 1 ఫేజ్ 2 అలా విభజించుకుంటూ ఫేజ్ 1 లోని 2026 పాంఫార్ట్స్ ని టార్గెట్ చేసుకున్నాం. దానిలోని ఇప్పుడు మేము ఒక 1090 వరకు శాంక్షన్స్ కూడా తీసుకున్నాం. మొన్న ఒకే రోజు 573 పాంఫాండ్స్ ని ఒకే రోజు మార్కౌట్ ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలోని జీపీకి 2 చొప్పున పాంఫాండ్లు అనేది వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మేము దస్తూరాబాద్ లోని బూత్కూర్ అనే ఒక విలేజ్ లో మొన్న జూన్ నెలలోని వాళ్ళు పాంఫాండ్ నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం చక్కగా వాటర్ నిండుగా వచ్చేసరికి చేప పిల్లల్ని ఒక 2000 చేప పిల్లల్ని దానిలో వదలటం జరిగింది. వాళ్ళకి నరేగా నుంచి అంటే వీబీ రామ్జీలోని మనకి బండ్ ప్లాంటేషన్ కింద కోకోనట్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గొర్రెల కోసం పెంపదానం కోసం ఒక గడ్డి విత్తనాలు వేసుకున్నారు. దానికి మేము గొర్రెల లోన్ కోసం కూడా 2 లక్షలు మన వివో నుంచి కూడా లోన్ ఇవ్వడం జరిగింది.
1: అయితే ఇప్పుడు ఈ వీబీజీ రామ్జీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి ఊరికి ఊట కుంట, ప్రతి పంటకు నీటి కుంట అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, వీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి పనులు?
0: అంటే ప్రతిదీ కూడా మనకి వేజ్ అంటే లేబర్ ని మొబిలైజ్ చేసుకుంటూ చేయించుకుంటాం. ఇప్పుడు పాంఫాండ్ ఉంది అని అంటే దానిలోని విబి రామ్జీతోని లేబర్ మొబిలైజేషన్ చేస్తాం. దానిలోని ఏంటంటే మనకి మినిమం 12x12 15x15 ఇలాంటి పాంఫాండ్స్ సైజ్ చేసుకుంటాం. 12x12 లోని మనకి వేసికర్స్ ఒక 240% ఉంటాయి కాబట్టి ఎక్కువ కనీసం అంటే ఒక విలేజ్ కి 40 చొప్పున మనం వేసికర్స్ మొబిలైజ్ చేస్తున్నాం. ఆ మొబిలైజ్ చేసిన దానిలోని అంటే పొలం పనులు ఇప్పుడు కాస్త కొంత వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున స్పందన రాకపోయినా కనీసం అంటే 30 చొప్పున కూడా మంచిగా వస్తున్నారు. ఈ పేమెంట్స్ అన్ని మనం వేజ్ తోనే విబి రామ్జీ కింద పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోక్ పిట్స్ లో కూడా మనం ప్రతి బోరు చుట్టూ వేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న ఇళ్ళు అయితేనేమి అలాగే నిర్మించుకోబోయే వాటికి కూడా ఖచ్చితంగా సోక్ పిట్ ఉండాలనేది ఒక నిర్దేశం చేయడం జరిగింది.
1: ఇంకుడు గుంతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకుడు గుంతలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఏమైనా లక్ష్యాలని నిర్దేశించుకున్నారా, మరి వీటి ప్రగతి ఎట్లా ఉన్నది?
0: దాదాపు 70,000 మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది. 70,000లోని ఎస్టిమేషన్స్ వస్తున్నాయి. ఎస్టిమేషన్స్ లోని దాదాపు 1,000 వరకు మేము గ్రౌండింగ్ అవుతున్నాయి. సో ఇవి ఏంటంటే మనకి ఆగస్టు నెల వరకు అంటే వర్షాకాలంలోనే ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎక్కడైతే బోరు వేసి ఫెయిల్ అయిన చోట ఇది మనం బోర్వెల్ రీఛార్జ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇది చేసినప్పుడు చక్కగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు బోర్లోని నీళ్లు పడుతున్నాయి కాబట్టి చాలా మంది ముందుకు వస్తున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ ఊరికో ఊటకుంట అంటున్నారు కదా, ఈ ఇంకుడు గుంత ఊటకుంట వీటికి తేడా ఏమి? ఈ ఊటకుంట దాని లక్షణాలు వాటికి సంబంధించి చెప్తారు.
0: ఊటకుంట అంటే పర్కులేషన్ ట్యాంక్, అంటే ఒక కమ్యూనిటీ ల్యాండ్ లోని ప్రతి విలేజ్ లో ఒక ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే దానిలోనే ఒక పర్కులేషన్ ట్యాంక్ అనేది ఉంటే ఏమవుతుందంటే అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది జరుగుతుంది. ఇది మొత్తము వేజ్ తో చేస్తాము. లేబర్ వచ్చేసి దాన్ని తవ్వాలి. దానిలో మెజర్మెంట్స్ ప్రకారం అంటే 12x12 అక్కడ దాకా 20 వరకు చేసుకోవచ్చు. ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. ఇది ఊటకుంట అనేది ప్రతి విలేజ్ లో ఉండాలి, అంటే మన చెరువు నథింగ్ బట్ చెరువు లాగా. సో అది ఊటకుంట. అలాగే ప్రతి పంటకి పంటకుంట, పంటకుంట అంటే పాంఫాండ్ అనమాట. సో పాంఫాండ్ ని మేము పెద్ద ఎత్తున ఈ రోజు కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ మా కలెక్టర్ గారు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లని దీనిలోని సారథ్యం చేయడం మూలన, కలెక్టర్ గారి సారథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం మూలన స్టేట్ లోనే మేమే ఎస్టిమేషన్ చేయడం గానీ మార్కౌట్ ఇవ్వడము స్టార్ట్ చేయడంలో కూడా మన నిర్మల్ జిల్లా ముందు స్థాయిలో ఉంది.
1: అయితే ఇప్పుడు ఈ ఊటకుంటకు సంబంధించి, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి ఊర్లని గాని ఈ పంట పొలాలని గాని గుర్తించడము ఎన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
0: మొదటి ఫేజ్ లోని ఈ పంటకుంట అనే దాన్ని 2026 పంటకుంటలు చేయాలనుకున్నాం. అలాగే 400 జీపీలో ప్రతి విలేజ్ కి ఒక ఊటకుంట అంటే 400. సో ఇది ఫేజ్ 1. ఇంకా మేము ఏంటంటే ఎస్ఎస్జి మెంబర్స్ కి ఒక్కొక్క వివోకి ఒక 2 చొప్పున చేస్తున్నాం కాబట్టి దాదాపు ఈ ఆగస్టు 15 లోపు 1,000 పాంఫాండ్లు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సో దానిలోని ఇప్పటి వరకు మనకి 500 వరకు గ్రౌండింగ్ అయినాయి. సో టార్గెట్ వచ్చేసరికి 2026 పాంఫాండ్ చేస్తున్నాం. అలాగే 400 వచ్చేసి ఊటకుంటలు టార్గెట్ పెట్టుకోవడం.
1: అయితే ఏదైతే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉందో ఇందులో మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు కదా, ఏ రకమైన భాగస్వామ్యం వారిది ఇందులో ఉండబోతోంది? వారికి ఒక్కొక్కరికి 2 నీటి కుంటలు లక్ష్యం ఇచ్చామన్నారు కదా, మరి వాటిని వాళ్ళు ఏ రకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది?
0: కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోని మేము గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. దానిలోని ఎస్ఎస్జి మహిళలను కూడా ఇన్వాల్వ్ చేశాం. సో పెద్ద

0: ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు ఇప్పటిదాకా మాకు వచ్చిందంటే 3400 ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చారు. అయితే మనకి ఎస్టిమేషన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎందుకంటే మహిళా సమాఖ్య అంటే నిర్మల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోని. సో మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈజీఎస్, ఐకేపీ, పంచాయత్ సెక్రటరీస్ ప్రతి ఒక్క అధికారులు కూడా దీనిలో పార్టిసిపేట్ అవడం మూలన మేము ఈ రోజు ఇలా ముందుకు వెళ్తున్నాం.
1: అయితే ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకుడు గుంతలు, ఊట గుంటలు, నీటి గుంటల ఏర్పాటు అనేది కొంత ఆర్థిక వనరులతో ముడిపడిన అంశం కదా, దీనికి సంబంధించిన వనరులు ఎట్లా సమన్వయం చేస్తున్నారు?
0: ఇవి మొత్తం మన విబి రామ్జీలోని మెటీరియల్ పేమెంట్ కింద అవుతాయి. అంటే ఒక పంట కుంటని తీసుకుంటే దానిలోని ఏంటంటే తక్కువ మెటీరియల్ ఉంటుంది. అంటే ఒక పామ్ ఫండ్ వేస్తాం, దానికి ముందు ఒక అవుట్లెట్ అనమాట, అవుట్లెట్ ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్ లో ఏంటంటే వచ్చిన దాన్ని మనం దానిలో స్టోరేజ్ కాకుండా అంటే ఆ డస్ట్ మొత్తం మా బురద అలాంటివన్నీ దానిలో పెట్టేసి వచ్చేస్తుంది కాబట్టి దానికి మాత్రం స్టోన్ పిచ్చింగ్ తక్కువ మెటీరియల్ ఉంటుంది. ఎక్కువ 90% మాత్రం లేబర్ మీదనే ఉంటుంది. సో లేబర్ తోనే కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్ గా కూడా ఎక్కువ బర్డెన్ కాదు.
1: అయితే ఇప్పుడు మీరు ఈ ఏదైతే వాన నీటి సంరక్షణలో భాగంగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం అయితేనేమి, నీటి గుంటల ఏర్పాటు కోసం రైతుల్ని కలుస్తూ ఇటు మహిళా స్వయం సహాయక సంఘాలని సమన్వయం చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, ఈ క్రమంలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నారు, దస్తూరాబాద్ మండలంలో కూడా పర్యటించొచ్చారు కదా, గ్రామీణుల నుంచి ఈ విషయంలో వస్తున్న స్పందన గాని ఎట్లా ఉంది?
0: ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భూములలోనే పాంపాళ్లు వేసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్లిన దస్తూరాబాద్ లోని బూత్కూర్ అనే గ్రామంలో 8 వార్డులున్నాయి. 8 మంది మాకు 2-2 కావాలి, 2-2 చొప్పున వేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు మేము వేసింది కూడా ఒక వార్డు మెంబర్, ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి మన ఎస్ఏజీ గ్రూప్ లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు తలుసుకుంటే ఏదైనా ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చు అనేది దీని ద్వారా నిరూపితమైంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు వెనక అవుతుంది, కానీ స్పందన మాత్రం బాగా ఉంది, మంచిగా ముందుకు వస్తున్నారు అందరూ.
1: అయితే ఇప్పుడు ఈ శాఖ పరంగా మీరు గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటే కాకుండా కొన్ని శాఖల తోడ్పాటు కూడా అవసరం అవుతుంటది కదా ఈ ఉద్యమంలో, ఏ రకంగా ఇతర శాఖల నుంచి మీకు సహకారం లభిస్తుంది?
0: గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఫార్మర్స్ లిస్ట్ దగ్గర వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేయటము. సో అగ్రికల్చర్, అలాగే డిహెచ్ఎస్ఓ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ ఇలాంటివి వేసుకునే దగ్గర పామ్ ఫాండ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే డైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పామ్ ఫామ్ చుట్టూ చక్కగా గడ్డి విత్తనాలు అట్లా వేసి ఆ పశువుల కోసం కూడా, ఎందుకంటే ఆ పాలు అనే దానిలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి, సో డైరీని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇది సాగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ పని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ నీటి సంరక్షణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ జలసిరి కార్యక్రమం అట్లాగే అటు జలశక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందో, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన కాల పరిమితి ఏమైనా ఉందా? ఇది కొనసాగుతూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియన?
0: నిరంతర ప్రక్రియ ఇది. కాకపోతే ఏంటంటే మనం వర్షాలు వచ్చే ముందే ఈ వర్షం నీళ్ళంతా ఒడిసి పట్టినట్టయితే, అంటే మనం ఈ లోపుగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్టయితే ఆ వచ్చే వాటర్ వేస్ట్ కాకుండా పోతుంది అనేది మా ఉద్దేశం. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇక జరుగుతూనే ఉంటది. యాక్చువల్ గా అంటే మాకు ఈ సీజన్ లోని అసలు లేబర్ మొబిలైజేషన్ ఉండదు, అన్ని వర్షాలు పడితే చక్కగా వాళ్లే పనులు చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఎల్లీలో ప్రభావం మూలన తక్కువ వర్షాలు ఉండడం మూలన వాళ్ళకి వ్యవసాయ పనులు కూడా తక్కువ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పనులు కల్పిస్తున్నాము, ప్లస్ వాళ్ళ భూములలోనే పని చేయించడం మూలన రెండు రకాలుగా ఆ పని చేసిన దానిలోని చేపలు వేసుకోవడము, అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టినా మొదటి నుంచి అటు ఉపాధి హామీ కూలీల చెల్లింపులు అయితే మీ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల చెల్లింపులు కూడా వీటన్నింటిలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది కదా, అట్లాగే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ ఉద్యమంలో ముందుకు సాగుతున్న క్రమంలో ఏమైనా మీరు ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారు?
0: ప్రతిరోజు మేము ఫీల్డ్ స్థాయిలోకి వెళ్ళటం, అంటే ఎర్లీ మార్నింగ్ అనేది మాకు రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఈజీఎస్ వే సీకర్స్ తో మాట్లాడాలి, ఈజీఎస్ తో పని అవ్వాలి, అంటే విబి రామ్జీతో పని అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి వెళ్ళటం. అలాగే మా మహిళా సమాఖ్యలు ఈరోజు రాష్ట్ర స్థాయి, నాకు తెలిసి దేశ స్థాయిలో కూడా 0 NPA ఉంది అంటే మా నిర్మల్ జిల్లాలోని. దానికి ఏంటంటే ఈవినింగ్ టైం, అంటే మహిళలకు ఎప్పుడు ఫ్రీ ఉంటుందో, ఎప్పుడు కొంచెం తీరికగా వాళ్ళు మాట్లాడతారో ఆ టైం, అంటే మార్నింగ్ ఈవినింగ్ మేము ఎంచుకోవడం జరుగుతుంది. మిగతా టైంలోని ఆఫీస్ పనికి గానీ ఇలాంటి వాటికి గానీ మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే బీబీ రామ్జీ స్టాఫ్ అయితేనేమి, అలాగే ఐకే

0: బీజేపీ సంబంధించిన సెల్ఫ్ స్టాఫ్ అయితేనేమో ఇద్దరు మధ్య మంచిగా సమన్వయం ఉంది కాబట్టి ఈ రోజు మేము రాష్ట్ర స్థాయిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం.
1: చాలా సంతోషం విజయలక్ష్మి గారు. ముఖ్యంగా ఈ తెలంగాణ జలసిరి అట్లాగే జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నారు. ఏదైతే నిర్మల్ గ్రామీణాభివృద్ది శాఖ ఒక ఒరవడిని సృష్టించిందో, రానున్న రోజుల్లో ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో కూడా అదే ఒరవడిని కొనసాగించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ విషయాలన్నింటినీ మాతో ఇలా సవివరంగా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ. మీకు కూడా. అంటే వర్షం పడినప్పుడు నీళ్లు నిలుస్తున్నాయి, తర్వాత చూస్తే ఒక రెండు నెలలు మనకి గ్రౌండ్ వాటర్ అనేది లేదు. సో ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ఇది తీసుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎన్ని నిధులు ఇచ్చినా మనం ప్రతి పౌరులోని బాధ్యతాయుతమైన చర్యలుంటేనే ఏదైనా మనం చేయగలం. సో వాళ్ళు కూడా ముందుకు రావాలా, అది మీ వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి మీడియా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.
2: ఇప్పటి వరకు జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకంలో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో కేలెనిన్ వెట్టిన ముచ్చటను విన్నారు. మీటింగ్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. పెన్సిలిన్ ఇంజక్షన్ గురించి తెలివనోళ్లుంటారు. సర్వరోగ నివారిణిగా పెన్సిలిన్ కు ఇప్పటికీ తిరగలేదు. ఇది కనుగొన్న అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జయంతి ఇయ్యల్లా. స్కాట్లాండ్కు చెందిన జీవశాస్త్రవేత్త వైద్యుడు అయిన ఈయన ఎంజైమ్లు లైజోజైమ్లను కనుగొన్నారు. ఈయనకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడే తండ్రి మరణించడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసి పనిలో చేరిండ్రు. 20 ఏళ్ల వయసులో తిరిగి చదువు మొదలుపెట్టి సెయింట్ మేరీస్ కాలేజ్లో వైద్య విద్యలో చేరి చురుగ్గా చదువుకుని 1906 సంవత్సరంలో డిగ్రీ తీసుకున్నారు. ఆ తర్వాత యాంటీబయాటిక్స్ మీద పరిశోధనలు చేసి కోట్లాది మంది ప్రాణాలకు రక్షణగా గుర్తింపు పొందిన పెన్సిలిన్ను 1928లో కనుగొన్నారు. దీనివల్ల క్షయ, న్యూమోనియా, టైఫాయిడ్ వంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుండి మానవాళికి రక్షణ కలుగుతుంది. పెన్సిలిన్ను కనిపెట్టినందుకు అలెగ్జాండర్ ఫ్లెమింగ్కు 1945లో నోబెల్ బహుమతి లభించింది. ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతుల కార్యక్రమం. ఇప్పుడు విందాం న్యాయం చట్టం శీర్షికన గృహహింస చట్టం గురించి ఆదిలాబాద్ పట్టణానికి చెందిన న్యాయవాది బొల్లారం సుధీర్తో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టిండ్రు సి ప్రియాంక.
3: కట్నం కోసం వివాహితపై వేధింపులు, 20 ఏళ్ల యువతిని వేధిస్తున్న బంధువులు, ఇలా నిత్యం ఏదో ఒక మూల నుండి మహిళలపై వేధింపులకి సంబంధించిన వార్తలు వింటూనే ఉంటాం. భర్త వేధింపులు, అత్తమామల ఎత్తిపొడుపు మాటలు, 4 గోడల మధ్య ఏదో రూపంలో నిత్యం నరకాన్ని అనుభవిస్తున్న మహిళలకి ఇలాంటి దాడుల నుండి ఆడబిడ్డలకి అండగా నిలబడే చట్టాలు ఏంటి, న్యాయపరమైన అంశాలు, మార్గదర్శకాలు ఏమిటి అనే అంశాలను చెప్పడానికి ప్రముఖ న్యాయవాది సుధీర్ బొల్లారం గారు ఉన్నారు. నమస్తే సార్.
4: నమస్కారం అమ్మా.
3: గృహహింస అనునిత్యం మనం వింటున్న మాటే. హింస నుండి రక్షించుకోవడానికి గృహహింస చట్టం ఉందా? ఆ చట్ట పరిధిలోకి వచ్చే శారీరక, లైంగిక మరియు ఇతర అంశాలు ఏమిటి?
4: ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత అత్తగారింటికి వెళ్ళి, వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే వారి యొక్క పరిణామం అంటే చేసే పనులు, అంటే అమ్మాయిపై ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, తిట్టడం కానీ, కొట్టడం కానీ, కట్నం కొరకు కానీ, ఇవన్నీ కూడా గృహహింస కిందికే వస్తాయి. హరాస్మెంట్ చేయడం కానీ, మనకు చట్టం ఉంది, మన గృహహింస 498A ప్రకారం ఈ అమ్మాయికి ఆ కుటుంబంలో హాని ఉన్నట్టున్నా, లేకపోతే ఎటువంటి ఇబ్బంది ఉన్నా, ఏమి ఉన్నా పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వచ్చు, దీనిపై FIR కూడా అవుతుంది.
3: గృహహింస చట్టం అమలై దాదాపు 12 ఏళ్ళు అవుతుంది కదా, కేసుల సంఖ్య మరియు కేసుల తీవ్రత నేటి వరకు పెరిగిందా తగ్గిందా?
4: జనాభా పెరుగుతూ పోతుంది, కేసులు కూడా పెరిగిపోతున్నాయమ్మా. దీంట్లో సంఖ్య పెరుగుతుంది, దీంతో పాటు కొన్ని ఫాల్స్ కేసు కూడా ఫైల్ అవుతున్నాయి. ఉదాహరణకు ఆ వాళ్ళ మధ్య ఈ యొక్క డబ్బు విషయంలో కాకుండా వేరే విషయంలో గొడవ వచ్చినా అది 498 కింద FIR అవుతున్నాయి. అంటే ఫాల్స్ కేసులు ఫైల్ అవుతున్నాయి, కొన్ని జరిగిన వాస్తవ సంఘటనలు కూడా దీంట్లో ఉన్నాయి.
3: 4 గోడల మధ్య జరిగే హింసను నిరూపించలేని నిస్సహాయ స్థితిలో మహిళ ఏ విధమైన న్యాయ సహాయం కోరవచ్చు సార్?
4: 100% 4 గోడల మధ్య జరిగినా అక్కడ ఏమి జరుగుతున్న వాస్తవం అన్నది ఆ పరిస్థితుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇంటి వారి ప్రభావం ఖచ్చితంగా ఉంటది. అది పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అండర్ ఇన్వెస్టిగేషన్ చేసేసి దాన్ని నిరూపిస్తారు.

0: అది కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టడం జరుగుతుంది.
1: తను నిస్సహాయంగా ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితులను బట్టి ఇన్వెస్టిగేషన్ చేసి తన కంప్లైంట్ తీసుకోవడం అయితే జరుగుతుంది.
0: తీసుకుంటారు.
1: గృహ హింస వల్ల మరణం సంభవిస్తే లేదా తీవ్రమైన దాడికి గురై చావు బతుకుల మధ్య మహిళ ఉంటే బాధ్యుల్ని చట్టపరంగా ఏ విధంగా శిక్షించవచ్చు?
0: గృహ హింసలో మరణం సంభవిస్తే అదే విధంగా 498 కావచ్చు, 306 కావచ్చు. దీంట్లో ఆమె బ్రతికున్న క్షణాలు ఉంటే జడ్జి కావచ్చు, లేకపోతే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కావచ్చు. అక్కడికి పోయిన తర్వాత ఆమె ఎవిడెన్స్ తీసుకుంటారు బ్రతికి ఉంటే, లేదు అక్కడ చనిపోయి ఉంటే అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఆమె ఏ విధంగా చనిపోయింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేస్తారు. 100% అది ఎఫ్ఐఆర్ అవుతుంది. ఆ చనిపోవడానికి గల కారణమైనటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు.
1: ఉద్రేకపూరితంగా మాటల ద్వారా మరియు ఆర్థికంగా హింసించడం తీవ్రమైన గృహ హింసగానే పరిగణించవచ్చా సార్?
0: పరిగణించవచ్చు అమ్మా.
1: మాటల ద్వారా వేధిస్తే?
0: మాటలే కాదు, చూపుల ద్వారా ఆమెతో మాట్లాడకున్నా ఆమెను ఏకాకి చేసినా అది గృహ హింసగానే పరిగణించవచ్చు.
1: అంటే తనను ఒంటరిని చేసినా కూడా ఇంట్లో వెలివేసినట్టుగా ఇంట్లో వాళ్ళు ప్రవర్తిస్తే అది కూడా గృహ హింస కిందకే వస్తుంది. అంటే మానసికంగా తన మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం,
0: అది కూడా గృహ హింస.
1: చూపులు చేష్టల ద్వారా, ఆర్థిక స్వేచ్ఛ లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా
0: గృహ హింస కిందకే.
1: అంటే తనని శారీరకంగా హింసించడం ఒకటే కాకుండా ఇవన్నీ కూడా గృహ హింస కిందకే వస్తాయి. గృహ హింస చట్టం అమలులో ఉన్న లొసుగులు, లోటుపాట్లు, అమలు పరిచే శిక్షలు, శిక్షకాల పరిమితి వివరిస్తారా?
0: దీంట్లో రకాలున్నాయమ్మా. ఏదైతే మనకు గృహ హింస పరంగా ఆమె డెత్ జరిగితే అప్పుడు వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించేది కూడా ఉంది. అదే విధంగా గృహ హింసలో వారికి 498 లోను 324 వాళ్ళని కొట్టడం కానీ, అదేవిధంగా 506 వారిని తిట్టడం కానీ చేస్తూ పోతే 7 ఇయర్స్ వరకు కూడా పనిష్మెంట్ ఇవ్వచ్చు అమ్మా. 7 ఇయర్స్ వరకు కూడా వారిని జైల్లో పెట్టే అధికారం కూడా కోర్టుకు ఉంది.
1: ఈ చట్టం అమలులో లొసుగులు లోటుపాట్లు ఏమన్నా ఉన్నాయా?
0: లొసుగులు వచ్చేసరికి ఇందులో మనకి గృహ హింస అడగకున్నా వేరే వాటికి వచ్చేసరికి అక్కడ నన్ను కట్నం అడిగండు అని చెప్పేసి సర్వసాధారణంగా జరుగుతున్నాయి, మీరు కూడా చూస్తున్నారు. అటువంటి దాంట్లో కూడా నన్ను హింసించాడు అని చెప్పేసి ఇలాంటి కేసులు పెట్టడం జరుగుతుంది. అటువంటిప్పుడు అమ్మాయి వచ్చి అక్కడ కేసు పెట్టేసరికి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన కొన్ని కోణాల నుంచి పోలీసు వాళ్ళు చెప్పినా వాళ్ళు వినట్లేదు, లేదు ఇది జరిగింది జరిగింది, ఎఫ్ఐఆర్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఇటువంటి కారణాలే కాకుండా అమ్మాయికి అన్యాయం జరిగితే, గృహ హింస చట్టం ప్రకారం జరిగితే 100% కాంప్లైంట్ ఇచ్చి న్యాయాన్ని పొందవచ్చు. కానీ దీన్ని మిస్యూజ్ చేయ
1: వాళ్ళ స్వప్రయోజనాల కోసం కొంతమంది మహిళలు ఇది ఈ చట్టాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారని అంటారు. సో అది ఒక లోటుపాటుగా ఉంది. మగవారిలో మానసిక అపరిపక్వత, ఒత్తిడులు, అత్యాశ అనేది గృహ హింసకు దారితీస్తున్నాయి. భార్యాభర్తలైతే పరస్పరం అర్థం చేసుకోవాలి, ఇతరులు మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మనిషిలో తీవ్ర ఒత్తిడులు, మానసిక స్థితి సక్రమంగా లేకపోవడం హింసకు కారణంగా నిలుస్తున్నాయి. ఆలోచన ఆచరణలో పెట్టే ముందు మంచా చెడ లాభమా నష్టమా అనేది గుర్తించాలి. వాస్తవికతకు నైతికతకు దగ్గరగా ఉంటేనే ముందుకు వెళ్లాలి. ఈ రెండు గుణాలు లోపించినప్పుడు గృహ హింసకు దారితీయవచ్చు. పైశాచికంగా వ్యవహరించే వ్యక్తులను కటకటాల పాలు చేసి వారి నుండి తగిన మూల్యం చెల్లింపజేసే గృహ హింస చట్టం ఫిర్యాదుల పరిష్కారానికి ఎవరెవరు కృషి చేయాల్సి ఉంటది సార్?
0: ఒక మహిళకు గృహ హింస జరిగింది అని అంటే ఆమెకు తెలియకపోతే ఈ సమాజంలో మన ప్రభుత్వం కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేసింది ఆమెకు హెల్ప్గా. స్టేట్ లెవెల్ అయితే సఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది, డిఆర్డీ నుంచి మహిళా సంఘాలను ఏర్పాటు చేసింది. ఇవి ఏం చేస్తారు అని అంటే ఆమెకు జరిగిన ఏవైతే అన్యాయం ఉందో ఆ అన్యాయం దిశగా ఆమెకు ఎందుకు అన్యాయం జరిగింది అని చెప్పేసి కౌన్సిలింగ్ ఏర్పాటు కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. డిఆర్డీఏ కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, సఖీ కేంద్రం కావచ్చు, అదేవిధంగా మన లోకల్గా తీసుకుంటే మన లోక అదాలత్ న్యాయస్థానం కావచ్చు. అంటే ఇటువంటి దాంట్లో వీరికి న్యాయం చేసే విధంగా వీరు ఫ్రీ సర్వీస్ని కోరవచ్చు. ఉదాహరణకు ఆమెకు అన్యాయం జరిగింది అని అంటే ఆ మహిళా సంఘాలే వచ్చి ఆమెకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ఆయన మేము తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ పోలీస్ వాళ్ళు ఆమెకు హరాస్మెంట్ జరిగిందా లేదా అన్న అన్నది ఒక నిర్ధారణ చేయడం జరుగుతుంది. నిర్ధారణ అంటే ఒక ఛార్జ్షీట్ ఫైనల్ రిపోర్ట్ కోర్టుకు దాఖలు చేస్తారు. అలా దాఖలు చేసి కోర్టులో అక్కడ ఈమెకు అన్యాయం జరిగింది అని నిర్ధారించి అక్కడ ఉన్న వాడిని ఎవిడెన్స్గా ప్రొవైడ్ చేస్తూ ప్రవేశపెడుతూ వాళ్లకు పనిష్మెంట్ వచ్చే విధంగా కోర్టులో సాక్షులను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందమ్మా. అక్కడ కోర్టు ఈ సాక్షులను పరిశీలించిన మీద ఈమెకు అన్యాయం జరిగి ఉంటే మాత్రం 100% ఆయనకు

0: during Gulf crisis. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 8:30. ఇప్పుడు వినండి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సిహెచ్
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నవలతో చక్కటి తెలుగు సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం ఇయాల్టి నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవలా ధారావాహిక పఠనం 56వ భాగం విందాం. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపిస్తున్నవారు సుమనస్పతి రెడ్డి.
3: ఏమిటి ఈ కొండవాళ్ళ ధైర్యం? పాతిక సార్లైనా అనుకుని ఉంటాడు కందర్ప మూర్తెన్న పంతులు, గూడెం డిప్యూటీ తహసీల్దారు. బాస్టియన్ని పొట్టంగి బదిలీ చేసిన తర్వాత ఆ స్థానంలో నియమించారు ఇతన్ని. నిజానికి ఈ స్థితిలో మన్యం రాకూడదని శతవిధాలా ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. అసలు విధుల కంటే రామరాజు ఉద్యమంతో వస్తున్న తక్షణ సమస్యలతోనే సమయమంతా గడిచిపోతోంది. రోజుకో ఆదేశం, మనశ్శాంతి అనేదే లేదు ఇక్కడికి వచ్చాక. ఇప్పుడు శిక్షాశుంకం వసూలు చేసుకురావడానికి, బకాయిల గురించి హెచ్చరించడానికి మూర్తెన్న మన్యంలో పర్యటిస్తున్నాడు. ఉద్యమకారులను పట్టిస్తే పెద్ద ఎత్తున డబ్బు ఇస్తామంటూ 1922 డిసెంబర్ 29 ప్రభుత్వం ప్రకటించింది. అంతా చిన్నా చితకా నాయకులను పట్టిస్తున్నారు. అందులో కక్కుర్తి ఎక్కువగా కనిపిస్తోంది. పెద్ద నాయకుల గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. పట్టుబడిన వాళ్ళు మూత పనికి వెళ్ళామంటారే తప్ప ఇంకొకటి చెప్పరు. చిత్రంగా వేలల్లో ఉన్నా సుంకం బాగానే వసూలవుతోంది. కొద్దిమంది మునసబులు, ముఠాదారులు మాత్రం బకాయి పడ్డారు. రామరాజు అడుగుపెట్టిన ఊరి మీద శిక్షాశుంకం పడిపోతోంది. కుండదళం వచ్చి వెళ్లిన సమాచారం రహస్యంగా ఉంచినా సుంకం చెల్లించాలి. కుండదళం రెండోసారి అడుగుపెడితే శిక్షాశుంకం రెట్టింపు చేస్తోంది కూడా. అయినా రామరాజుని పిలవడం ఎవరూ మానడం లేదు. పైగా ఆయన వస్తే చాలు అనుకుంటున్నారు. ఒక్క గూడెం తాలూకాలోనే 38 ఊళ్ల మీద శిక్షాశుంకం విధించారు. గొలుగొండ, విశాఖపట్నం తాలూకాలలో 6 ఊర్ల మీద పడింది. గుర్తేడు, పన్రుపోలు ముఠాల మీద కూడా ఈ సామూహిక శిక్షాశుంకం విధించారు. ఆఖరికి మైదాన ప్రాంతంలో పెద్దాపురం దగ్గర ఉన్న వేలంగి మీద కూడా విధించారు. అన్నవరం, శంఖవరం కూడా చెల్లిస్తున్నాయి. లోతుగడ్డ, గూడెం, ధారకొండ, పెద్దవలస, అంతాడ, కొయ్యూరు, మాకారం, కిలంకోట ముఠాలు మొత్తం వారం వారం శిక్షాశుంకం చెల్లిస్తున్నాయి. పోలీసు చట్టంలోని 15 సెక్షన్ కింద విధించే సుంకమది. అల్లర్లని అదుపు చేయడానికి వచ్చిన పోలీసులు, వాళ్లపై అధికారులకు అయ్యే ఖర్చంతా గొడవలు జరిగిన గ్రామాల నుంచి పిండుతారు. అదే సామూహిక శిక్షాశుంకం. 100 మలబారు పోలీసులు ఊళ్ళో ఉంటే అందుకయ్యే నెల ఖర్చు 5,52 రూపాయలు. ఈ మొత్తాన్ని ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కలిసి భరించాలి. ఆఫీసర్ల ఖర్చు కూడా కలుపుకుంటే అది 6,353 రూపాయలవుతుంది. అదే ఈస్ట్ కోస్ట్ దళమైతే అధికారులతో సహా 5,603 అవుతుంది. విధించిన సుంకంలో కొంత మొత్తాన్ని వారానికి ఒకసారి చెల్లిస్తూ ఉండాలి. అలాగే చెల్లిస్తున్నారు కొండవాళ్లంతా. పైగా మారు మాట్లాడకుండా చెల్లిస్తున్నారు. అందుకే కుండవాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం అనుకుంటున్నాడు మూర్తెన్న. తాను ముందు నడుస్తున్నాడు. వెనుక వంట సామానుతో సహా అన్నీ సర్దిన వెదురు పెట్టెలని కావళ్లలో పెట్టుకుని వస్తున్నారు ముగ్గురు. ప్రతి ఊరిలోనూ బారిక సహాయం చేస్తున్నాడు. ఆ రోజు 1923 మే 31వ తేదీ. కొయ్యూరు వెళుతున్నాడు మూర్తెన్న. కొయ్యూరు ముఠాదారు 3 నుంచి సామూహిక శిక్షాశుంకాన్ని వసూలు చేయడం లేదు. ఆ సంగతి చూడడానికే వెళుతున్నాడు. కొయ్యూరు ముఠాదారు కొండదళం వైపు నుంచి పనిచేస్తున్నాడని అనుమానాలు కూడా ఉన్నాయి. అతడు జనం దగ్గర నుంచి 678 రూపాయల శిక్షాశుంకం వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది. తలపాగా చుట్టుకుని పంచమీద కోటుతో చాలా హుందాగా ఉన్నాడు మూర్తెన్న. గ్రామంలో ప్రవేశించగానే ఊరివారంతా మామూలుగా గౌరవిస్తారు. బారిక అయితే అడుగులకు మడుగులొత్తుతాడు. కొయ్యూరులో అడుగుపెట్టాడు.

మూర్తెన్న. కానీ ఎవరి ఆచూకీ కూడా లేదక్కడ. ఒక పాఠశాల భవనం దగ్గర నిలబడి బారిక రాక కోసం, ముఠాదారు రాక కోసం ఎదురుచూస్తున్నాడు. 10 నిమిషాలు చూసి కావడి మోస్తున్న వాళ్ళలో ఒకడిని ముఠాదారు ఇంటికి పంపాడు. ముఠాదారు ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడతడు. గ్రామంలో ఏదో జరుగుతోంది, అది మాత్రం లీలగా అర్థమవుతోంది. ఒక సందులోకి తిరిగాడతడు. అక్కడే కోలాహలంగా ఉంది. అప్పుడు అర్థమైంది, ఊళ్ళో కొండదలముంది. ఆ సంగతే చెబుదామని భయంగా వెనక్కి వచ్చాడు. ఇంతలోనే వచ్చారు వాళ్ళు. మలబారు పోలీసు పటాలం వేసుకునే దుస్తుల్లో ఉన్నాడతడు. వెనక ఇంకో 5-6గురున్నారు అవే దుస్తులతో. గూడెం డిప్యూటీ తహసీల్దారు మీరేనా? ఆ ప్రశ్నకి వెనుదిరిగాడు మూర్తెన్న. ముఖం కొండవాళ్ల ముఖంలా ఉంది, దుస్తులేమో పోలీసులవి, ఏమిటిది అని ఆలోచిస్తుండగానే ఆ 5గురు మూర్తెన్నని నడు అని అరిచి గెంటుకుంటూ తోసుకుపోవడం మొదలుపెట్టారు. ఏమిటిది? గట్టిగా అరిచాడు మూర్తెన్న. మాట్లాడకుండా నడు అంటూ సాచి చెంప మీద కొట్టాడు ఒకడు. అలా మధ్య మధ్యలో ఒక్కొక్క దెబ్బ కొడుతూ కొద్ది దూరంలోనే ఉన్న ఆ ఇంటిలోకి తోసుకువెళ్లారు. అది ముఠాదారు ఇల్లే, లోపల మండువా లోగిలి. ముఠాదారు ఇల్లు చూడగానే అంతవరకు ఉన్న భయం కాస్త తీవ్ర ఆగ్రహంగా మారిపోయింది. తనను పట్టుకున్న వాళ్లని బలంగా విదిలించి కొట్టడం మొదలుపెట్టాడు మూర్తెన్న. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోయింది. ఆగన్రా! అక్కడే నులక మంచం మీద కూర్చున్న మనిషి విసుగ్గా అరిచాడు. అతడు గంతన్న దొర. తమరెవరు? ఇగాదిగా చూస్తూ అడిగాడు గంతన్న. నా పేరు మూర్తెన్న పంతులు, గూడెం డిప్యూటీ తహసీల్దారుని చెప్పాడు. చటుక్కున మంచం మీద నుంచి లేచి వదలన్రా దొరవారిని అన్నాడు గంతన్న చాలా ఆవేశంగా. చేసిన పనికి భయపడినట్టు మూర్తెన్నను పట్టుకున్న వాళ్లంతా ఆయన్ని వదిలి 2 అడుగులు వెనక్కి వేశారు. మూర్తెన్నకు దగ్గరగా వచ్చి చేతులు జోడించి అన్నాడు గంతన్న. తప్పు కాయాలి తమరు, మా వాళ్లు తెలియక మీ పట్ల దుడుకుగా ప్రవర్తించారు. వాళ్ల తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను, రండి అంటూ తీసుకువెళ్ళి నులక మంచం మీద కూర్చోబెట్టాడు. 1 నిమిషం మౌనం. జరిగిందానికి గంతన్న బాగా బాధపడుతున్నాడని అర్థమవుతోంది. నా పేరు గంతన్న దొర, ఒకప్పుడు బట్టి పనులకు మొనసవుని, తమరు మంచి దొర అని విన్నాను. ఇదే తమ దర్శనం. కొండోళ్ళు వాళ్ల బాధలు వినిపిస్తే మీరు శ్రద్ధగా వింటారని కూడా తెలుసు. బేస్టిని పంపేసి మిమ్మల్ని తెచ్చారు, అంతేకదా దొరా? ఏం మాట్లాడకుండా మౌనంగా వింటున్నాడు మూర్తెన్న. ఇప్పుడు జరిగిందాన్ని బట్టి తమరు ఉద్యమం గురించి తప్పుగా అర్థం చేసుకోకండి దొరా. మాది ధర్మయుద్ధం, మా రామరాజుగారు దేవుడు, మా బాధలు మీరు అర్థం చేసుకోండి. బేస్టిన్తో సర్వం కోల్పోయాం, ఆడిమీద మా కడుపు మంట ఎన్ని తరాలకైనా ఆరద్దురా అన్నాడు గంతన్న. గంతన్న దొరవారు, మీ ధర్మయుద్ధం మనిషిని మనిషిగా చూస్తే అసలైన ధర్మయుద్ధం అనిపించుకుంటుంది, కొంచెం ఉక్రోషంతోటే అన్నాడు మూర్తెన్న. 1 నిమిషం తీక్షణంగా చూసి మంచం మీద నుంచి చటుక్కున లేచి మూర్తెన్న పాదాలు సుతారంగా తాకి, తప్పు కాయండి, పెద్ద మనసుతో ఈ తప్పు కాయండి అన్నాడు గంతన్న. దీనితో మూర్తెన్న అహం కొంచెం శాంతించినట్టే ఉంది. కానీ అంతలోనే ఒక ప్రశ్న సంధించి ఎప్పటికీ అశాంతితో మనసు కుతకుతలాడిపోయేట్టు చేశాడు గంతన్న. అయ్యా, తమరు బ్రాహ్మలు, మీది ధర్మబుద్ధి, పైగా తమరు మంచోరు, అందుకే అడుగుతున్నా. ఈ మాటొక్కటి చెప్పండి, జరిగిందంతా ఇప్పుడు మీ ముంగట ఏకరువు పెట్టను, నా కథ విని చెప్పండి చాలు. నేను ఒక మునసబుని, నేను కూడా సర్కారులో ఒకటినే కదా దురా. కానీ ఆ బేస్టిని నన్ను ఇలా 4 చెంపదెబ్బలు కాదు, బూటుకాలితో 10 సార్లు తన్నాడు, గుండెల మీద తన్నాడు. అయ్యా, మూర్తెన పంతులు గారు, సిగ్గిడిచి చెబుతున్నా, ఓ రోజు ఆడి కాళ్ల మీద పడి దయచూపు దొరా అని వేడుకున్నా. ఆడేం చేశాడు? బూటుకాలుతో తన్నాడు. నా భూములు నాకు ఇమ్మని ప్రభుత్వం చెప్పింది, అప్పుడు కూడా ఆడు నా భూములన్నీ ఇవ్వలేదు దొరా. ఇలా మన్యంలో ఊరికొక్కడినైనా ఆడు గుండెల మీద తన్నాడు దొరా. ఇలాంటి తప్పు కాయమంటూ మన్యాన్ని అడగవలసిందేనని ఆ బేస్టినికి ఎవరు చెబుతారు దొరా? మేం మనుషులం కాదా దొరా? అప్పటికీ అతడి ముఖం ఎర్రబారింది, పెదవులు వణుకుతున్నాయి. అప్పుడే ఒకసారి బోరున విలిపించాడు గంతన్న. ఆశ్చర్యపోయాడు మూర్తెన్న. దుఃఖంతో పేరుకుపోతున్న గొంతుతోనే చెప్పాడు గంతన్న. బేస్టిన్ చాలా క్రూరంగా ప్రవర్తించాడు దొరా. ఆడు ఈ తాలూకా జనం పట్ల చాలా తప్పులు చేశాడు, నన్ను సర్వనాశనం చేశాడు ఆ బేస్టిన్. సుమర్ల పెద్దబ్బికాడ లంచం కతికి నా భూములు ఆడికిచ్చేశాడు.

0: నన్ను ముష్టెత్తుకునేలా చేయకుదొరా అని ఆ బేస్టిని బతిమిలాడాను. ఆడు తన్నాడు దొరా, బతుకంటే రోత పుట్టింది, సచ్చిపోవాలనిపించింది దొరా. నా ఆలిని కూతుర్ని కూడా మా మావకాడికి పంపించేశాను. ఇదిగో మా స్వామి రామరాజు గారి పాదాల కాడికి చేరాను. ఏదో ఒకరోజు మేం ఆ బేస్టిన్ గాడి అంతు చూస్తాం దొరా. ఖిన్నుడైపోయాడు మూర్తెన్న. బాస్టియన్ అంతు చూస్తామని అన్నందుకు కాదు, గంతన్నలో గూడు కట్టుకుని ఉన్న కొండంతా ఆ బాధని చూసి. దొరా, నేనొచ్చి చాలాసేపు అయింది, నాకు సెలవిప్పించండి. మా మీద కోపమొద్దు, తమరు చల్లగా ఉండాల. డిప్యూటీ తహసీల్దారుని ముఠాదారుకి అప్పగించి గంతన్న గంగవరం వెళ్తున్నామని కదిలాడు. అతనిని అనుసరించారు కొండదలం సభ్యులు. మూర్తెన్న ముఠాదారు మాట్లాడుకుంటున్నారు. పావుగంట గడిచింది అంతే. ఎక్కడి నుంచి వస్తున్నదో మరి నల్లటి పొగ ఆకాశమంతా అలుముకోవడం కనిపించింది మండువా నుంచి. ఏం జరిగిందోనని కంగారు పడుతూ ముఠాదారు బయటికి వస్తుంటే బారిక ఎదురుపడి చెప్పాడు, ఊళ్ళో ఉన్న పెద్ద ఆఫీసర్ల విశ్రాంతి బంగ్లాని కొండదలం తగలబెట్టిందని. కొండదలం ఇదివరకు మళ్ళీ లేదు కదా అన్నాడు మూర్తెన్న. ఇదివరకట్లా ఉండడం ఇక కష్టమే దొరా చెప్పాడు ముఠాదారు.
1: ఇప్పటి వరకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవలా ధారావాహిక పఠనం 56వ భాగం ఇన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించినరు సుమనస్పతి రెడ్డి. ఇంతటితో ఈఎల్టీ నవలతో కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం బుధవారం రాత్రి 9:30, ప్రతి బుధవారం గురువారాల్లో పొద్దుగల 8:30 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్దుగల 8:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత కె లింగరాజు వచనారచనల నుండి ఒక్కండిక, ఇంకా ప్రముఖ కవి రొక్కం కామేశ్వరరావు కవితా పక్తులు వింటారు.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటెనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. స్టూడియోలో సమయం 8:42 దాటి 58 సెకండ్లు. ఇప్పుడు న్యాయశాఖ వారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం విందాం.
3: వి బ్రింగ్ యువర్ టాక్ ఆన్ సీనియర్ సిటిజన్స్ కేర్ సిస్టమ్, వల్నరబిలిటీ టు అబ్యూస్, వెల్ఫేర్ Awareness and Strengthening Access to Justice by Dr. Abha Chaudhary, Founder, Secretary and Chairperson, Anugraha RRTC. This talk was part of a webinar organized by the Department of Justice.
4: Senior citizens care ka, chahe wo gaon mein ho, chahe wo shaharon mein ho, uske prati jagrukta karni ho, ya policy makers, NGOs, civil society ya wider society ko isme integrate karna ho. Ek broad picture ki Bharat धीरे से ही सही पर एजिंग सुनामी की ओर हम धीरे धीरे बढ़ रहे हैं. बेहतर मेडिकल सुविधाएं और जो लॉन्जिविटी है उसकी वजह से जो लाइफ एक्सपेक्टेंसी है वो बढ़ रही है और धीरे धीरे ये जो संख्या है ये चिंता का कारण मेरे विचार से नहीं है. यदि हम सही प्रकार के केयर सिस्टम्स, इंस्टीट्यूशनल मैकेनिज्म्स और जो हमारी मल्टीपल पॉलिसीज हैं गवर्नमेंट या स्टेट गवर्नमेंट की या सेंट्रल गवर्नमेंट की, उनका क्रियान्वयन सही रूप से करें तो ये चैलेंज नहीं पर बल्कि हमारे लिए कि ये बोन बनकर आ सकता है. हमारी संस्कृति में और हमारे समाज में प्राचीन काल से ही जो एक संयुक्त परिवार ज्वाइंट फैमिली सिस्टम रहा है और सीनियर सिटीजन्स के प्रति केयर और रिस्पेक्ट की एक भावना रही है, उसमें कुछ हल्की दरारें या कुछ हल्के स्ट्रेन्स हम जरूर देख रहे हैं. 80% लोग

సింగిడి సినీ గీతాల హరివిల్లు ఎన్నో తీర్ల పాటలతో ఎన్నెన్నో మాటలతో మీలో ఉత్సాహాన్ని నింపుతూ సరదాగా సాగే సింగిడి కార్యక్రమానికి ఎంటనే ఫోన్లు చేసుడు షురు జైన్రి. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ని జత చేసి 29501 మరొక నంబర్ 2300081 ఈ కార్యక్రమం 10 గంటల వరకు ఉంటది. శ్రోతలు వెంటనే ఫోన్లు చేసి పసందైన పాటలను అడుగుతూ గమ్మతైన ముచ్చట్లను చెప్పుండ్రి. ఇప్పుడు మీకోసం సింగిడి కార్యక్రమంలో చంటి చిత్రం నుండి పాట.

మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. నువ్వే కావాలి చిత్రం నుండి ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మనోవిత్ కోరుతున్నారు. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఉత్తరాల ద్వారా పాటల్ని అడగాలనుకుంటే మీరు ఉత్తరాలు పంపించాల్సిన మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001. ఇది ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్. మీరు పంపిన ఈ ఉత్తరాలు పొద్దుగల్లా 8:45 సింగిడి కార్యక్రమంలో, అట్లనే పొజ్జమట్ల 5 మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో చదివి మీరు అడిగిన పాటల్ని వినిపిస్తాం. ఇప్పుడు నువ్వే కావాలి చిత్రం నుండి పాటను విందాం.

శ్రీరామ్ ప్రభు గోపికా పూర్ణిమ ఆలపించిన సిరివెన్నెల గీతాన్ని ఇన్నారు. ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లో 0873 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2301. శ్రోతలు ఫోన్లు చేసే కాదు, మీకు తెలిసిన వింతలు, విశేషాలు, మీ ఊరి ప్రత్యేకతలు, జ్ఞాపకాలు, చిట్కాలు గిట్లా ఏ ఉన్నా ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలతోటి పంచుకోవచ్చు. ఈ కార్యక్రమం 10 గంటల దాకానే ఉంటుంది. వెంటనే ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని అడిగి నుండ్రి. ఇప్పుడు కార్యక్రమంలో విందాం గోదావరి చిత్రం నుండి పాట.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, సింగిడి కార్యక్రమానికి ఓ శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో, హలో, నమస్కారం అండి. హలో,
1: అవి రాసుకుంటే నాకు సంబంధం లేదు.
0: హలో,
1: ఇప్పుడు నేను ఇప్పుడు తీసుకుంటే నాకు సంబంధం.
0: హలో, వినిపిస్తుందా అండి?
1: అవి అట్లనే ఉండయి. 100.
0: హలో,
1: 100 ఉండదు.
0: హలో, హలో,
1: ఏం చెప్తావు?
0: శ్రోతలు, ఇలా ఫోన్లు చేసి ఫోన్ లైన్ లో ఉండి వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే మాట్లాడడానికి కష్టంగా ఉంటుంది. ఫోన్లు చేసినప్పుడు అలర్ట్గా ఉండండి, మాట్లాడే ప్రయత్నం చేయండి, అట్లనే నచ్చిన పాటల్ని అడిగి వినండి. ఇప్పుడైతే విందాం శ్రీమంతుడు చిత్రం నుండి పాట.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: ఇది మనందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, కొన్ని కొన్ని ప్రయాణాలు ఎప్పటికీ ఎన్ని రోజులైనా మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తాయి మనలో. దీంతో వాటిని తలుచుకున్న ప్రతిసారి ఏదో తెలియని ఆనందం, ఉత్సాహం కలుగుతుంది మనసులా. కొందరికి స్నేహితులతో ప్రయాణాలు ఇష్టమైతే మరికొందరికి కుటుంబ సభ్యులతో ప్రయాణించడం ఇష్టం ఉంటుంది. ఇంకా కొందరికి ఒంటరిగా ప్రయాణాలు చేస్తూ కొత్త వ్యక్తులతో కలిసి ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలను మూటగట్టుకుంటారు. ప్రకృతి అందాలు తిలకించడం, జలపాతాలు సందర్శించడం, సముద్రాల దగ్గర అలల తాకిడి, దైవ దర్శనాలు, ఇందులో ప్రయాణం ఎటువంటిదైనా ఎన్నో ఒత్తిడిల నుంచి ఉపశమనం అందించే మందే అని చెప్పవచ్చు. అందుకే అప్పుడప్పుడు పని వదిలి ప్రయాణాలు చేయాల్సిందే. మరి శ్రోతలు, మీరు ఎసుంటి ప్రయాణాలు ఇష్టపడతారు, అట్లనే ఎవరితో వెళ్ళడానికి ఇష్టపడతారో వెంటనే ఫోన్లు చేసి ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలతోటి పంచుకొని నచ్చిన పాటల్ని అడిగి వినండి, వినిపించండి. అందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ని జత చేసి 29508 మరొక నంబర్ 2300081. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆనందం చిత్రం నుండి హైమత్ మనీషా ఆలపించిన గీతం.

ఇది తెలంగాణ యాస బాసల ఖచ్చితమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో హలో హలో నమస్కారం అండి. హలో వినిపిస్తుందా? హలో ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. శ్రోతలు సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసే ముందు సిగ్నల్ ఉండే ప్రదేశంలో ఉండి ఫోన్లు చేయండి, అట్లనే స్పీకర్ ఆన్లో పెట్టకండి, అట్లనే రేడియో దగ్గరగా నిలబడి కూడా మాట్లాడే ప్రయత్నం చేయకండి. సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 కార్యక్రమంలో ఇప్పుడు విందాం. రంగస్థలం చిత్రం నుండి పాట.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, సింగిడి కార్యక్రమంలో ప్రయాణాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు. అయితే స్నేహితులతో ప్రయాణం చేయడం అనేది జీవితంలో మరవలేని మధురమైన అనుభూతిని ఇస్తుంది. ఇది మనసులోని ఒత్తిడిని తగ్గించి స్నేహబంధాన్ని మరింత బలపరుస్తుంది. అందరూ కలిసి కొత్త ప్రదేశాలు చూడడం, సరదాగా గడపడం వల్ల ఎన్నో అందమైన జ్ఞాపకాలు మిగులుతాయి. అట్లనే స్నేహితులతో వెళ్ళినప్పుడు ఎంత పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలుగా మారి కేరింతలు కొడుతూ నవ్వుతూ హాయిగా ఉంటారు. అట్లనే కొన్ని చిలిపి చేష్టలు కూడా చేస్తారు. ఇంకా ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు అన్నట్టు కలిసికట్టుగా ఉంటారు. స్నేహితులతో ప్రయాణం చేయడం అనేది జీవితాంతం గుర్తుంచుకునే అద్భుతమైన అనుభవాలని చెప్పచ్చు. శ్రోతలు, మరి మీరు ఎసుంటి ప్రయాణాలు ఇష్టపడతారో అని అడుగుతున్నా వెంటనే ఫోన్లు చేసి మీరు ఎలాంటి ప్రయాణాలు ఇష్టపడతారో, అట్లనే ఎవరితో వెళ్ళడానికి ఇష్టపడతారో కూడా చెప్పుండ్రి. సింగిడి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఉన్నది ఒకటే జిందగీ చిత్రం నుండి పాట.
1: ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: శ్రోతలు మీ ట్యూన్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతున్న సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని. అయితే శ్రోతలు, కుటుంబ సభ్యులతో ప్రయాణం చేసేటప్పుడు కుటుంబ సభ్యుల మధ్య బంధాలనేటివి బలపడతాయి. ఇంకా ఎవరికి ఏమిష్టమో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అట్లనే మనం ఉండే ప్రదేశం గురించి కానీ, వెళ్ళే ప్రదేశాల గురించి కానీ ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, జాగ్రత్తగా ఉంటాం, అందరికీ సౌకర్యంగా ఉందో లేదో తెలుసుకుంటాం. ఇలా కుటుంబం పట్ల మన బాధ్యత ఎలా ఉంది అనేది తెలిసే ప్రయత్నం కూడా ఉంటుంది. అట్లనే కుటుంబ సభ్యులతోటి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు కూడా తీసుకుంటాం. అందరికీ అవసరమైన మందులు, పిల్లలు పెద్దవాళ్ళ కోసం తినే వస్తువుల గురించి కానీ, ఆహారం గురించి కానీ, నీరు, ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటూ అన్నీ ముందుగానే ఆలోచించి పెట్టుకుంటాం. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధాలన్నిటివి బలపడతాయి. సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నాం. ఇప్పుడు విందాం నువ్వు లేక నేను లేను చిత్రం నుండి పాట.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. PMFME అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో DIC, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
5: PMFME పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, స్టాండ్ అప్ ఇండియా, ముద్ర, CGTMSE.
4: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని DIC కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
6: ఇది 4 జిల్లాలైన కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమం.

కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఒంటరిగా చేసే ప్రయాణం శ్రోతలు, ఇది కేవలం ఒక చోటు నుండి మరో చోటికి వెళ్ళడం మాత్రమే కాదు, ఇది మనల్ని మనం తెలుసుకునే ఒక అద్భుతమైన అనుభవం. దీని ద్వారా స్వేచ్ఛ వస్తుంది, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది, మరియు కొత్త అనుభవాలను పరిచయం చేస్తుంది. అట్లనే మనకు నచ్చినట్లుగా సమయాన్ని కేటాయించవచ్చు. ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా పోరాడే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మన ఆలోచనలు ఏంటి అనేటివి తెలుస్తాయి. మన ఆలోచనలతో మనం గడిపే సమయం దొరుకుతుంది. కానీ ఇందులో ఒకటే, ఒంటరిగా వెళ్తున్నప్పుడు వెళ్ళే ప్రదేశం గురించి ముందే పూర్తి సమాచారం తెలుసుకోవాలా. కావలసిన డాక్యుమెంట్లు, ఫోన్ ఛార్జింగ్ మరియు అత్యవసర నంబర్లు దగ్గరుంచుకోవాలా. అట్లనే మన కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఎక్కడున్నామో వివరాలను అందిస్తూ ఉండాలా. అంతేగాని ఒంటరిగా ప్రయాణం చేస్తే ఆ అనుభూతే వేరు. సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు జాను చిత్రం నుండి పాటను విందాము.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేను?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

0: శ్రీరామదాసు చిత్రం నుండి ఎంఎం కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ మాళవిక ఆలపించిన పాట నిన్నరు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.

ఇంతటితో ఇయాల్టి సింగిడి సినీ గీతాల పాటల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొద్దుగల 9 గంటలకు ప్రసారమవుతుంది. ఇక రేపటి సింగిడిలో మరిన్ని పాటలను వినిపిస్తారు మా ఆకాశవాణి దోస్త్. అట్లనే ఇప్పుడు ఫోన్ గల్వనంలో పొజమట్ల 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమానికి, అట్లనే 8 గంటలకు హుషారు కార్యక్రమానికి ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని కోరి వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోల సమయం 10 గంటలు కావస్తుంది. మరి కొద్దిసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్టంలో వానాకాలం సీజన్లో ప్రధాన పంట అయిన వరి సాగు క్రమేపీ పెరుగుతోంది. నిన్నటి వరకు వరి సాగు 44.47% చేరుకుంది. గత ఏడాది ఇదే సమయానికి 29,22,300

విద్యుత్ కేంద్రాలకు నైనీ బొగ్గును తరలించే ఏర్పాట్లపై అధికారులతో ప్రతినిధులతో చర్చించారు. హైదరాబాద్లో వరల్డ్ పీపుల్స్ అసెంబ్లీ ప్రతినిధి కార్యాలయాన్ని ఔషధ రంగ నిపుణురాలు రాయల నీతూ నాయుడుతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. భారత రష్యా స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలవాలని, రక్షణ, సాంకేతిక, విద్య వంటి రంగాల్లో ఇరుదేశాల సహకారం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. కేంద్ర కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్, హోంశాఖ కార్యదర్శి గోవింద మోహన్ల పదవీకాలాన్ని ప్రభుత్వం ఏడాది పాటు పొడిగించింది. ఈ నెలతో వీరి పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అరెస్టు, ఉరిశిక్ష, ముప్పు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించేందుకు డిసెంబర్లో బంగ్లాదేశ్కు వెళ్తారని మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రకటించారు. అధికారం కోసం కాకుండా ప్రజల కోసమే వెళ్తున్నానని పేర్కొన్నారు. జార్ఖండ్ రాష్టంలో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఆ రాష్టంలో కాంగ్రెస్ అధికార కూటమిలో భాగమైనందున రాహుల్ ఆ రాష్టాన్ని సందర్శించడం లేదని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. సెయింట్ లూయిస్ గ్రాండ్ చెస్ టూర్ ర్యాపిడ్ టోర్నీలో భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 9 రౌండ్ల గేమ్లలో 4 విజయాలు, 4 డ్రాలు సాధించిన ప్రజ్ఞానంద చివరి రౌండ్లో మాత్రమే ఓడిపోయారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:04 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402324 నెంబర్ కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2000 నుండి 2005 మధ్య వచ్చిన పాటల్ని ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన పాటల్ని రిక్వెస్ట్ చేసి మీకు నచ్చిన పాటను వినవచ్చు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట నువ్వే కావాలి చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి కోటి సంగీతాన్నందించారు. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, ఎం వెంకటేష్ నందిపేట నుండి, బుధాన్పోషంపల్లి నుండి, మాధవి, ఆంజనేయులు, హస్తినాపురం ఈష్ నుండి, కన్యగిరి సత్యనారాయణ, ఇందిరాదేవి, మేధాన్ష్, అనిరుద్ధ్, శ్రేయాన్ష్, అలాగే రాజేష్, నందిత, గంగో, మహేందర్, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమతా వైష్ణవి కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఒక్కడు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట సిరివెన్నెల సాహిత్యానికి మణిశర్మ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ న్యావనంది నుండి శ్రీరామ్, నరేందర్, కమల, సుచి, శృతి, సంజు, అఖి, చిట్టి వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే పటాన్ చెరువు నుండి స్వరాగిని, రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్వక్రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖరా, కిట్టు కోరుతున్నారు మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

శ్రోతలకు ఒక గమనిక. ప్రతి గురువారం 2:15 నుండి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం 2:15 తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నెంబర్ 2324085353, మరొక నెంబర్ 2955509223.

0: టాగోర్ మూవీ నుండి ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు చిలుకా నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుండి కోరారు. వీరి కోసం ఈ పాట వినిపించాం.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హై AISSMS పూణే, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట బద్రీ చిత్రం కోసం రమణ గోగుల, సునీత పాడిన పాట చంద్రబోస్ సాహిత్యానికి రమణ గోగుల సంగీతం. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి, రాజు. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద, ఆయేషా. ఆర్మూర్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయ్ రేఖ, భాను, రియాన్స్, హన్మహిత్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట

0: జీవనం ఆనందదాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మనం 2000 నుండి 2005 సంవత్సరాల మధ్య వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ ని ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402324082 నెంబర్కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును వాట్సాప్ చేయండి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట మనసంతా నువ్వే చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:39:12. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మా కోసం మన్మధుడు చిత్రం నుండి ఒక మంచి పాటను వినిపించండి అని కోరిన శ్రోతలు బుధన్పోచంపల్లి నుండి యలగందల మార్కండయ్య, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను, అలాగే దివాకర్, విమల, యశ్నా త్రివేది, బుధన్పోచంపల్లి నుండి సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్, సంజీవ, రాజేశ్వరి, ప్రదీప్, కల్పన, సహస్ర, పీర్సాదిగూడ నుండి శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది మన్మధుడు చిత్రం కోసం వేణు సుమంగళి పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: जरूर सुनिए पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: आकाशवाणी विविध भारती केंद्र स्टूडियो क्लब लो समय 10:44:38.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఆర్యా చిత్రం కోసం కేకే పాడిన పాట. చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించమని కోరిన శ్రోతలు వరంగల్ కాశీబుగ్గా నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భవిక, శివకృష్ణ, దీప్తి, అన్సిని, సుహాస్, కృష్ణ, వీక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ, న్యూ ఎన్జీఓ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, ఉమ్మిడా నుండి దివాకర్ విమలయేష్ణ, సత్యసాయి జిల్లా ధర్మవరం నుండి జగదీష్ కుమార్, రాణి, మహేష్, సంతోష్, ముఖేష్, దేవాంజ్ కోరుతున్నారు మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:51. శ్రోతలకు ఒక గమనిక, ప్రతి గురువారం 2:15 నుండి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గురువారం అంటే ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0

40 జత చేసి 2324085852 మరొక నెంబర్ 2324085853 మరొక నెంబర్ 2955092 ఈ నెంబర్లకు కాల్ చేసి మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం కోసం చక్రి పాడిన పాట. మూర్తి సాహిత్యానికి చక్రి సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించమని కోరిన శ్రోతలు పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, స్వాతి, శ్వేత, మౌలిక, పరిమళ, టీనా, అలాగే హిమాన్షు, బాలయ్య, కరీంనగర్ నుండి రేణుక, తిరుపతి, రాజేష్ ఖన్నా, రమ, నమ్రత, నర్మద, ప్రొద్దుటూరు నుండి మోతికృష్ణ, స్పందన, సంతోష, శివసాయి, రాములు, రాములమ్మ, నరసింహమూర్తి, రేవతి, అభిరామ్, రంగారెడ్డి జిల్లా నుండి ఉపేందర్, దేవేంద్ర, శ్రీరాములు, సాంబయ్య, మల్లేశం, శ్రీను, రమేష్, శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్ కోరుతున్నారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ శుభహిత్ సాంగ్.

ఘర్షణ మూవీ నుండి ఈ పాటను మాకోసం వినిపించమని శ్రీనివాస్, ఆనంద్, విష్ణువర్ధన్, బాబు, శ్యామ్, జగన్, మోహన్, రాజేష్, సంగవి, శ్రీనివాస్, లావణ్య, లలిత, దాసరి, రవి, రాయగిరి నుండి శ్యామ్, జగన్, మోహన్, రాజేష్, అలాగే మా వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట వినిపించాము. స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు. ఆ తర్వాత గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మిమ్మల్ని పలకరించడానికి ఆర్జీ పవన్ రెడీగా ఉన్నారు. నేను మీ జ్యోతి, సైనింగ్ ఆఫ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్టీయ స్వయం సేవక్ సంఘ్ సంఘచాలక్ మోహన్ భగవత్ ముంబైలో జెన్ జెడ్ జెన్ ఆల్ఫా యువతతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇంటర్నేషనల్ మూవ్మెంట్ యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో ఆయన విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, దేశ నిర్మాణం, ప్రపంచంలో భారతదేశ పాత్రపై దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణలో ఆహార కల్తీ కేసులు భారీగా పెరుగుతుండడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారులు కృత్రిమ రంగులు, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి మసాలా దినుసుల్లో కలిపి వాటి రంగు బరువు ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం కేటాయించిన నైని కోల్ బ్లాక్ నుంచి మొట్టమొదటి రైల్ రేక్ ద్వారా బొగ్గు రవాణా ప్రారంభం కావడం చారిత్రాత్మకమని, ఈ సందర్బంగా సంస్థ యాజమాన్యానికి, కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జెన్కోతో పాటు సింగరేణి కూడా విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వామి.

చంద్రశేఖరరావు ఘనతే అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో యాప్ ఆధారిత రవాణా సేవలను మరింత సురక్షితంగా పారదర్శకంగా సాంకేతిక ఆధారంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక అగ్రిగేటర్ పాలసీని రూపొందిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ విధానం కోసం అధికారుల కమిటీని ఏర్పాటు చేశామని, అగ్రిగేటర్ సంస్థలు, డ్రైవర్లు, ప్రయాణికులు సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు జరిపి వారి నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: హలో, గుడ్ మార్నింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో 11:04 అవుతోంది. సరిగ్గా గుడ్ మార్నింగ్ అంటూ మిమ్మల్ని పలకరిస్తున్నాడు మీ ఆర్జే పవన్. మరికొన్ని క్షణాల్లో వింటారు, గుర్తుకొస్తున్నాయి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం ప్రతి గురువారం లిరిసిస్ట్ స్పెషల్లో భాగంగా మరి ఇవాళ ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం తెలుసా? ఆయన ఎవరంటే, తెలుగు భాష అంటే ఆయనకు ప్రాణం, తెలుగు సాహిత్యం అంటే ఆయనకు ఎనలేని మమకారం. అచ్చ తెలుగు అవతారంలో స్వచ్ఛమైన సాహిత్యంతో, పదనిసలకు పదాలతో ప్రాణం పోసే రచయిత ఆయన. అలాగే ప్యారడీ పాటల్ని అవలీలగా రాయగల చిలిపి కవి కూడా ఆయన. మరి ఆయన ఎవరో తెలుసుకునే ముందు ఆయన స్వయంగా రాసి పాడిన ఒక ప్యారడీ పాటని ఇప్పుడు నేను మీకు వినిపించబోతున్నాను. ఈ పాట విన్న వెంటనే మీకు మంచి కాఫీ తాగాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఆ పాట వింటూ మంచి కాఫీ కలుపుకుని ఈ గంట సేపు గుర్తుకొస్తున్న కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయండి. వెళ్ళండి, వెళ్ళండి చెప్తాను.

కాఫీ. విశ్వాంతరాళంబులోనున్న బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన పానీయమే లేదు ముమ్మాటికి, అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికి. నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికి. ఎర్లీ మార్నింగ్ లో నిద్ర లేవంగనే పాచి పళ్ళైన యుంతో మకం త్రాగు బెడ్ కాఫీ కోసము పెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీశ్వరీ ఫ్రెష్ కాఫీ స్వరీ నెస్సు.

కాస్త తాగన్ పునర్జన్మ వచ్చే విధంగా ప్రొద్దు ప్రొద్దున్నే నీ పొందు లేకున్నా మూడంత పాడయ్యి టైమంత వేస్ట్ అయ్యి కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణలు చేసి కాంటాక్షు సర్వము నాశమ్ము కావించుకుంటారుగా అందుకే నిన్ను అర్జెంటుగా తెచ్చుకుంటారుగా దాచుకుంటారుగా కాచుకుంటారుగా చచ్చినట్టింక ఇచ్చేంతసేపందరూ వేచి ఉంటారుగా కాఫీనంతెత్తు పై నుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గిలక్కొట్టు చున్నుర్గు ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా గొప్ప నిష్టాగరిష్ఠుల్ బలిష్టాలలోనన్ గరిష్టంబుగా కాఫీ తాగేందుకు.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మిథునం సినిమా నుంచి విన్న అద్భుతమైన కాఫీ ప్యారడీ సాంగ్ అది. నాకు ఆల్రెడీ చాలా మెసేజెస్ వచ్చేసాయి, నిజంగా ఇప్పుడే వెళ్లి కాఫీ కలుపుకొచ్చేయాలనంత చాలా బాగుంది పాట అంటూ చాలా మంది శ్రోతలు సందేశాలు పంపించారు. అండ్ చాలా మంది ఆ రచయిత ఎవరో కూడా గుర్తుపట్టారు. మరి ఆయన గొంతు విన్న తర్వాత ఆయన గుర్తుపట్టకుండా ఉంటామా చెప్పండి. ఇప్పటికే మీకు అర్థమైపోయింది ఇవాళ మనం ఎవరి గురించి గుర్తు చేసుకోబోతున్నాము. అవును, జొన్న విత్తులుగా బాగా పాపులర్ అయిన రచయిత ఆయన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారి గురించే ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకోబోతున్నాము. మరి కవిగా ఆయన సినీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఆయన రాసిన అద్భుతమైన సినీ గీతాలేంటి, ఎలాంటి పాటలు ఆయనకి మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి, ఇవన్నీ కూడా ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకోబోతున్నాం. మనం ఇవాళ గుర్తు చేసుకోబోతున్న రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. మరి ఆయన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకునే ముందు ఆయన రాసిన ఒక అద్భుతమైన పాట విందామా? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శుభలగ్నం సినిమా కోసం జొన్న విత్తులు గారు రాసిన పాట ఇది. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, బాలుగారు చిత్ర గారు పాడిన పాట.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దతి సంగతి.
3: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి
2: స్టూడియో క్లాక్ లో 11:16 దాటి 35 సెకండ్లు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి జొన్నవిత్తుల గారి సినిమా ఇండస్ట్రీ ప్రవేశం ఎలా జరిగింది అంటే, నిజానికి ఆయన ఉద్యోగం కోసం మద్రాసు వెళ్లారనమాట. కానీ అప్పటికే ఆయన పద్యాలు పాటలు రాసేవారు. చిన్నప్పటి నుంచి ఆయనకి ఈ తెలుగు భాష మీద కానీ లేకపోతే రచనల మీద కానీ చాలా ఆసక్తి ఉండేదన్నమాట. సహజంగానే సినీ పరిశ్రమ మీద ఇష్టం ఉంటుంది. కాబట్టి ఆయన ఉద్యోగం చేస్తున్న సంస్థ కొన్ని కారణాల వల్ల అర్ధాంతరంగా మూతపడిందంట. తర్వాత ఆయన స్నేహితుడు యోగా మాస్టర్ అయిన వేదభాస్కర్ గారి ద్వారా ప్రముఖ నటుడు నిర్మాత అయిన మురళీమోహన్ గారితో పరిచయం అయింది జొన్నవిత్తుల గారికి. మరి అలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి పరిచయం అవుతే ఇంకా దాని ద్వారా ఎలా సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించాలి, ఎవరిని పరిచయం చేసుకోవాలి, ఇదే ఉంటుంది కదా అప్పట్లో మద్రాసులో. తర్వాత మురళీమోహన్ గారి ద్వారా అనుకోకుండా దర్శకుడు రాఘవేంద్రరావు గారితో పరిచయం అయింది. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి, మరి అప్పటికే టాప్ డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు

మరి ఈయన సినిమాల్లో పాటలు రాయాలనుకుంటున్నారు. మరి రాఘవేంద్రరావు గారిని అడిగారంట, నేను సినిమాల్లో పాటలు రాస్తానండి, ఇప్పటికే నేను చాలా కొన్ని సంపుటలు కూడా రాశాను అని చెప్పి ఆయనకు చూపించారంట. చాలా ఇంప్రెస్ అయిన రాఘవేంద్రరావు గారు ఆయన డైరెక్ట్ చేస్తున్న భారతంలో అర్జునుడు అనే సినిమాలో జొన్నవిత్తుల గారికి అవకాశం కల్పించారు. అండ్ ఆ సినిమాలో మొత్తం అన్ని పాటలు జొన్నవిత్తుల గారికే రాసే అవకాశం ఇచ్చారు రాఘవేంద్రరావు గారు. అలా ఆయన సినీ ప్రస్థానం మొదలైంది. తర్వాత ఒక సినిమాలో పాట విన్న అప్పటి దర్శకులు నిర్మాతలు ఎవరయ్యాయి, రచయిత ఇంత డేర్గా రాశాడు, ఇంత బాగా రాశాడు, ఇంత చమత్కారంగా రాశాడని చెప్పి ఆ నోటా ఈ నోటా పాకి జొన్నవిత్తుల గారికి అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయంట. మరి జొన్నవిత్తుల గారికి చాలా అవకాశాలు తెచ్చిపెట్టిన పాట ఏంటి, ఇప్పుడు మీరు వినబోతున్న పాట ఏంటో పాట వినేద్దామా? స్టే ట్యూన్డ్.

그러다 그러다이 그러다이 예쁘다 지미 그러다이 예쁘다 지미 빙크라 그러다 빙크라 그러다 그러다

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: 11:24 సరిగ్గా వివిధ భారతి స్టూడియో క్లాక్ లో టైం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు. గుర్తుకొస్తున్నాయిలో గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాక మీరు విన్న పాట వివాహ భోజనంబు సినిమాలో ది జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చింది. ఆ పాట విన్న జంధ్యాల గారు పొట్టబట్టుకుని నవ్వారంట చాలాసేపు. జంధ్యాల గారికే నవ్వు తెప్పించిందంటే మరి అంత గొప్పగా రాశారన్నమాట ఆ పాటని. ఒక ప్రత్యేకమైన సిచ్యువేషన్ లో ఈ పాట ఇచ్చారన్నమాట జంధ్యాల గారు జొన్నవిత్తుల గారికి. తనదైన హాస్య చతురతతో జనాల్ని కడుపుబ్బా నవ్వించిన జంధ్యాల గారినే అంతలా నవ్వించిన గొప్ప పాండిత్యం ఉన్న వెర్సటైల్ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. ఎంతో మంది సినీ కవులున్నా కూడా సమాసాల కూర్పుతో పాటు సంగీత దర్శకులిచ్చిన తతకారానికి పదాలు రాయడంలో జొన్నవిత్తుల గారు దిట్ట. అంటే తత్కారం ఎలా ఇచ్చారో అంత ఆ తత్కారంలో ఫిట్ అయ్యే పదాలు రాయగల నేర్పరి కూడా జొన్నవిత్తుల గారు అన్నమాట. మరి జొన్నవిత్తుల గారు రాసిన పాటల్లో ఆల్ టైమ్ హిట్ సాంగ్ ఒకటి ఉంది. ఆ పాట వినబోతున్నారు ఇప్పుడు మీరు మాయలోడు సినిమా నుంచి. వినేద్దాం ఆ పాటని. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి.

0: హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: తప్పు చేసి పప్పుకూడు సినిమాలోంచి జొన్న విత్తుల్ గారు రాసిన ఒక అద్భుతమైన పాట వింటున్నారు. సంగీతం MM కీరవాణి, KJ యేసుదాస్ గారు, చిత్ర గారు పాడిన ఈ పాట మీకోసం.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 11 గంటలు దాటి 36 నిమిషాలు స్టూడియో క్లాక్ లో గుర్తుకొస్తున్నాయో జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారి సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మామూలుగా ప్రతి కవికి ఏదో ఒక విశేషణం బిరుదు ఉంటాయి, కానీ జొన్న విత్తుల గారిని సినీ పరిశ్రమలు ఏమని పిలిచేవారు తెలుసా? చిత్ర విచిత్ర కవి అని. చిత్రాలతో విచిత్రమైన ప్రయోగాలు చేస్తాను కాబట్టే తనను చిత్ర విచిత్ర కవి అంటారు అని అంతే చమత్కారంగా చెబుతారు జొన్న విత్తుల గారు. వేటూరి సుందరరామూర్తి గారి తర్వాత సినీ రంగంలో ఎన్నో అక్షర ప్రయోగాలు చేశారు ఆయన. అలా జొన్న విత్తుల గారికి పాటిస్తే ఖచ్చితంగా అది ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉంటుందనే నమ్మకానికి వచ్చారు నిర్మాతలు దర్శకులు. మరి ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు, ప్యారడీలేంటి, లేకపోతే తత్కారాలేంటి, అలంకారాలేంటి, అలా తెలుగు భాషలో ఉన్న అన్ని ప్రయోగాలు ప్రతి దాన్ని తీసుకొచ్చి సినీ పాటలో పెట్టి శభాష అనిపించుకున్నారు. కేవలం తెలుగుతోనే ఆగిపోలేదు, సంస్కృతంలో డిస్కో పాట రాయడం ఎవరి వల్లన్నా అవుతుందో చెప్పండి. ప్రయోగాలు చేసే వంశీ గారి సినిమాలో ఇళయరాజా గారి కంపోజిషన్లో ఒక అద్భుతమైన సాంస్క్రిట్లో డిస్కో పాట రాసి అందరినీ అబ్బురపరిచారు జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారు. మరి ఆ పాట వింటూ జొన్న విత్తుల గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్దామా? స్టే ట్యూన్డ్.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 6వ తేదీ అంటే ఈ రోజు, ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు మనం వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ గురువారం ఆగస్ట్ 6వ తేదీన తల్లిపాల

0: ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085 2 2324085 3, మరొక నెంబరు 2955092 3. శ్రోతలు ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026కి సంబంధించి ఏమైనా సందేహాలున్నా మీరు డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్నా ట్యూన్ చేసుకోండి. హలో డాక్టర్, ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు గమనిక విన్నారు.
1: Go retro with Akashvani Telugu.
0: గుర్తుకొస్తున్నాయిలో జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందాక విన్న సంస్కృతం డిస్కో వంశీ గారి మహర్షి సినిమాలోది, అలాగే జంధ్యాల గారి సినిమా ఇష్ గప్చుప్ లో ఆయన రాసిన తిట్లదండకం అయితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతాం మనం అది వింటే. అలాగే మీరు మొదట్లో విన్న మిథునం సినిమాలో కాఫీ దండకం, ఇలా చెప్పుకుంటూ పోతే రూపాయి దండకం, ఎన్నో పాటలు జొన్న విత్తులు గారు ఎంత స్వచ్ఛమైన అచ్చమైన తెలుగు సినీకవో మనకు చెప్పకనే చెప్తాయి. ఎంతో మంది దర్శకులు కూడా జొన్న విత్తుల గారి సాంగత్యాన్ని ఇష్టపడతారు. అలా దర్శకులు కోడి రామకృష్ణ గారితో కూడా జొన్న విత్తుల గారికి చాలా మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలకు పాటలతో పాటు మాటలు కూడా రాశారు. సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించారు జొన్న విత్తుల గారు. మరి కొన్ని హిట్ సినిమాలకు కూడా పనిచేశారు, అవేంటో తెలుసుకుందాం ఈ పాట విన్న తర్వాత. స్టే ట్యూన్డ్.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 11:49 అవుతోంది. జొన్న విత్తుల గారి గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో గేయ రచయిత స్పెషల్లో భాగంగా. దేవి సినిమాలోంచి విన్న పాట అది. కోడి రామకృష్ణ గారితో మొదటిగా దేవి సినిమాకే పనిచేశారు జొన్న విత్తుల గారు. ఎంఎస్ రాజు గారు నిర్మాణంలో వచ్చిన సినిమాల్లో దేవి, దేవి పుత్రుడు సినిమాలకు పాటలతో పాటు మాటల రచయితగా కూడా పనిచేశారు జొన్న విత్తుల గారు. ఈ రెండు సినిమాలకు సింగిల్ కార్డ్ రైటర్ గా అన్ని పాటలు రాశారు ఆయన. తర్వాత వచ్చిన దేవుళ్ళు సినిమాలో కూడా కోడి రామకృష్ణ గారికి అన్ని పాటలు జొన్న విత్తుల గారు రాశారు. అలాగే జొన్న విత్తుల గారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆయన కెరీర్ లో ఆయన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన సినిమా బాపు గారి శ్రీరామరాజ్యం. ఆ సినిమా గురించి మర్చిపోతే ఎలా చెప్పండి. 2011 వచ్చిన ఈ సినిమాలో అన్ని పాటలు ప్రేక్షకులను రామనామామృతంలో ఓలలాడించాయి అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఆయన రాసిన జగదానందకారక పాటకైతే ఆయనకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఆ పాట మనం చాలాసార్లు విన్నాం కదా చాలా సందర్భాల్లో. అలాగే ఢమరకం సినిమాలో శివ శివ శంకర అనే పాట క్లైమాక్స్లో వచ్చే పాటను కూడా చాలా అద్భుతంగా రాశారు. ఇండస్ట్రీలో శివుడి పాట రాయాలి అంటే ముందుగా అందరి చూపు వెళ్లేది జొన్న విత్తుల గారి వైపే, ఆయన కలం వైపే. అలాగే ఎన్నో భక్తి పాటలు కూడా చాలా బాగా రాయగలరు అని జొన్న విత్తుల గారిని మరో మెట్టెక్కించాయి ఈ పాటలన్నీ కూడా. అయితే ఒక సందర్భంలో శ్రీరామరాజ్యంలో అన్ని పాటలు రాశారు కదా, మీరు ఏ పాటని బాగా కష్టపడి రాశారు అని అడిగితే కష్టంతో పాటు ఇష్టపడి రాసిన పాట ఒకటి ఉంది అని చెప్పారు. లవకుశ సినిమాని కొంచెం మోడర్నైజ్ చేసి తీశారు కదా బాపు గారు, అందులో రామకథను వినరయ్యా అంటూ కుశలవులు ఆ రామనామాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు కదా, అలాంటి పాట ఇది కదా. కాబట్టి ఆయన ఏమన్నారంటే దేవుళ్ళే మెచ్చింది అని ఒక పాట ఉంది అందులో. అంటే ఆ రామనామ పాటని రామకథను వినవయ్యా ఆ పాటని మ్యాచ్ చేయకపోయినా కనీసం దాన్ని చెడగొట్టకుండా అద్భుతంగా రాస్తే చాలు అని కొంచెం ఎక్కువ టైం తీసుకుని రాశాను ఆ పాట. ఆ పాట మీద నాకు కొంచెం ఎక్కువ మమకారం అని చెప్పారు ఆయన. చిత్ర గారు, శ్రేయా ఘోషల్ గారు అద్భుతంగా గానం చేసిన ఆ పాట మీకు వినిపించబోతున్నాను ఇప్పుడు. ఒకసారి శ్రీరామరాజ్యం సినిమాలోంచి ఈ పాట వినేయండి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: చేస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: అయితే గేయ రచయితలు దర్శకులుగా మారడం మన ఇండస్ట్రీలో చాలా చాలా అరుదు కదా, కానీ జొన్నవిత్తులు గారు ఆ ఘనతను కూడా సాధించారు. మెగాఫోన్ పట్టుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా పెళ్లాం పిచ్చోడు అనే సినిమా, అలీ హీరోగా సోంబేరి అనే సినిమాలకు దర్శకత్వం వహించారు.

గారు దొన్న విత్తుల్ గారు. అలాగే రీసెంట్ గా వచ్చిన స్వాగ్ అనే సినిమాలో, అలాగే తండేల్ సినిమాలో శివుడి పాటకి లిరిక్స్ అందించారు జొన్న విత్తుల్ గారు. ఇప్పటికీ ఆయన స్టిల్ పాటలు రాస్తూ బిజీగానే ఉన్నారు. మరి ఆయన ఇంకా మరెన్నో సినిమాలకు పాటలు రాయాలి, ప్యారడీ పాటలు ఎక్కువ రాయాలి, మనల్ని నవ్వించాలి, ఇంకా గొప్ప గొప్ప పాటలు మనకు అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి గేయ రచయిత స్పెషల్లో జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారి గురించి. స్టే ట్యూన్డ్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్ మరి చైతన్య స్ఫూర్తికి వెల్కమ్ చెప్తున్నాను. ఈనాటి చైతన్య స్ఫూర్తిలో కొన్ని స్ఫూర్తి నింపే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. మన లైఫ్లో ఎంతో మంది మనుషులను చూస్తుంటాం కదా, చాలా మంది మనకి పరిచయం అవుతారు, తర్వాత డిటాచ్ అయిపోతారు, మళ్ళీ ఎంతో కాలం తర్వాత కనిపిస్తారు. కొంతమంది అయితే కనిపించరు, కొంతమంది కనుమరుగైపోతూ ఉంటారు. కొందరు మనకి సంతోషాన్ని ఇస్తే ఈ ప్రయాణంలో మరికొందరు ఏం చేస్తారు, మనకి తెలియకుండానే బాధ పెడుతూ ఉంటారు. తప్పదు, తప్పులు చేయడం అనేది మనిషికున్న అత్యంత సహజ లక్షణం కదా. తప్పులు చేస్తేనే కదా, అందరూ ఏమీ తప్పులు చేయకుండా అసలు లైఫ్ గడిపేస్తే వాళ్ళు మనుషులు అవ్వరు, దేవుళ్ళు అయిపోతారు. కాబట్టి మనిషి తప్పు చేస్తాడు, కానీ ఆ తప్పుల్ని మర్చిపోయి ఎదుటి వారిని క్షమించడం అనేది చాలా చాలా గొప్ప లక్షణం, గొప్ప విషయం కూడా. చాలామంది ఏం చేస్తారంటే ఆ క్షమించడాన్ని ఒక బలహీనతగా భావిస్తూ ఉంటారు. కానీ పెద్ద మనసు ఉండాలి, ఎంతో ధైర్యం ఉన్నవారికి మాత్రమే అది సాధ్యమవుతుందంట. క్షమించడం అంటే ఒకరి తప్పుని మనం సమర్థించినట్టు కాదు, ఆ బాధ నుండి మన మనసుకి మనమే ప్రశాంతతని ఇచ్చుకున్నట్టు. గతాన్ని మనం మార్చలేం, జరిగిపోయిన దాన్ని మార్చలేం, కాలాన్ని వెనక్కి తీసుకురాలేం. కాబట్టి కానీ మనం ఏం చేయొచ్చు అంటే క్షమించడం ద్వారా, ఇతరుల్ని క్షమించడం ద్వారా మన భవిష్యత్తుని ఖచ్చితంగా అందంగా ఆనందంగా మార్చుకోగలం. ఏమంటారు? ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం 12:30 వరకు చైతన్య స్ఫూర్తిలో. ఓ పాట విందాం, కిక్ సినిమాలోంచి వచ్చేస్తోంది మీకోసం, ఎస్ఎస్ థమన్ కంపోజ్ చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

12:14 అవుతోంది స్టూడియో క్లాక్ లో టైం. చైతన్య స్ఫూర్తిలో ఇంపార్టెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాగుణం గురించి మాట్లాడుకుంటున్నాం. మన లైఫ్లో మనకు ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం అది, క్షమాగుణం అనేది. కానీ ఈ రోజుల్లో అది చాలా చాలా రేర్ అయిపోతుంది. ఎవరి మీదైనా మనం ఒక నెగటివ్ ఫీలింగ్ పెట్టుకుంటే కొన్ని సంవత్సరాల తరబడి దానికే స్టిక్ అయ్యి ఎంతో వాల్యుబుల్ టైంని మనం కోల్పోతున్నా ఇలాంటి సిచ్యువేషన్లో ఈ క్షమాగుణం అనేది ఏంటంటే ఒక వీరుడి అలంకారం. క్షమాగుణం గురించి ఎప్పుడో మన పురాణాల్లో కూడా చెప్పారు. క్షమా వీరస్య భూషణం అనే సూక్తి మనకు ఉండనే ఉంది కదా. క్షమించడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలు, మానవ సంబంధాలు చాలా మెరుగుపడతాయన్నమాట. అనుభవాన్ని పాఠంగా మలుచుకుని మనస్సులో ఎవరి పట్ల ద్వేషభావం పెంచుకోకుండా ఉండడం ద్వారా ఈ క్షమాగుణాన్ని మనం అలవర్చుకోవచ్చు. సాకులు వెతకకుండా, ఇతరుల్ని నిందించకుండా ఓటమిని మనసారా అంగీకరించాలి. ఎందుకంటే ఇక్కడి నుంచే వస్తాయి మనకి. సపోజ్ మనకి ఏదైనా ఒక కాంపిటీషన్లో మనం పార్టిసిపేట్ చేసాం, మనకి థర్డ్ ప్రైజ్ వచ్చింది అనుకుందాం, లేకపోతే కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది అనుకుందాం. అలాగని ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళ మీద ఒక కక్ష లాంటిది పెంచుకోవడం, లేకపోతే వాళ్ళ మీద అనవసరంగా ఫాల్స్ ప్రొపగాండాని మనం స్ప్రెడ్ చేయడం చేస్తూ ఉంటాం, చాలా మందిలో చూస్తూ ఉంటాం. అయితే ఓటమిని మనసారా అంగీకరించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎక్కడ పొరపాటు జరిగిందో మనకి మనం విశ్లేషించుకోవాలి. మన తల్లిదండ్రులతో డిస్కస్ చేయాలి, లేకపోతే మన లైఫ్ పార్ట్నర్తో డిస్కస్ చేయాలి, లేకపోతే మనకు అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలి. అంతటితో ఆగకుండా మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభించాలి పని. ఓటమి నుండి ఏమీ నేర్చుకోకుండా ఉండడమే నిజమైన ఓటమి అంటారు చాలామంది వీరులు, అలాగే విజేతలు. అయితే ఓటమి నుండి మనం ఖచ్చితంగా ఒక పాఠం నేర్చుకుంటాం. ఓటమి నుండి నేర్చుకున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పుడు నిత్య విద్యార్థిలాగా సాధన చేయాలి. మనకంతా వచ్చేసింది, ఇంకా మనం ఏం సాధించాలి, ఆల్మోస్ట్ అంతా నేర్చేసుకున్నాం అనేది ఎప్పుడైతే నీ మైండ్లోకి వచ్చిందో అప్పటి నుంచే నీ డౌన్ఫాల్ అన్నది స్టార్ట్ అవుతుంది. కాబట్టి చివరి శ్వాస వరకు మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి, నిత్య విద్యార్థిలా సాధన చేయాలి. అందులోనే అసలైన విజయ రహస్యం దాగి ఉంది అనే విషయాన్ని ఎప్పుడు మన మైండ్లోంచి తీయకూడదన్నమాట. దాంతోనే ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఇలాంటి విషయాలు ఇంకా మంచి మాటలు మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు మీ పవన్తో.

0: పిల్ల నువ్వు లేని జీవితం సినిమా నుంచి విన్న పాటది. అనూప్ రుబెన్స్ కంపోజిషన్ లో భాస్కర్ భట్ల రవికుమార్, సాహిత్యం అనుదీప్ పాడిన పాట.
1: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈరోజు 6వ తేదీన తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. ఈ కార్యక్రమంలో మీరు మాట్లాడాలనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 0852, 2324 0853, మరొక నెంబరు 2955 0923. ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్న సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారితో మీరు మాట్లాడొచ్చు. తప్పక ట్యూన్ చేసుకోండి హలో డాక్టర్ ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్యలో. గమనిక విన్నారు.

అజ్ఞాతవాసి సినిమా నుంచి విన్న పాట. అది అనిరుద్ధ్ రవిచందర్ కంపోజ్ చేసి పాడిన పాట శ్రీమణి సాహిత్యం. జీవితం అంటే కేవలం రోజులు గడపడం కాదు, ఏదో జీవించడం కాదు, ప్రతి క్షణం పోరాటమే. క్షమాగుణంతో మనస్సులో ద్వేషాన్ని వదిలేస్తేనే ప్రశాంతత వైపు మనం అడుగులు వేయగలం అనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా సరే, మీ నిశ్శబ్దమే మీ అతిపెద్ద ఆయుధం కావాలి. ప్రతిదానికి రెస్పాండ్ అవుతూ పోతే ఇక మన రెస్పాన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు, మనల్ని ప్రొవకేట్ చేసేవాళ్ళు ఎక్కువైపోతారు. కాబట్టి యువర్ సైలెన్స్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ వెపన్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఆ నిగ్రహమే మనల్ని విజేతగా నిలబెడుతుంది. మనది అనుకున్న దాన్ని వదులుకోవడం త్యాగం కానే కాదు. ఏది మనకు న్యాయంగా దక్కాలో దానికోసమే పోరాడాలి. చివరిగా ఓటమి అనేది ఒక ముగింపు కాదు, అది ఒక కొత్త అధ్యయనానికి నాంది అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా. అలాగే పడిపోవడం అనేది తప్పు కాదు, పడిన ప్రతిసారి ఒక కొత్త పాఠంతో రెట్టింపు బలంతో పైకి లేవడమే అసలైన విజయం అని గుర్తుంచుకోవాలి. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైన లోక్సభ 14 గంటలకు, రాజ్యసభ 12 గంటలకు వాయిదా పడ్డాయి. భారతదేశంలో కథన రీతులకు ఘన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలురకు భారత్ పట్టుగొమ్మని నెట్ఫ్లిక్స్ కో సీఈఓతో జరిపిన భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద లబ్ది పొందారని పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైన లోక్సభ 14 గంటలకు, రాజ్యసభ 14 గంటలకు వాయిదా పడ్డాయి. నీట్ అంశంలో విద్యార్థులకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల నిరసనలు తెలియజేస్తూ లోక్సభలో విపక్షాలు గందరగోళం సృష్టించడంతో సభ 14 గంటలకు వాయిదా పడింది. తొలుత హిరోషిమా నాగాసాకి అణు విస్ఫోటనంలో మృతి చెందిన వారికి సభ 81 ఏళ్ల క్రితం జరిగిన ఈ విషాదకర సంఘటనలో లక్షలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అణ్వాస్తాల వల్ల కలిగే తీవ్రమైన ప్రమాదాలని ఈ సంఘటన ప్రపంచానికి వెల్లడించిందని స్పీకర్ ఓం బిర్లా అన్నారు. విధ్వంసాన్ని సృష్టించే అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించి శాంతి స్థాపనకు భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఓం బిర్లా పేర్కొన్నారు.
1: आज से 81 वर्ष पूर्व जापान के हिरोशिमा और नागासाकी शहर पर क्रमश 6 और 9 अगस्त 1945 को परमाणु बम गिराए गए थे. इस अभूतपूर्व त्रासदी में लाखों निर्दोष लोगों ने अपने प्राण गंवाए तथा असंख्य लोग गंभीर रूप से प्रभावित हुए. ये सभा विश्व को सामूहिक विनाश के हथियारों से मुक्त करने के लिए अपनी प्रतिबद्धता पुनः दोहराती है.
0: తదనంతరం క్వశ్చన్ అవర్ మొదలుపెట్టేందుకు స్పీకర్ ప్రయత్నించగా, నినాదాలు మొదలుపెట్టిన విపక్ష సభ్యులు హోంమంత్రి అమిత్ షా పోలీస్ చర్యల గురించి ప్రకటన వెలువరించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలను సహేతుకమైన చర్చలకు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఓం బిర్లా సభ్యులను కోరినప్పటికీ వారు పెడచెవిన పెట్టడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. నీట్ అంశంపై నిరసనలు చేస్తున్న విద్యార్థుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ ఆరోపిస్తున్న

0: విపక్షాలు పలు ఇతర అంశాలపై నిరసన తెలియజేస్తూ గందరగోళం సృష్టించడంతో ఈ ఉదయం సమావేశమైన రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమైనప్పుడు వాణిజ్య పరిశ్రమలు రసాయనాలు ఎరువుల శాఖల మంత్రులు తమ శాఖలకు చెందిన పత్రాలను సభకు సమర్పించారు. అనంతరం చైర్మన్ సిపి రాధాకృష్ణన్ జీరో అవర్ ప్రారంభించగా ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ్యులు హుందాగా ప్రవర్తించి ముఖ్యమైన అంశాలను చర్చించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విజ్ఞప్తి చేశారు. అయితే విపక్షాల నిరసనలు కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సార్దనోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులకు, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగోమని మోదీ ఈ సందర్బంగా అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్కు భారత్ సరైన వేదిక కాగలదని చెప్పారు.
1: हम एक साथ मिलकर क्रिएट ऑन इंडिया मूवमेंट की शुरुआत करें. हम भारत से जुड़ी स्टोरीज को, भारत के संस्कृति को, भारत के हेरिटेज और ट्रेडिशंस को पूरी दुनिया से शेयर करें. आप ऐसा कंटेंट क्रिएट करिए जो आपके साथ ही भारत को भी ज्यादा से ज्यादा लाइक्स दे. और इसके लिए हमें ग्लोबल ऑडियंस को भी एंगेज करना होगा, दुनिया के नौजवानों के साथ जुड़ना होगा. आज पूरी दुनिया में लोग भारत के बारे में जानना चाहते.
0: భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటి ఎన్ఎఫ్టీసీల భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్బంగా ఆయన సరండోస్ ప్రధానమంత్రికి తెలియజేశారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన లబ్ది పొందారని నూతన పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. న్యూఢిల్లీలో ఏర్పాటైన సీఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సు ఎగ్జిబిషన్ను ఉద్దేశించి ఈరోజు ప్రసంగించిన మంత్రి 19 లక్షలకు పైగా కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లులను అందుకుంటున్నాయని, మరో 12 లక్షలకు పైగా కుటుంబాలు అధిక విద్యుత్ను విక్రయించి 421 కోట్ల రూపాయలను ఆర్జించాయని చెప్పారు. ఇంధన రంగంలో తలెత్తే సమస్యలను, అందివస్తున్న నూతన అవకాశాలను గురించి చర్చించేందుకు ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలతో నిరంతరం సంభాషిస్తోందని ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ జార్ఖండ్ రాష్ట విద్యార్థులు చేపట్టిన నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఈరోజు రాష్ట శాసనసభ వర్షాకాల సమాపేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక 4 రోజులుగా నిరాహార దీక్ష చేపట్టిన దేవేంద్రనాథ్ మహతో రక్తపోటు, రక్తంలో చక్కెర శాతం పడిపోవడంతో ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు జార్ఖండ్ రాష్టంలో పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు వస్తున్న వార్తల పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మౌనం వహించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. మాజీ విదేశాంగ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు స్వర్గీయ సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్బంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమెకు నివాళులర్పించారు. అద్భుతమైన వాగ్దాటి, అద్వితీయ నాయకత్వం, దేశ ప్రయోజనాల పట్ల అంకిత భావాలతో సుష్మా స్వరాజ్ దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారని సోషల్ మీడియా పోస్టు ద్వారా బిర్లా నివాళులర్పించారు. సున్నితమైన వ్యవహార శైలికి, నిరాడంబరతకు పేరుపడ్డ సుష్మా స్వరాజ్ దేశం పట్ల, ప్రభుత్వం పట్ల, మాతృ సంస్థ పట్ల భక్తితో కర్తవ్య దీక్షలో ముందుండేవారని, క్రమశిక్షణ, మొక్కవని ఆత్మవిశ్వాసంతో తాను పనిచేసిన రంగంలో బలమైన ముద్ర వేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళి సందేశంలో పేర్కొన్నారు. విదేశాంగ శాఖను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో సుష్మా స్వరాజ్ చూపిన ప్రతిభ చిరస్మరణీయమని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ డిమాండ్లకు మద్దతు తెలియజేశారు. పౌరుల ప్రాథమిక హక్కులు, పౌర స్వాతంత్ర్యం, గౌరవాలను కాపాడాలని నినాదులు, ప్లకార్డుల ప్రదర్శన చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దిగజారుతున్న మానవ హక్కుల పట్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తాము ర్యాలీని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. గత 2 నెలల్లో భద్రతా దళాలు స్థానిక ప్రజలపై చేసిన దౌర్జన్యాల వల్ల అనేక మంది మరణించారని, ప్రజలు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. పార్లమెంట్లో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానమిస్తూ పశ్చిమ

ఆసియాలోని తీవ్రమైన సంఘర్షణ పరిస్థితులు నెలకొన్న సమయంలోనూ మన దేశానికి చెందిన 60 వాణిజ్య నౌకలు హార్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించాయని ప్రభుత్వం తెలియజేసింది. రోజుకు 24 గంటలు పనిచేసిన విపత్తు నిర్వహణ వ్యవస్థ వేలాది ఫోన్ కాల్స్ కు ఈమెయిల్స్ కు బదులిచ్చిందని వెల్లడించింది. తెలంగాణలో ఆహార కల్తీ కేసులు భారీగా పెరుగుతుండడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారులు కృత్రిమ రంగులు, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి మసాలా దినుసుల్లో కలిపి వాటి రంగు బరువు ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజారోగ్యంతో ముడిపడిన సమస్య అయినందువల్ల ప్రభుత్వం వెంటనే ఈ చర్యలకు పాల్పడే వారిపై తక్షణ కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, గంగా పరివాహక ప్రాంతం, ఒడిశా తదితర ప్రాంతాల్లో ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటన తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ శాసనసభలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ సుదీర్ఘ అస్వస్థత అనంతరం నిన్న రాత్రి స్వర్గస్థులయ్యారు. ఆయన మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలియజేశారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలియజేశారు. అమెరికా యూజీన్లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్ U20 ఛాంపియన్షిప్ పోటీల్లో భారత జావెలిన్ థ్రోవర్స్ ఆశిష్ యాదవ్, టి ధరణీధరన్, డిస్కస్ థ్రోవర్ అమానత్ కాంబోజ్ తమ తమ విభాగాల్లో ప్రతిభ చూపి ఫైనల్ రౌండ్లోకి ప్రవేశించారు. నీట్ తదితర అంశాలపై విపక్షాల నిరసనల మధ్య ఈ ఉదయం 11 గంటలకు సమావేశమైన లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి. భారతదేశంలో కథన రీతులకు ఘన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుగొమ్మ అని నెట్ఫ్లిక్స్ కోసీఈఓతో జరిగిన భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని 50 లక్షల మందికి పైగా పీఎం సూర్యఘర్ ముఫ్త బిజిలీ యోజన కింద లబ్ది పొందారని పునర్వినియోగ ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సంఘీభావాన్ని తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కాశ్మీరీ డయాస్పోరా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొద్దిసేపట్లో 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలను వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 12 గంటలు దాటి 41 నిమిషం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ మధ్యాహ్నం తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనాలనుకుంటే మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324 0852, 2324 0853, మరొక నెంబరు 2955 0923. శ్రోతలు ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో హలో డాక్టర్ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. ఇవాల్టి అంశం తల్లిపాల ప్రాముఖ్యత. ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు మీరు అడిగే సందేహాలకు సమాధానమిస్తారు. తప్పక ట్యూన్ చేసుకోండి హలో డాక్టర్ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో.

ఇప్పుడు కొన్ని లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ విందాం. ముందుగా మీ అందరి కోసం పెద్ద సినిమాలోంచి మోహిత్ చౌహాన్ పాడిన పాట వచ్చేస్తోంది. రచన బాలాజీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హై AISSMS పూణే, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.

0: శ్రీనివాస మంగాపురం సినిమా నుంచి విన్న పాటది. రచన చంద్రబోస్, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, పాడినవారు హరిచరణ్.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మనశంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి విన్న పాట. అది భాస్కర భట్ల సాహిత్యానికి భీమ్ సిసిరోలియో సంగీతం, ఉదిత్ నారాయణ్ శ్వేతా మోహన్ పాడిన పాట.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్.
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: FM 102.8 MHz పై
3: మీట్ ద స్టార్.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు హలో డాక్టర్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324-0852 2324-0853 మరొక నెంబరు 2955092 గమనిక విన్నారు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా iOS ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లో చివరిగా విందాం బ్యాండ్ మేళం సినిమా నుంచి. చంద్రబోస్ సాహిత్యం, విజయ్ బల్గానియన్ సంగీతం, రాము రాథోడ్, అదితి భావరాజు పాడిన ఈ హుషారైన పాట మీకోసం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది కదా, మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి హలో డాక్టర్ కార్యక్రమం ఉంటుంది. ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. 0402-23-2408 మరొక నెంబర్ 2955-09-23 నెంబర్లలో మీ సందేహాలను అడగండి. శ్రీకాంత్ గారు మీ సందేహాలు నివృత్తి చేస్తారు. గమనిక విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 1:10 కావస్తోంది సమయం. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణలో మసాలా దినుసుల్లో రసాయనాలు, కృత్రిమ రంగులు కలుపుతుండటంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకున్న నైనీగని బొగ్గు చారిత్రాత్మక మైలురాయిగా భట్టి విక్రమార్క అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని దశాబ్దాల పాటు సజీవంగా ఉంచి సిద్దాంత బలం అందించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడుతూ ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కేటీఆర్ ఆయనకు నివాళులర్పించారు. జీవితాంతం తెలంగాణ కోసం శ్రమించి కేసీఆర్ కు గురువుగా భావజాలాన్ని వ్యాప్తి చేసిన జయశంకర్ పేరును జిల్లాకు వ్యవసాయ వర్సిటీకి పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవించిందని ఆయన తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. కేసీఆర్ ఆయన జీవితాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చి జిల్లాకు వర్సిటీకి ఆయన పేరు పెట్టారని పేర్కొంటూ జయశంకర్ ఆశయాల సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళి అని తెలిపారు. తెలంగాణలో మసాలా దినుసుల్లో రసాయనాలు, కృత్రిమ రంగులు కలుపుతున్న ఆహార కల్తీ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, రక్షణ ఫుడ్ సేఫ్టీ కోసం కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆహార పరీక్షల వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎస్ఓ ఎఫ్టీఈఎల్ పథకం కింద రాష్ట్రానికి 11.68 కోట్ల రూపాయలు విడుదల చేసి మరో 23.37 కోట్ల రూపాయలు ఆమోదించామని తెలిపారు. 8 మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లతో పాటు ఫుడ్ సేఫ్టీ మిత్ర వ్యవస్థను ప్రోత్సహిస్తున్నామని, ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడానికి తెలంగాణ ప్రభుత్వం కల్తీపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఆయన మాతృమూర్తిని దుర్భాషలాడిన వారిని సమర్థిస్తూ మాట్లాడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను భవిష్యత్ తరాలు క్షమించవని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తప్పు చేసిన యువతి స్వచ్ఛందంగా క్షమాపణలు చెప్పినా రాహుల్ గాంధీ అసహనానికి గురవడం దారుణమన్నారు. మోదీ ఎంతో హుందాగా క్షమాగుణంతో వ్యవహరించారని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా వ్యవహరించకుండా దురుసు ప్రవర్తనను ప్రోత్సహిస్తున్న రాహుల్ గాంధీ శైలిని దేశ యువత పూర్తిగా తిరస్కరిస్తుందని, మోదీకి సంపూర్ణంగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఒడిశాలోని సింగరేణి నైనీగని నుంచి తొలి బొగ్గు రైల్వే రేకు మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి విజయవంతంగా చేరుకుంది. ఒడిశా నుంచి చేరుకున్న

0: తొలి బొగ్గు రైల్వే రేకు ఎస్టీపీపీ ప్రాంగణంలో సంస్థ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, ఎం తిరుమలరావు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి మొదటి రైల్ రేక్ ద్వారా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు బొగ్గు రావడంపై అమెరికా నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేస్తూ సంస్థ యాజమాన్యానికి, కార్మికులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం పూర్తి సహకారం అందించడంతో తాడిచెర్ల టూ, మణుగూరు బ్లాకులతో పాటు నైనీ గని అందుబాటులోకి వచ్చిందన్నారు. వందేళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సింగరేణిని క్రిటికల్ మినరల్స్ త్రవ్వకాలు, నూతన సాంకేతికత దిశగా అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దేందుకు కేబినెట్ కట్టుబడి ఉన్నట్టు పేర్కొన్నారు. ఢిల్లీలో అమెరికా రాయబారి సెర్జియో గోర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు, విద్య, పరిశోధన రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని కోరారు. ముఖ్యంగా అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసా స్లాట్లు పెంచడం, సకాలంలో అపాయింట్మెంట్లు ఇవ్వడం, H1B వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడంతో పాటు విద్యార్థుల భద్రతపై చర్చించారు. ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానించారు. తెలంగాణ అమెరికా సంబంధాల విస్తరణకు పూర్తి సహకారం అందిస్తామని రాయబారి హామీ ఇచ్చారు. సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని జోగులాంబ గద్వాల జిల్లా వైద్యాధికారి సంధ్యా కిరణ్మయ్యే సూచించారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్లతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మలేరియా, డెంగీ తదితర సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించారు. నాన్ కన్వర్టబుల్ డిసీజ్ సర్వే నిర్వహిస్తూ స్క్రీనింగ్ చేపట్టి అనుమానిత కేసులు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. తల్లిపాల దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న తెలియజేశారు. పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టిస్తే శిశువు ఆరోగ్యవంతంగా ఉంటుందని, బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలివ్వాలని ఆకాశవాణితో మాట్లాడుతూ చెప్పారు.
1: ముర్రుపాలు అనేవి బిడ్డకి మొదటి టీకాగా పనిచేస్తాయి. 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలి. ఎటువంటి తేనె కానీ నీళ్లు కానీ ఏవి కూడా మనం ఇవ్వకూడదు. బిడ్డకు కావాల్సిన పోషకాలన్నీ కూడా 6 నెలల్లోపు తల్లిపాలలోనే అన్ని ఉంటాయి. తర్వాత ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది 2 సంవత్సరాల వరకు కూడా మనం కంటిన్యూ చేయాలి.
0: కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పకుండా హరీష్ రావు తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గత బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర వహించారని, ప్రస్తుతం ప్రభుత్వం, కేంద్రం, ట్రిబ్యునల్ ఎదుట గట్టిగా వాదనలు వినిపిస్తూ తెలంగాణ నీటి హక్కులను పరిరక్షిస్తోందన్నారు. సమ్మక్క సారగర్ అనుమతుల కోసం ఛత్తీస్గఢ్ సీఎంను సంప్రదించగా ఈ నెలాఖరులో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసీ ఇస్తామని తెలిపారని, సీతమ్మ సాగర్కు కూడా టీఏసీ అనుమతులు సాధించి రాష్ట ప్రయోజనాలు కాపాడామని స్పష్టం చేశారు. తెలంగాణలో యాప్ ఆధారిత అగ్రిగేటర్ రవాణా సేవలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా మార్చేందుకు సమగ్ర మోటార్ వాహన అగ్రిగేటర్ పాలసీ రూపకల్పనకు చర్యలు చేపట్టినట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల సంక్షేమం, పారదర్శక ఛార్జీలు, ఈవీ వాహనాల ప్రోత్సాహం లక్ష్యంగా అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ అన్ని భాగస్వామ్య వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపిందని పేర్కొన్నారు. త్వరలోనే కమిటీ నివేదిక సమర్పిస్తుందని, దాని పరిశీలన అనంతరం నూతన విధానాన్ని అమల్లోకి తెస్తామని స్పష్టం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనుల జీవన ప్రమాణాలు, విద్య, వైద్య సేవలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలపై రాష్ట మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ పరిశీలించారు. ఇందులో భాగంగా చెంచు గిరిజనుల వాస్తవ జీవన పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

తెలుస్తూ ప్రభుత్వ శాఖల పనితీరుపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన ప్రభుత్వ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా ప్రత్యేక కార్యాచరణ ఉండాలని సూచించారు. గిరిజన పిల్లలందరూ విద్యకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పేద కుటుంబాల ఆహార భద్రతను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1.05 కోట్ల కొత్త లామినేటెడ్ పీడీఎస్ రేషన్ కార్డులను 15 నుండి పంపిణీ చేస్తుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారిక మెమో జారీ చేస్తూ సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ఆయనకు నివాళులర్పించారు. తెలంగాణలో మసాలా దినుసుల్లో రసాయనాలు, కృత్రిమ రంగులు కలుపుతుండటంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి చేరుకున్న నైనీ గని బొగ్గు చారిత్రాత్మక మైలురాయిగా భట్టి విక్రమార్క అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్. ప్రతిరోజు 120 నుంచి 2 మధ్యలో శ్రోతలందరూ బాగా ఎంజాయ్ చేసే షో టైమ్ కి టైం వచ్చేసింది. మనం షో టైంలో అడుగు పెట్టేశాం. మరి ఇవాళ కూడా షో టైంలో నేను కూడా క్వశ్చన్స్ తీసుకుని వచ్చేసాను. మరి మీరు కూడా ఆన్సర్స్ పంపించడానికి రెడీ అయిపోండి. రోజు ఆడే ఆట అయినా మళ్ళీ ఒకసారి ఫోన్ నెంబర్ చెప్తున్నా నేను. 0402324 0852 ఫోన్ నెంబర్, మరోసారి 0402324 0852 అనే నెంబర్ మీద ఆన్సర్స్ పంపించాలి. నా విన్నపం ఏంటంటే ఒక్కరు ఒకేసారి ఆన్సర్ పంపించండి. పంపించిన తర్వాత మళ్ళీ మళ్ళీ మీరు ఈ లిస్ట్లో ముందు ఉండాలి అని చెప్పి ఒకే పదే పదే పంపించొద్దని మనవి చేస్తూ ఉన్నాను నేను. ఇవాళ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంది, అలాగే సినిమా రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మరి లేట్ చేయకుండా ఒక మంచి పాట వినేసి షో టైంలోకి అడుగు పెట్టేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. 1:22 స్టూడియో క్లాక్లో టైం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది.
1: ఉదయతార
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయ తార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 MHz పై.
2: మీట్ ద స్టార్.
3: ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీగా ఉన్నాను. మరి క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఆన్సర్ కూడా జాగ్రత్తగా పంపించండి. అండ్ ఆన్సర్ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి మీరు ఎక్కడి నుంచి పంపిస్తున్నారు, మీ పేరు.

క్లియర్ గా పంపించండి, అర్థమయ్యేలాగా చదవడానికి ఈజీగా ఉండేలాగా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 లో మనం వరల్డ్ కప్ దక్కించుకున్నాం కదా, మరి దానికి సంబంధించే క్వశ్చన్ అనమాట. ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న క్రికెటర్ ఎవరు? ప్రశ్న మరొకసారి, ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న క్రికెటర్ ఎవరు? మీ ఆన్సర్ పంపించండి 0403 24 0858 52 నెంబర్ పైన. స్టే ట్యూన్, షో టైం వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్.

0: ప్రేమలేఖ సినిమా నుంచి విన్న పాట అది. ఆర్ కృష్ణరాజు గారు పాడిన సాంగ్ అది. భువన చంద్ర గారి సాహిత్యం, దేవా సంగీతం. షో టైమ్ లో ఫస్ట్ క్వశ్చన్ అడిగాను నేను, చాలా మంది ఆన్సర్స్ పంపించేశారు. ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న క్రికెటర్ ఎవరు అని చెప్పి బోలెడన్న ఆన్సర్స్ వచ్చేసాయి. మనం వీలైనా ఎక్కువ ఆన్సర్స్ చదవడానికి నేను ప్రయత్నిస్తాను. భోగా మార్కండే అనిత గారు భూదాన్ పోచంపల్లి నుంచి, గణేష్ వేదవతి సికింద్రాబాద్ నుంచి, పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, నేదునూరి కళ్యాణ్చారి గారు కల్వకుర్తి నుంచి, మేర సాయిలు గారు నిర్మల్ జిల్లా నుంచి, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు, దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ గారు చిత్రియాల గ్రామం నుంచి పంపించారు, మాలతి హనుమకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కాల్టెక్స్ నుంచి అడపు సంతోష్ కుమార్ గారు కరెక్ట్ గా పంపారు, బాలాజీ సావిత్రి గారు కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి, సేట్ లైన్ బెల్లంపల్లి నుంచి డాక్టర్ వెంకన్న గారు, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, శివాజీ సందీప్ మనకి పుట్టపాక నుంచి పంపించారు, డాక్టర్ రాజేష్ గారు హుజూరాబాద్ నుంచి పంపించారు, బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక వినయ్ కుమార్ కరెక్ట్ గా పంపించారు, సిరికొండ నుంచి తాళ్లగీత రాజలింగం గారు, తర్వాత వృషాలి గారు కరెక్ట్ గా పంపారు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు, సుచిత్ర నుంచి జనార్దన్ గారు, సీతారాంబాగ్ హైదరాబాద్ నుంచి అరవింద్ చారి గారు, సుచిత్ర సర్కిల్ రామరాజ్ నగర్ నుంచి శాంతి రిషిత సతీష్ గారు, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి కరెక్ట్ గా, బీరెల శ్రీనివాస్ గారు, విజయలక్ష్మి గారు షాపూర్ నుంచి, ద్రోణంరాజు సూర్యశ్రీ, మహాలక్ష్మి గారు కౌకూర్ నుంచి, స్రవంతి సుశీల్ గారు చింతల్ హైదరాబాద్ నుంచి పంపించారు, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేయాలి కదా, సంజు శాంసన్ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో T20 ICC మెన్స్ వరల్డ్ కప్ 2026 లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నారు.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారం అవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9677604949 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం కదా, మరి ఈ సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం 2:15 తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ హలో డాక్టర్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324-0852, 2324-0853, మరొక నెంబర్ 2955-0923. ఈ నెంబర్లపై ఫోన్ చేసి ఈ తల్లిపాల ప్రాముఖ్యత గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా డాక్టర్ శ్రీకాంత్ గారితో మాట్లాడొచ్చు, ఆయన మీకు నేరుగా సమాధానమిస్తారు. హలో డాక్టర్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో తప్పక ట్యూన్ చేసుకోండి ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు. గమనిక విన్నారు.

సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. సెకండ్ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, బట్ ఈజీగానే ఉంటుంది. మరి అంత ట్రిక్కీ అంటే కష్టమనే కాదు, కొంచెం ఆలోచిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఒక పాట ప్లే చేస్తాను, ఆ పాట వినండి జాగ్రత్తగా. ఆ పాటని జిక్కి గారు, సునీత గారు పాడారు. మురారి సినిమాలోంచి మీకు వస్తుంది ఇప్పుడు ఆ పాట. ఆ సినిమాకు దర్శకత్వం వహించింది క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు. అయితే క్వశ్చన్ ఏంటంటే, జిక్కి గారు, కృష్ణవంశీ గారు దర్శకత్వం వహించిన మురారి సినిమా కాకుండా ఇంకో సినిమాలో కూడా ఆవిడ పాట పాడారన్నమాట. ఆ సినిమా ఏదో నాకు కరెక్ట్గా

ఆన్సర్ పంపించాలి. క్వశ్చన్ క్లియర్ కదా? ఇప్పుడు మురారి సినిమాలోంచి ఒక పాట వస్తుంది, ఆ పాట వినేయండి. విన్న తర్వాత జిక్కీ గారు, కృష్ణవంశీ గారు దర్శకత్వం వహించిన మురారి కాకుండా మరొక సినిమాలో కూడా ఒక పాట పాడారు, ఆ సినిమా ఏంటి? 04023240848852 నెంబర్ మీద మీ ఆన్సర్స్ పంపించండి. స్టే ట్యూన్, షో టైం వింటున్నారు. 1:39 క్రాస్ చేసి 22 సెకండ్స్ అవుతోంది స్టూడియోలో.

మురారి సినిమాలో ఈ పాట వినడానికి ఎంత వినసొంపుగా ఉంటుందో, చూడడానికి కూడా కళ్ళకి అంతే ఇంపుగా ఉంటుందన్నమాట. అంత గొప్పగా పిక్చరైజ్ చేశారు దర్శకులు కృష్ణవంశీ గారు. అండ్ నేను ఇంతకీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈ పాటని జిక్కి గారు సునీత కలిసి పాడారు, మనిశర్మ గారి సంగీతంలో సురవేంద్ర గారు రాసిన పాట. ఈ సినిమాలో కాకుండా కృష్ణవంశీ గారు దర్శకత్వం వహించిన మరొక సినిమాలో కూడా జిక్కి గారు ఒక అద్భుతమైన పాట పాడారు. ఆ సినిమా పేరేంటి అని అడిగాను నేను. చాలా మందికి మనకి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. లేట్ చేయకుండా టక్కా టక్కా వాళ్ళ పేర్లు చదివేస్తాను నేను. బిజిలి వెంకటేష్ శ్యామల ఏకలవ్య నగర్ నుంచి, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి, ఎం నరేష్ రోజా మహబూబ్ నగర్ నుంచి, జయరాం రాధా కోడుమూరు నుంచి, ఓల్డ్ అల్వా నుంచి శ్రీరామ్ దాస్ గారు, కృపాచారి గారు గజ్వేల్ నుంచి, సేర్ల వెంకటేష్ సుగుణ, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి, మౌనిక బాలు వినయ్ కుమార్ పంపించారు, పాలెంపోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి పంపించారు, తర్వాత లావణ్య పడిగేల రాజు శ్రీనిధి నిజామాబాద్ సుభాష్ నగర్ నుంచి, నార్కట్పల్లి మండలం నెమ్మాలి గ్రామం నుంచి పున్నా వెంకటేశం హేమలత గారు కరెక్ట్ గా పంపారు, వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి మురహరి యశోద గారు, అండ్ చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి కృష్ణమ్మ గారు కరెక్ట్ గా పంపించారు, తర్వాత మార్కండేయ లక్ష్మీ యలగందుల భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ గా, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపోలం నుండి పంపించారు, పుట్టపాక నుంచి భవానీ వెంకట్ గారు, డి జయంత్ గారు సిరిసిల్ల నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి, తర్వాత కొండ యాదగిరి శాంత గారు ఇక్కడ నుంచి పేరు మెన్షన్ చేయలేదు, తర్వాత బిజిలి వెంకటేష్ శ్యామల గారు కరెక్ట్ గా పంపించారు. ఎస్, వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, 1996 లో వచ్చిన అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నిన్నే పెళ్లాడతా సినిమాలో పాట పాడారు జిక్కి గారు. అందులో నిన్నే పెళ్లాడేస్తానంటూ మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి నాగార్జున టాబుని టీస్ చేస్తూ పాడే ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ పాటలో జిక్కి గారు సీనియర్ సింగర్ అయిన రామకృష్ణ గారు, సౌమ్య, రాజేష్ ఇట్లా చాలా మందితో కలిసి పాడించారు మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌత గారు అనమాట. కరెక్ట్ ఆన్సర్ నిన్నే పెళ్లాడతా. ఆ సాంగ్ వినేద్దామా మరి ఇప్పుడు?

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానమిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085252 2324085553 మరొక నెంబరు 2955092 3. శ్రోతలు మర్చిపోకుండా మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల మధ్యలో ట్యూన్ చేసుకోండి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని. గమనిక విన్నారు. అండ్ థర్డ్ క్వశ్చన్ అడుగుతాను నేను, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇవాళ షో టైంలో టైం కూడా తక్కువగా ఉంది కాబట్టి మీకు ఒక సాంగ్ ప్లే అవుతుంది, సినిమాకి సంబంధించిన క్వశ్చన్, ఇది కూడా జాగ్రత్తగా వినండి. సింపుల్, ఆ పాట రాసిన రచయిత ఎవరో ఆన్సర్ పంపించాలి. సింపుల్, మీకు ఒక పాట ప్లే అవుతుంది, ఆ పాట వినండి జాగ్రత్తగా, ఆ పాట రాసిందెవరో పంపించండి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఆ పాట వినేయండి, ఆ పాట రాసిన రచయిత ఎవరో నాకు ఫాస్ట్గా ఆన్సర్స్ పంపించేయండి. నేను కరెక్ట్ ఆన్సర్స్ చదివిన కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదివేస్తాను. ఒక చిన్న పాట వినేద్దాం. ఈ పాట విని ఆ రచయిత ఎవరో నాకు ఆన్సర్ పంపించాలి.

విన్న కొంతమంది కూడా వామ్మో అన్న అనొచ్చు అనమాట. ఎందుకంటే ఆ పాట రాసింది చాలా మంది కరెక్ట్ గానే పంపారు, బట్ ఎక్కువగా వేటూరు సుందరరామూర్తి గారు అని పంపించారు. అది దురదృష్టవశాత్తు రాంగ్ ఆన్సర్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి వాళ్ళ పేర్లు చదివేద్దామా ఫాస్ట్ గా. అరుణ గారు ఇబ్రహీంపట్నం నుంచి కరెక్ట్ గా పంపించారు, బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి, బి రవి గారు భీమగల్ నుంచి, రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, కట్ల సతీష్ గారు భద్రాద్రి కొత్తగూడెం, గట్టన్న గారు హుజూరాబాద్ నుంచి, భోగ మార్కండే గారు భూదాన్ పోచంపల్లి నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి, జగదీష్ గారు యూసఫ్ గూడ నుంచి, రంజిత్ గారు కుబేర్ నుంచి, జితేందర్ గారు డికంపల్లి అంట, అండ్ వై వెంకటరెడ్డి గారు సూర్యాపేట లక్నవరం నుంచి పంపించారు, నరేష్ రోజా గారు మహబూబ్ నగర్ నుంచి, అడపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి, పాలెంపోలయ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, వెంకటేష్ నందిపేట నుంచి కరెక్ట్ గా పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. మరి కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేయాలి కదా. ఈ పాట రాసింది ఎవరంటే సంగీత దర్శకుడైన ఎంఎం కీరవాణి గారే ఈ పాటను రాశారనమాట. అల్లర్ప్రీడ్ సినిమాలో చాలా బాగుంటాయి కదా సాంగ్స్ అన్ని కూడా, అన్ని పాటలు వేటూరి గారు, సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు ఇట్లా చాలా మంది రాస్తే, ఈ ఒక్క పాట మాత్రం ఎంఎం కీరవాణి గారు రాశారు. కీరవాణి గారు అప్పుడప్పుడు పాటలు కూడా రాస్తూ ఉంటారు, కొన్ని సినిమాల్లో పాటలు కూడా బాగా రాశారు. అండ్ ఆయనకి బాగా పేరు తీసుకొచ్చిన పాట వేదం సినిమాలో రూపాయికి సంబంధించిన ఒక సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టమని ఒక ఇంటర్వ్యూలో పెద్ద వంశ గారు కూడా చెప్పారనమాట. సో కీరవాణి గారు మరి శివశక్తి దత్తా గారి కుమారుడు కాబట్టి, మరి శివశక్తి దత్తా గారు, విజయేంద్ర ప్రసాద్ గారు ఇలా వాళ్ళ ఫ్యామిలీలో రైటర్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆ వారసత్వమే కీరవాణి గారికి కూడా వచ్చిందనమాట. కీరవాణి గారు కూడా అడపాదడప పాటలు రాస్తూ ఉంటారు. అల్లర్ప్రీడు సినిమాలో కీరవాణి గారు రాసిన ఈ పాట. మరి ఇవాళ షో టైం నచ్చిందా మీ అందరికీ? క్వశ్చన్స్ అన్ని ఈజీగానే ఉన్నాయి, చాలా మంది కరెక్ట్ గానే పంపించారు, బట్ మనకి టైం లిమిట్ లో వీలైనా ఎక్కువ పేర్లు చదవడానికి ప్రయత్నించాను నేను కూడా. అక్కడక్కడ పేర్లు మిస్ అయితే ఏం ఫీల్ అవ్వకండి, మళ్ళీ రేపటి షో టైంలో మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు, ఇంతే హుషారుగా ఆన్సర్స్ పంపించవచ్చు. ఇది ఇవాళ షో టైం.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది కదా. మరి ఈ నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2026 జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఈ హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానం ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0403240852 2324585923 2. మరొక్క పావు గంటలో ఈ కార్యక్రమం మొదలవుతుంది, కాబట్టి శ్రోతలందరూ కూడా ట్యూన్ చేసుకుని ఉంచండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 2 గంటలకు వస్తోంది. మిడ్ డే న్యూస్, ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: इस पर था। अंत में मुख्य समाचार एक बार फिर। विभिन्न मुद्दों पर विपक्ष के हंगामे के कारण लोकसभा की कार्यवाही दिनभर के लिए और राज्यसभा की बैठक दोपहर 3:15 तक के लिए स्थगित। बंबई उच्च न्यायालय ने 2013 के यौन उत्पीड़न मामले में तहलका के पूर्व संपादक तरुण तेजपाल को दोषी ठहराया। अमरनाथ यात्रा सुरक्षा कारणों से एक दिन के लिए स्थगित रहने के बाद फिर से शुरू। उत्तराखंड, झारखंड, ओडिशा, मध्य महाराष्ट्र, कोंकण और गोवा में आज मूसलाधार बारिश का ऑरेंज अलर्ट। हॉकी इंडिया ने 30 अगस्त से चीन के मौकी में होने वाले एएचएफ एशिया कप के लिए 18 सदस्यीय महिला टीम की घोषणा की और भारतीय भाला फेंक खिलाड़ी आशीष यादव, टी धरणीधरन और डिस्कस थ्रो में अमानत कंबोज ने विश्व एथलेटिक्स अंडर 20 चैंपियनशिप के फाइनल में जगह बनाई। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ये आकाशवाणी दिल्ली का इंद्रप्रस्थ चैनल है। मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलो हर्ट्स, डीआरएम 810 किलो हर्ट्स पर। इस समय हमारे स्टूडियो की घड़ी में दोपहर के 2:30 हुए हैं।
2: 7 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఇబ్బందులు ఉండమో. యూజువల్ గా ఆస్తమా వచ్చినా 5-6 ఇయర్స్ లో ఇట్లాంటి పిల్లలు బయటపడతారు. మీరేం భయపడకండి, మీరు చక్కని ఆరోగ్యవంతమైన ఆహారం ఇవ్వండి, పిల్లల్ని ఆడనివ్వండి, వాళ్ళకి ఇచ్చే వ్యాక్సినేషన్ తప్పకుండా ఇవ్వాలి. అంటే 7 ఇయర్స్ తర్వాత యూజువల్ గా ఉండవు. ముందు ఫస్ట్ గవర్నమెంట్ ఈ మిషన్ ఇంద్రధనుష్ ప్రోగ్రామ్ కింద చాలా వ్యాక్సిన్స్, ఖరీదైన వ్యాక్సిన్స్ కూడా ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీగా దొరుకుతున్నాయి. మన పిల్లలకు మనం వ్యాక్సిన్, తల్లిపాలు ఫస్ట్ వ్యాక్సిన్, తర్వాత వ్యాక్సినే మిగతా వ్యాక్సిన్స్ అన్ని. సో తల్లిపాలతో పాటు మిగతా వ్యాక్సిన్స్ అని ఇప్పిస్తే మన పిల్లలు సమర్థవంతంగా, ఆరోగ్యవంతంగా, బలవంతంగా, చాలా బలిష్టంగా తయారయ్యి ఈ వాళ్ళ కుటుంబాలకి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి చాలా ఉపయుక్తకరంగా తయారవుతారమ్మా. మీరేం భయపడకండి.
3: మీరు వింటున్నారు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2324-0852, 2324-0853, 2955-0923, ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ మందా గారితో మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఒక మదర్ అడిగారు, పోతపాలే పట్టాను, నాకు తల్లిపాలు లేవని. తల్లిపాలు తాగి పెరిగే పిల్లలకు, పోతపాలు తాగి పెరిగే పిల్లలకు ఎలాంటి వ్యత్యాసం ఉంటుంది?
2: సో ఒకటి, తల్లిపాలు తాగే పిల్లలు హాయిగా నిద్రపోతారు, మదర్ని ఇబ్బంది పెట్టరు, మోషన్స్ ఫ్రీగా అవుతాయి, వాళ్ళ శరీరం నుంచి చక్కటి కమ్మటి వాసన వస్తుంది వాళ్ళ బాడీ నుంచి. సో వాళ్ళ ఇన్ఫెక్షన్స్ రావు, వాళ్ళు భవిష్యత్తులో ఆరోగ్యవంతంగా ఉంటారు, బలిష్టంగా ఉంటారు, అసాంక్రమిక వ్యాధుల నుంచి దూరంగా ఉంటారు. తర్వాత వాళ్ళ ఐక్యూ, ఇంటెలెక్చువల్ కోషెంట్ అన్నది, వాళ్ళ మేధస్సు అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది నార్మల్ బ్రెస్ట్ ఫెడ్ బేబీస్లో. సో ఎప్పుడైతే మనం పోతపాలు ఇస్తామో, ఆ పోతపాల వల్ల ఆ బేబీకి కడుపు నొప్పి రావటం, వామిటింగ్స్ కావటం, మోషన్స్ కావటం, అతిసారం, ఇంతకుముందు మదర్ చెప్పినట్టు న్యూమోనియాస్ రావటము, చెవుల్లోంచి చీము గారటము, డైరియా కావటము, గ్యాస్ట్రోఎంటెరిటిస్ రావటం, ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఈ పిల్లలు బాధపడతారు పోతపాల వల్ల. పోతపాలతోని వాళ్ళకి ఎర్లీగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి ఎర్లీగా ఊబకాయం వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి ఎర్లీగా మిగతా అసాంక్రమిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం పోతపాలు ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లలకి ఇవ్వద్దు అని మనం ఒక ప్రతిన పూనాలి బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా.
3: మీరు ఇందాక అన్నారు 6 నెలల వరకు తప్పకుండా తల్లిపాలు ఇవ్వాలని. 6 నెలల తర్వాత ఇంకెన్ని నెలల వరకు పిల్లలకి తల్లిపాలు పట్టొచ్చు?
2: సో 6 నెలల తర్వాత మనం 2 ఇయర్స్ వరకు ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి 2 ఇయర్స్. 2 ఇయర్స్ తర్వాత కూడా ఆప్షనల్, అంటే 2 ఇయర్స్ తర్వాత మదర్ కి మిల్క్ వస్తే ఇవ్వచ్చు, ఆ వచ్చిన మిల్క్ తాగడానికి బేబీ సిద్ధంగా ఉంటే ఇవ్వచ్చు. సో ఇఫ్ బోత్ ఆర్ విల్లింగ్ అండ్ రెడీ టు కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్, వీ కెన్ కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్ ఇండెఫినెట్లీ. ఇన్నేళ్ళని లేదు, ఎన్ని రోజులని ఇవ్వచ్చు, వచ్చినంత కాలం ఇవ్వచ్చు.
3: ఇప్పుడు మదర్ కి జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, ఇలాంటి పరిస్థితుల్లో తల్లి పిల్లకి పాలు పట్టొచ్చా, పాలు ఇవ్వచ్చా?
2: తప్పకుండా ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో, ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. సో తల్లి పాల వల్ల వచ్చే బెనిఫిట్ ఎక్కువ ఉంది, ఫీవర్ టైంలో తల్లి పాలు ఇవ్వకపోవటం వల్ల జరిగే నష్టం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు జ్వరం వచ్చింది, ఆ జ్వరం వచ్చినప్పుడు మదర్కి జ్వరం వచ్చింది, కోల్డ్ ఉంది, ఆ కోల్డ్ బేబీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అదే తల్లిపాలు తాగే పిల్లల్లో ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ ఎదుర్కొనే శక్తి ఆ పాపకు ఉంటుంది. సో తప్పకుండా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి, కానీ ఎక్కువ దగ్గు ఉన్నప్పుడు, వాళ్ళ క్రిములు ఆ బేబీకి సోకుతున్నాయి అన్నప్పుడు మాత్రం తను మాస్క్ కట్టుకొని బేబీకి ఫీడ్ చేయటం మంచిది, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఫీడింగ్ ఆపకూడదు.
3: శ్రీకాంత్ గారు, ఇప్పుడు చాలా మంది ఎస్పెషల్లీ పట్టణాల్లో చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు ఉద్యోగాలు చేస్తే తప్ప వాళ్ళ ఫ్యామిలీస్

0: విడవని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో తల్లి చాలా తక్కువ టైంలో వర్కింగ్ ఉమెన్ మెటర్నిటీ బ్రేక్స్ తీసుకుంటున్నది, ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్స్ లో. సో ఇమీడియట్ గా వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ 3-4 మంత్స్ లో జాబ్ లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. ఇలాంటి సందర్భంలో తల్లి పాలు ఎలా బిడ్డకి అందించాలి?
1: చాలా చాలా కష్టమైన, క్లిష్టమైన, ముఖ్యమైన పాయింట్ రేజ్ చేశారు మీరు. సో తల్లి పాలు బిడ్డకు అందించడంలో తల్లి రోల్ ఎంత ఉందో తండ్రి రోల్ ఉంది, తాతల అమ్మమ్మల నానమ్మల రోల్ ఉంది, ఆ కుటుంబం రోల్ ఉంది, ఈ సమాజం రోల్ ఉంది. వీళ్ళందరూ కలిసి ఒక టీంలాగా వర్క్ చేస్తే ఆ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది బేబీకి అందించేట్టు చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, బ్రెస్ట్ ఫీడ్ తను మదర్ ఒకవైపు బ్రెస్ట్ ఫీడ్ ఇస్తుంటే ఇంకోవైపు బ్రెస్ట్లోంచి మిల్క్ వస్తుంటుంది, ఆ మిల్క్ కలెక్ట్ చేయొచ్చు. సో బేబీకి సరిపడా మిల్క్ వచ్చాక ఎక్స్ట్రా మిల్క్ని మనం ఎక్స్ప్రెస్ చేసి దాన్ని స్టోర్ చేయొచ్చు. ఆ మిల్క్ రూమ్ టెంపరేచర్లో మనం 6 అవర్స్ పాటు స్టోర్ చేయొచ్చు. సో రిఫ్రిజిరేషన్ ఉంటే, రిఫ్రిజిరేటర్ ఉంటే గనక రిఫ్రిజిరేషన్లో 24 అవర్స్ పెట్టొచ్చు. సో మదర్ వర్క్కి వెళ్ళాలి అని తనకు ముందే తెలుస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనము ప్లాన్ చేయాలి. సో ఎన్ని గంటలు తను అవైలబుల్ ఉండదు, ఎన్ని గంటలు తను వర్క్కి వెళ్ళాలి. సో అన్ని గంటలకి సరిపడా మనం బయట పెట్టాలా కలెక్ట్ చేసిన మిల్క్, అంటే ముందు రోజు నైట్ నుంచే మనం స్టోర్ చేయొచ్చు. 24 అవర్స్ ముందు నుంచే మనం స్టోర్ కలెక్ట్ చేయొచ్చు మిల్క్, ఎక్స్ట్రా మిల్క్, ఎందుకంటే ఫ్రిడ్జ్ లో మనం 24 అవర్స్ పెట్టుకోవచ్చు. సో 6 అవర్స్ బయట పెట్టుకోవచ్చు. సో అట్లనే వర్క్ ప్లేస్ లో కూడా ఈ బేబీని తీసుకెళ్లే ఫెసిలిటీస్ వర్క్ ప్లేస్ లో వాళ్ళు కల్పించాలి. అది వాళ్ళ బాధ్యత, అది ఒక హ్యుమానిటేరియన్ రెస్పాన్సిబిలిటీ. అట్లనే వాళ్ళ కంపెనీ ప్రకారం కూడా వాళ్ళు గైడ్ లైన్స్ ఉంటుండొచ్చు, చాలా మంది పాటిస్తారు, కొందరు పాటించకపోవచ్చు. సో అక్కడ ఈ బేబీని మదర్ నర్స్ చేసే ఫెసిలిటీస్ ఉండాలి. అక్కడ మదర్ ఎక్స్ప్రెస్ చేసి బేబీని అక్కడ తీసుకెళ్లలేకుంటే పరిస్థితి లేకుంటే మదర్ అక్కడ ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ ని స్టోర్ చేసుకునే ఫెసిలిటీ ఉండాలి, ఆ మిల్క్ ని తల్లి ఇంటికి పంపించే ఫెసిలిటీ ఉండాలి. సో ఇవన్నీ ఉంటే గనక మనం తప్పకుండా మదర్ వర్క్కి వెళ్ళినా గానీ, అంటే మదర్ వర్క్కి ఫస్ట్ ఆర్ నెలలు వెళ్ళకపోవడం మంచిది, తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే ఇట్లాంటి ఒక టీమ్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ ద్వారా మనం ఆ బేబీకి కంటిన్యూస్ గా మదర్ మిల్క్ అందే మనం సదుపాయాలు కల్పించవచ్చు అండి.
0: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హేమలత అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా.
1: హేమలత గారు నమస్కారం అండి, చెప్పండి.
2: నమస్తే సార్, నేను ఒక ఇష్యూ, అంటే మీరు, నేను ఇప్పుడే అటెండ్ అవుతున్నాను మీ ప్రోగ్రామ్, ఇంతకు ముందు మీరు పాయింట్స్ ఏం కవర్ చేశారో నాకు గుర్తులేదు, తెలీదు.
1: చెప్పండి.
2: సో మా కోడలు డెలివరీ అయిన తర్వాత ఒక 15 డేస్ తర్వాత మా మనవరాలు ఎంఎస్సీలో అడ్మిట్ అయిందండి.
1: ఓకే.
2: సో అప్పుడు ఏమైందంటే ఆ అమ్మాయికి బ్రెస్ట్ ఫీడింగ్ లేక చిన్న పాపకి మదర్ కి బ్రెస్ట్ మిల్క్ డ్రై అయిపోయింది.
1: ఓకే.
2: సో అది మళ్ళీ మనం ఎలా రీజనరేట్ చేయొచ్చు?
1: అంటే ఇక్కడ ఏం జరిగిందంటే బేబీ ఎన్ఐసియులో అడ్మిట్ అయినప్పుడు, అంటే ఫస్ట్ 15 డేస్ అడ్మిట్ అయ్యే ముందు తల్లిపాలు ఇచ్చారా పైపాలు ఇచ్చారా?
2: తల్లిపాలే ఇచ్చామండి.
1: ఓకే. సో ఆ అడ్మిట్ అయిన రీజన్ నాకు తెలియదు కానీ, సో బేబీ అడ్మిట్ అయినప్పుడు ఆ బేబీ ఫీడ్ తీసుకునే పరిస్థితి ఉంటే మనము ఇంట్లో మదర్ కి, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ కావాలంటే బ్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎంప్టీ చేస్తుండాలి మనం మిల్క్. సో ఎంప్టీ చేయకుంటే ఫిల్ అయిపోయి మదర్ పెయిన్ రావడం ద్వారా తర్వాత ఫర్దర్ గా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బేబీ లేకున్నా గానీ మా బేబీ మదర్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి ఆ మిల్క్ మనం పంపించుంటే హాస్పిటల్ కి, ఆ మిల్క్ బేబీ డైరెక్ట్ గా స్పూన్ తో తాగించవచ్చు, లేదంటే తాగే పరిస్థితి లేనప్పుడు ట్యూబ్ ఫీడింగ్ ద్వారా కూడా బేబీని ఎన్ఐసీలు ఉన్నా కానీ మనం బ్రెస్ట్ మిల్క్ ఇవ్వచ్చు. సో ఇట్లా చేసింటే గనక బేబీకి, మదర్ కి మిల్క్ తగ్గిపోయి ఎండిపోయే అవకాశం ఉండకపోయేది. సో అది ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ప్రాబ్లం అట్లా జరిగి ఉండొచ్చు. కానీ ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఎన్ఐసీలో బేబీ ఉన్నప్పుడు తప్పకుండా ఈ మిల్క్, ఒకవేళ బేబీ అసలే తాగలేని పరిస్థితి అనుకోండి, ఈ మదరు డొనేట్ చేయొచ్చు తన మిల్క్ ని. ఈ మదర్ డొనేట్ చేయడం ద్వారా ఏంటంటే ఇంకో బేబీని ప్రాణం కాపాడిన వాడు మొత్తం. అట్లనే ఈ మదర్ కూడా కంటిన్యూషన్, తన సొంత బేబీ మళ్ళీ డిశ్చార్జ్ వచ్చాక తన బేబీ కంటిన్యూస్ గా బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చే అవకాశం ఉండేది. సో ఈ మిల్క్ డొనేషన్ అనేది కూడా కాన్సెప్ట్ మనం డెవలప్ చేయాలి. మిల్క్ బ్యాంక్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక ఫేమస్ షెట్లర్ ఉన్నారు, గుత్తాజ్వాల గారు అని. ఆ గుత్తాజ్వాల గారు చాలా మంది బేబీస్ కి మిల్క్ డొనేట్ చేశారు, ఎంతో మంది ప్రాణాలు కాపాడారు ఆవిడ. సో ఇట్లా స్పెషల్ కేసెస్ లో తల్లి బేబీ, తన బేబీకి తన మిల్క్ ఇచ్చే అవకాశం ఉంది, లేదు అంటే ఎక్స్ప్రెస్ చేసి వేరే బేబీకి మనం మిల్క్ బ్యాంక్ డొనేట్ చేసి వేరే బేబీ ప్రాణాలు కాపాడే అవకాశం ఉందండి. హేమలత గారు,
0: మీరు వింటున్నారు తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రముఖ పీడియాట్రిషియన్ శ్రీకాంత్ మంద గారు మన స్టూడియోస్ లో తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29550923 ఈ నెంబర్లకు కాల్ చేసి తల్లిపాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ శ్రీకాంత్ మంద గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు.

0: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
0: కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నిజామాబాద్ నుంచి భోజన్ అని మాట్లాడుతున్నా.
0: చెప్పండి.
3: మాట్లాడాలి.
4: భోజన్ గారు నమస్కారం, చెప్పండి. వింటున్నాను.
3: నమస్కారం సార్. ఏం లేదు, ఇప్పుడు మా పాప డెలివరీ అయింది.
4: చెప్పండి.
3: డెలివరీ కాగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, పాపను గ్లాస్ లో ఉంచాలని 2-3 డేస్ అట్లా ఉంచుతున్నారు. మరి అటువంటి టైంలో పరిస్థితి ఎట్లా, పుట్టగానే ఇవ్వాలని అంటారు కదా మురిపాలు.
4: అవునండి, అవును, తప్పకుండా ఇవ్వాలి. అయితే బేబీని అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఏదో ఒక ప్రాబ్లం ఉన్నప్పుడే బేబీని అడ్మిట్ చేస్తారు. సో ఆ బేబీ ఆక్సిజన్ తగ్గిపోవటము, లేదంటే ఫీడ్ చేయలేకపోతాము, లేదంటే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ రావటము, సో ఇట్లాంటి పరిస్థితుల్లోనే అడ్మిట్ చేస్తారు యూజువల్ గా. సో అట్లాంటప్పుడు కూడా మనం తల్లిపాలు ఎక్స్ప్రెస్ చేసి, అంటే పిండి, ఆ తల్లిపాలని బేబీకి మనం ట్యూబ్ ద్వారా ఫీడ్ చేయొచ్చు. బేబీ ఆక్సిజన్ అవసరం లేదు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది లేదు, బేబీ తాగలుగుతుంది అంటే మనం స్పూన్ ద్వారా కూడా ఇవ్వచ్చు. సో
3: వేరే హాస్పిటల్ వస్తున్నారు కదా, దూరం వేరే ప్లేస్ లో వస్తున్నారు.
4: అవును, అక్కడికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మనం అక్కడ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మిల్క్ బయట మనం కలెక్ట్ చేసిన మిల్క్ 6 గంటల పాడు కాదు. సో మనము తల్లి డెలివరీ అయిన హాస్పిటల్ నుంచి బేబీని అడ్మిట్ చేసిన హాస్పిటల్లో మనము ఈ మిల్క్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లేదు వేరే ప్లేస్, అంటే వేరే ఊర్లో, ఇప్పుడు ఊర్లో నుంచి డిస్ట్రిక్ట్ నుంచి హైదరాబాద్ తీసుకోవాల్సి వచ్చిన అవసరం పడింది బేబీని. సో అట్లాంటప్పుడు కూడా మనం రిఫ్రిజరేషన్ ద్వారా తీసుకురావచ్చు. లేదంటే ఇక్కడ కూడా ఈ హాస్పిటల్స్ కూడా, కొన్ని హాస్పిటల్స్ ఈ బ్రెస్ట్ బ్యాంక్ ద్వారా ఈ తల్లి పాలు ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో ఎన్ఐసియులో ఉన్న బేబీ కూడా మనం మిల్క్ అందించే సదుపాయాలునే వాటి ఎక్స్ప్లోర్ చేయాలి, వాటిని కనుక్కోవాలి, దాన్ని వినియోగించుకోవాలి. తల్లి పాలు తప్పకుండా బిడ్డకి అందించాలండి మనం. భోజన గారు,
3: 2-3 డేస్ తర్వాత కూడా అంటే బేబీకి అందుబాటులో లేని టైంలో?
4: అవును, దాన్ని రిఫ్రిజరేషన్ డీప్ లో పెడితే మనం 1 వీక్ పెట్టొచ్చు. రూమ్ టెంపరేచర్ ఏమో బయట టేబుల్ మీద 6 గంటలు, నార్మల్ ఫ్రిడ్జ్ లో 24 గంటలు, డీప్ ఫ్రిజర్ లో 1 వీక్ కూడా ఆ మిల్క్ ని మనం దాచిపెట్టవచ్చు.
3: దాంట్లో ఏం ప్రాబ్లం లేదు,
4: సేఫ్ గా ఉంటుంది ఆ మిల్క్.
0: డాక్టర్ శ్రీకాంత్ గారు, ఇప్పుడు బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మదర్స్ ఎలా ఉన్నారు అని అంటే, బిడ్డ పుట్టిన తర్వాత పాలిస్తే మా అందం తగ్గిపోతుందేమో, ఇది మా శరీర ఆకృతి దెబ్బతింటుందనే కారణంతో చాలా మంది కాదు, కొంతమంది మదర్స్ పిల్లలకి పాలు ఇవ్వడం మానేసి పోత పాలు మీద ఆధారపడుతుంటారు. కానీ తల్లిపాలు బిడ్డకి తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని అనేక పరిశోధనలు మనకి చెబుతున్నాయి. కాబట్టి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి తల్లికి?
4: చాలా చక్కటి ప్రశ్న అడిగారు. సో తల్లి పాలు ఇవ్వగానే, అంటే బేబీని మదర్ పట్టుకొని, పొదిగి పట్టుకొని ఆ బేబీ ఫేస్ చూసుకుంటూ తల్లి ఫీడ్ చేస్తే తల్లిలో ఒక హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఫేస్ లో ఒక గ్లో వచ్చేస్తుంది, అది ఇన్స్టాంట్ గా వచ్చేది. సో రెండోది ఏంటంటే, ఈ తల్లి పాలు ఇవ్వడం ద్వారా ప్రెగ్నెన్సీలో ప్రతి మదర్ కూడా వెయిట్ పెరుగుతుంది, వెయిట్ గెయిన్ అవుతుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఏదైతుందో అది తగ్గిపోతుంది. తల్లులు ఇంకా లావణ్యవతులుగా కనపడతారు, ఇంకా అందంగా కనపడతారు, ఇంకా నాజుగా కనపడతారు. సో తల్లిపాల వల్ల ఒకటి, మానసిక సంతోషంతో ఫేస్లో వచ్చే గ్లో కాకుండా శారీరకంగా కూడా వాళ్ళు ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది లూజ్ అయ్యి, వెయిట్ లూజ్ అయ్యి వాళ్ళు ఇంకా చాలా అందంగా కనపడతారు. ఇది ఫిజికల్ అపీరెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే. మిగతా బెనిఫిట్స్ ఏంటంటే, యూజువల్గా ప్రెగ్నెన్సీలో యూట్రస్ కి చాలా బ్లడ్ సప్లై పెరుగుతుంది. సో మనము డెలివరీ అయ్యాక ఆ బ్లీడింగ్ అవుతుంది ఆ ప్లాసెంట్ వచ్చాక. సో అంత బ్లడ్ అంతా బయటకు వెళ్ళిపోతే తల్లి ఎనిమిక్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేస్తామో ఆ యూట్రస్ తొందరగా కాంట్రాక్ట్ అయిపోతుంది. సో ఆ కాంట్రాక్ట్ అయిన యూట్రస్ లోంచి బ్లీడింగ్ తక్కువ అవుతుంది. అట్లా మనం తొందరగా ఈ పోస్ట్ పార్టమ్ హెమరేజన్ అనేది నివారించుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా తల్లి పాలు తాగటం వల్ల నేచురల్ స్పేసింగ్, అంటే మనం ప్రెగ్నెన్సీ టు ప్రెగ్నెన్సీ 5 ఇయర్స్ గ్యాప్ ఉండటం మంచిది. ఎందుకంటే ఈ బేబీకి సరైన పోషణ ఇవ్వచ్చు, తర్వాత వచ్చే బేబీ కూడా పోషణ ఇవ్వచ్చు. సో ఈ స్పేసింగ్ అనేది కొంత మనము వితౌట్ ఎనీ కాంట్రసెప్టివ్సే నేచురల్ కాంట్రసెప్టివ్ లాగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ పనికి వస్తుంది. మూడోది ఏంటంటే, ఈ తల్లిపాల వల్ల తల్లికి చాలా క్యాన్సర్స్, అంటే యుట్రైన్ క్యాన్సర్, ఓవరిన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఇట్లాంటి క్యాన్సర్స్ కూడా

0: వాళ్ళకి తక్కువ వచ్చే అవకాశం, చాలా స్టడీస్లో తెలిసింది అంటే వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం, బిడ్డకు పాలిస్తే వచ్చే అవకాశం ఉంటుంది, తక్కువ అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, అంటే చాలామంది తల్లులు డెలివరీ అయ్యాక ఆ స్ట్రెస్ వల్ల డిప్రెషన్కి వెళ్ళిపోతారు. సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఆ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కూడా తగ్గిపోతుంది. సో ఇట్లా రకరకాల శారీరక మానసిక సౌందర్య లాభాలు తల్లికి చాలా ఉంటాయి. కాబట్టి తల్లులు తప్పకుండా ఎవరైతే ఇట్లా తల్లి పాలు ఇవ్వటం ద్వారా తమ అందం తగ్గిపోతుంది అనుకోవడం ఒక అపోహ, తప్పకుండా మీ అందం ద్విగుణీకృతమవుతుంది, త్రిగుణీకృతమవుతుంది, ఇట్ విల్ గెట్ డబుల్ అండ్ ట్రిపుల్.
1: మీరు వింటున్నారు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955-09-23 ఈ నెంబర్లకు కాల్ చేసి తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు శ్రీకాంత్ మందా గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ గారు, ఎలాంటి పరిస్థితుల్లో తల్లి బిడ్డకు పాలు ఇవ్వకూడదు, అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా?
0: సో తల్లి బిడ్డకు పాలు ఇవ్వని కండిషన్ ఒకటే ఒకటి, బేబీలో గ్యాలక్టోసేమియా అన్న ప్రాబ్లం ఉంటే తప్ప, అట్లాంటి కంజెంటల్ రేర్గా ఉండే ప్రాబ్లం తప్ప, మిగతా ఏ కండిషన్ ఉన్నా కానీ ఇవ్వచ్చు. అంటే లేటెస్ట్ స్టడీస్లు ఏంటంటే హెచ్ఐవి ఉన్న మదర్స్, ట్యూబర్క్లోసిస్ ఉన్న మదర్స్, ఎనీ ఇన్ఫెక్షన్స్, వాళ్ళందరూ ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇంకొక రిలేటివ్ కాంట్రాఇండికేషన్ అంటే తల్లి క్యాన్సర్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు, సైటోటాక్సిక్ డ్రగ్స్, తల్లి రేడియేషన్ తీసుకుంటున్నప్పుడు. సో ఇట్లాంటి రేర్ కాజెస్ తప్ప కామన్గా ఎలాంటి జలుబు, దగ్గు, జ్వరము ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ, తను నార్మల్ మెడికేషన్ తీసుకుంటూ కూడా తల్లి ఫీడ్ చేయొచ్చు. అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ అయితే ఒక్కో గ్యాలక్టోసీమియా ఒకటే, మిగతావన్నీ రిలేటివ్ కాంట్రాఇండికేషన్స్. అబ్సల్యూట్లీ మదర్ కెన్ గివ్ ఇన్ ఆల్ కండిషన్స్ టు ద బేబీ. తల్లికి అన్ని, తల్లి బిడ్డకి అన్ని సందర్భాల్లో పాలు ఇవ్వచ్చు.
1: డాక్టర్ గారు, ఇప్పుడు ఒక బేబీకి పాలు సరిపోయాయా లేదా అనేది తెలుసుకోవడం ఎలా? అంటే ఎంతసేపు బేబీ పాలు తీసుకుంటుంది, ఎలా తెలుసుకోవాలి?
0: చాలా చక్కటి ప్రశ్న. చాలా మందిలో అపోహ ఏంటంటే, ఈ బ్రెస్ట్ ఫీడింగ్ లో మిత్ ఏంటంటే సరిపోవట్లేదు, ఇన్సఫిషియంట్ మిల్క్ అని చెప్పి చాలా మంది పోత పాలు వైపు వెళ్తారు. దానివల్ల ప్రమాదాలు తెలిసినా కానీ ఈ సరిపోవట్లేదన్న కాన్సెప్ట్ తోని పోత పాలు ఇస్తారు. సరిపోతున్నారు అయితే అంటే ఫీడ్ తాగాక పాప హాయిగా నిద్రపోతుంది 3-4 అవర్స్ తర్వాత. బేబీ రోజుకు 5-6 సార్లు యూరిన్ పాస్ చేస్తుంది, అంటే తన మనం కట్టే క్లాత్ ఏదైతుందో అది వెట్ అయిపోతుంది. సో అట్లనే ఫ్రీక్వెంట్ స్టూల్, గోల్డెన్ ఎల్లో కలర్ స్టూల్స్ వస్తాయి. సో తర్వాత ఎవ్రీడే 20 గ్రామ్స్ చొప్పున ఒక నెలకి 600 నుంచి 800 గ్రాములు, కొన్ని సందర్భాల్లో 1000 గ్రాములు కూడా పెరిగే అవకాశం ఉంది. సో వాళ్ళ స్లీప్, వాళ్ళ యూరిన్, వాళ్ళ స్టూల్ అవుట్పుట్, వాళ్ళ వెయిట్ గెయిన్, సో వీటి ద్వారా మనం ఆ బేబీకి మిల్క్ సరిపోతుందా లేదా తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ చూడకుండా మనము, ఇంకోటి అపోహ ఎట్లా ఉంటుందంటే బేబీ మిల్క్ తాకే కూడా వాళ్ళు ఏదైనా ఆఫర్ చేస్తే బేబీ సక్ చేస్తుంది, అంటే ఆకలితోను కాదు, అంటే బేబీ నేచురల్ ఇన్స్టింక్ట్ ఏంటంటే సక్ చేయటం. సో ఒక్కోసారి అటెండెన్స్ ఏమనుకుంటారంటే బాటిల్ ఫీడ్ ఇచ్చి బేబీ మిల్క్ తాగినా కానీ బాటిల్ సక్ చేస్తుందంటే ఈ బేబీకి ఇంకా మిల్క్ సరిపోలేదు, పాప పైపాలు ఇవ్వాల్సిందే అనుకుంటారు. సో ఇట్స్ ఏ రిఫ్లెక్స్, ఇట్స్ నాట్ ఏ హంగర్, ఇట్స్ నాట్ ఏ నీడ్. సో కాబట్టి ఈ నాలుగు ద్వారా, యూరిన్ అవుట్పుట్, స్టూల్ అవుట్పుట్, స్లీప్ అండ్ వెయిట్ గెయిన్, ఈ నాలుగు ద్వారా బేబీకి మిల్క్ సరిపోతుంది లేదో మనం డిసైడ్ చేయొచ్చు. మనం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయొచ్చండి.
1: మీరు వింటున్నారు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ప్రముఖ పీడియాట్రిషియన్ శ్రీకాంత్ మందా గారు ఆకాశవాణి స్టూడియోస్లో మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955-09-23 ఈ నెంబర్కు కాల్ చేసి తల్లిపాల ప్రాముఖ్యత గురించి డాక్టర్ శ్రీకాంత్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. శ్రీకాంత్ గారు, చాలా మంది కొంతమంది అంటారు తల్లిపాలు సరిపోవట్లేదు బిడ్డకి అని అంటుంటారు, మీరు ఇందాక అన్నట్టు కూడా మధ్యలో మళ్ళీ పోతపాలు అనేవి పడతా ఉంటారు, అంటే ఇలాంటి సందర్భాలు ఉంటాయా? అంటే తల్లి తినే ఆహారాన్ని బట్టి కూడా మిల్క్ ఫామ్ అయ్యేది ఏమైనా ఉంటుందా?
0: సో తప్పకుండా ఉంటుందండి. యాక్చువల్గా మన దేశంలో 50% కౌమార దశను ఉన్న ఆడపిల్లలకి, 50% ఫీమేల్స్ కి ఎనీవే ఉంటుంది. చాలా మందికి పోషకాహార లోపం ఉంటుంది, ఎస్పెషలీ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఆర్థిక వనరులు సరిగ్గా లేకపోవడం వల్ల. సో ఎప్పుడైతే తల్లికి మనము పౌష్టికారం ఇస్తామో, తన ప్రెగ్నెన్సీలో, ప్రెగ్నెన్సీ స్టార్ట్ కాగానే, ప్రెగ్నెంట్ గా కాగానే లేదు, కౌమార దశలోనే మనం వాళ్ళకి చక్కటి ఆహారం ఇస్తే, పోషకారం ఇస్తే మనం తల్లులు సమర్థవంతంగా వాళ్ళ బిడ్డలకు ఫీడ్ చేయగలుగుతారు. సో ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వాలి, అంటే వాళ్ళకి సమతుల ఆహారం, అంటే వాళ్ళకి కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడిన ఆహారం ఇస్తే కనుక తప్పకుండా వాళ్ళకి మంచి మిల్క్ వస్తుంది.

0: అంతేకాకుండా ఇది ఒక మైండ్ గేమ్. అంటే మనం పాజిటివ్ థింకింగ్ ఉంటే మిల్క్ వస్తుంది, మనం నెగిటివ్ థింకింగ్ వస్తే రాదు. ఇట్స్ అ మైండ్ గేమ్. ఎందుకంటే బేబీ సక్ చేస్తే ఆ రిఫ్లెక్స్ బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుంచి సిగ్నల్ వస్తుంది, మిల్క్ ఎడిక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇది రాదు అని ముందే ఓడిపోతామో అది మనం ఫెయిల్ అయిపోతాం ఆ ప్రక్రియలో. కాబట్టి మనం పాజిటివ్గా తల్లికి మనం అంతా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మ నువ్వు ఇవ్వగలుగుతావు, హస్బెండ్ ఇప్పి చెప్పాలి, మదర్ చెప్పాలి, ఫాదర్ చెప్పాలి, ఒక టీమ్ లాగా వీళ్ళందరూ కలిసి తనకు సపోర్ట్ ఇస్తూ తనకి ఏదైనా డిప్రెషన్ యాంగ్జైటీ లాంటి ఉంటే ఆందోళన ఉంటే ఆందోళన తగ్గించడం ద్వారా మనం డైట్తో పాటు తన మిల్క్ ప్రొడక్షన్ ఎన్హాన్స్ చేయొచ్చు. అయితే మనం డైట్లో ప్రోటీన్ అనుకున్నాం, దాంతోపాటు ఈ మెంతి పొడి, మెంతి ఆకు, తర్వాత ఈ మన మునగాకు, సో ఇట్లాంటివి, జీరా, మన అంటే ఇవి కూడా ట్రై చేయొచ్చు. ఇవన్నీ మన హెర్బల్, మనం ఇంట్లో రోజు మన కిచెన్లో ఉండే వస్తువులతో కూడా కొంత ప్రయత్నం చేయొచ్చు, అపార్ట్ ఫ్రమ్ ద బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రిషియస్ డైట్.
1: శ్రీకాంత్ గారు, ఇప్పుడు చాలా మంది డెలివరీ ప్రెగ్నెంట్ టైంలో మంచి ఫుడ్ ఇస్తారు మదర్కి, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ చాలా మంది ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది తింటే పిల్లవాడికి అది వస్తుంది, అది తింటే పిల్లవాడికి మోషన్స్ అవుతాయి, జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, జలుబు వస్తుందని. ఇలాగ డెలివరీ తర్వాత మదర్స్ ని చాలా కంట్రోల్ చేస్తూ ఉంటారు ఫుడ్ విషయంలో. ఇది నిజమేనా? తల్లి ఏదన్నా ఆహార పదార్థాలు తింటే పడకూడనివి, అవి ఏమన్నా పిల్లలకి అలా నిజంగా ఏమన్నా డిజీజెస్ వచ్చే అవకాశం ఉందా?
0: చాలా చక్కటి ప్రశ్న ఇది. రోజు మమ్మల్ని రోజు మేము ఎదుర్కొనే ప్రశ్న ఇదే. సో మేము గుడ్డు ఇవ్వండి అనుకోండి, గుడ్డు వేడి కదా అంటారు. ఆ ఫ్రూట్స్ ఇవ్వంటే ఫ్రూట్స్ సత్తుని సర్ది అవుతుంది అంటారు. పెరిగివ్వండి అమ్మ అంటే పెరుగుతో జలుబు వస్తుంది కదా అంటారు. సో మన సమాజంలో చాలా మందిలో ఇంకా ఆహారం మీద చాలా పాలు ఉన్నాయి. ఎట్లా అంటే వేడి ఆహారము చల్ల ఆహారం అనేది ఉండదు, అంటే హాట్ ఫుడ్ కోల్డ్ ఫుడ్ అని ఏముండదు. కొందరు పేరెంట్స్ అంటే చాలా మంది సొసైటీలు పేరెంట్స్ కాదు, ఈ ఫుడ్ హాట్ అంటే మీట్ హాట్, మీట్తో వేడి అవుతుంది, తర్వాత మామిడి పండ్లు తింటే వేడి అవుతుంది, సీతాఫల పండ్లు తింటే, అరటి పండు తింటే సర్ది అవుతుంది, జలుబు అవుతుంది, ఇట్లాంటి చాలా అపోహలు ఉన్నాయి. ఏ ఆహారమైనా తల్లికి నచ్చిన ఏ ఆహారమైనా తల్లి తినాలి. తల్లికి ఆరోగ్యకరమైన పోషకాలు ఇచ్చే ఆహారం ఏదైనా తినాలి. దానివల్ల బేబీకి మదర్కి ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇట్టి పరిస్థితిలో మనం తీసుకునే ఆహారం ఇంట్లో ఫ్రెష్గా కుక్ చేసి తీసుకునే ఆహారం వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, ఇద్దరికి తల్లికి బేబీకి ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మనం ఇట్లాంటి అపోహలని తొలగించాలండి.
1: శ్రీకాంత్ గారు, ఇప్పుడు బేబీకి ఏదైనా అనారోగ్య సమస్యలున్నా తల్లిని ఈ ఫుడ్ తినొద్దు ఆ ఫుడ్ తినొద్దు అంటారు, నిజంగా అలా ఏమన్నా తింటే ఆ ఎఫెక్ట్ బేబీ మీద పడుతుందా? బేబీకి అనారోగ్యం ఉన్నప్పుడు,
0: బేబీకి అనారోగ్యం ఉన్నప్పుడు తల్లి తీసుకునే ఆహారం మీద డిపెండ్ కాదు. అంటే తల్లి లాంగ్ టర్మ్ లో తీసుకున్న పోషకాల వల్ల బెనిఫిట్ అవుతుంది, కానీ తల్లి తీసుకోకూడని ఆహారం అంటూ ఏది లేదు. బేబీకి ప్రాబ్లం ఉంటే బేబీకి సంబంధించిన మనం ట్రీట్మెంట్ చేయించాలి, కానీ తల్లి ఆహారంలో రిస్ట్రిక్ట్ చేయదు. తల్లి కావాల్సిన తనకు నచ్చిన ఆహారం తీసుకోవచ్చు, హెల్దీగా ప్రిపేర్ చేసిన ఆహారం తప్పకుండా తీసుకోవచ్చు.
1: ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు ఈశ్వర్ రెడ్డి అండి. మేము ఇక్కడ నారాయణగూడ నుంచి ఫోన్ చేస్తున్నాము. మాకు ఒక చిన్న హలో
0: చెప్పండి. ఈశ్వర్ రెడ్డి గారు,
2: గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే. లేదు, మాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా బిడ్డ పుట్టినప్పుడే మురిపాలు తాపించాలని అంటారు కదా, అది ఎప్పటి వరకు సార్? అంటే ఆ రోజు ఫస్ట్ తాపించకపోతే ఇంకా మురిపాలు కావా? అది ఎన్ని రోజుల వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది అనేది మాకు కొద్దిగా.
0: ఈశ్వరన్ గారు, మురిపాలు అన్నవి పుట్టగానే స్టార్ట్ అయ్యి ఒక 2-3 డేస్ పాటు మురిపాలు కంటిన్యూ అవుతాయి, తర్వాత మిల్క్ చేంజ్ అవుతుంటుంది. సో డేస్ పెరుగుతున్న కొద్ది మిల్క్ చేంజ్ అవుతుంది. అంటే మనం స్టార్ట్ చేసిన పుట్టగానే స్టార్ట్ చేసిన మిల్క్ మదర్కి వచ్చే మిల్క్ అది కంటిన్యూస్ గా మనం ఇస్తుండాలి, అంటే మధ్యలో గ్యాప్ ఏమి ఉండదు. సో గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా ఇవ్వాలి. ఫస్ట్ వచ్చే మిల్క్ లో ఈ యాంటీబాడీస్ చాలా ఉంటాయి కాబట్టి తప్పకుండా అది బేబీ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి తప్పకుండా మురుపాలు ఇవ్వాలి. తర్వాత వచ్చే మిల్క్ లో కూడా రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి మనకు, అంటే షుగర్, ప్రోటీన్, వాళ్ళకి కావాల్సిన వైటమిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సమృద్ధిగా. సో కాబట్టి మురుపాలతో పాటు తర్వాత వచ్చే మిల్క్ కూడా కంటిన్యూ చేయాలి.
1: థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. డాక్టర్ శ్రీకాంత్ గారు, ఇప్పుడు గ్రామాల్లో అయినా పట్టణాల్లో అయినా తల్లిపాల మీద ఇంకా ఎలాంటి అవగాహన అవసరం? ఎందుకంటే మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పారు, ఒకప్పుడు 67% మదర్స్ బిడ్డకి తల్లిపాలిస్తే అది ఇప్పుడు తగ్గింది, ఓన్లీ 57% ఆఫ్ మదర్స్ బిడ్డలకి పాలిస్తున్నారని, అది మీ కవిత రూపంలో ఏమన్నా మా శ్రోతలకు వివరిస్తారా?
0: సో తప్పకుండా అండి, ఇది చాలా బాధాకరం. అంటే ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లో తల్లులు బిడ్డకి పాలివ్వటంలో వెనకం చేస్తున్నారన్నది కొంత బాధ కలిగించే విషయం. ఇది వాళ్ళ బేబీకే కాకుండా సమాజానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఈ సందర్భంగా నేను

0: చిన్న కవిత రాశాను తల్లి పాలని ఎంకరేజ్ చేసే విధంగా. సో అది మీతో షేర్ చేసుకుంటాను.
1: మీరు వింటున్నారు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2324085223 2324085329 55093 ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు మన డాక్టర్ శ్రీకాంత్ గారు తల్లిపాల వారోత్సవాల గురించి ఒక మంచి కవిత రాశారు, అది విందాం.
0: ఇప్పుడు ఆ కవిత చదువుతానండి. తల్లిపాల ప్రాశస్తంపై, తల్లిపాలు అవి పాపకు మేలు, తొలి ఆరు నెలల పాటు అవే చాలు, నూరేళ్ళు కాపాడే కవచాలు. తల్లిపాలు పెంచు బంధాలు, పసుపు రంగు ముర్రుపాలు ఔషధాలు, నిజమండి లేవసలు దోషాలు. తల్లిపాలు తీపి తాయిలాలు, బిడ్డ నోటి కవి ఎంతో మధురాలు, నిండి ఉండు పోషకాలు ఖనిజాలు. తల్లిపాలు చేయు వేల మేలు, చేయకండి అమ్మలార తప్పిదాలు, ఇవ్వకండి మీ పాపకు పోతపాలు. తల్లిపాలు మేలు అమృతాలు, దరిచేరవు పాపాయిని రోగాలు, నిలబెట్టు కోట్లాది ప్రాణాలు. తల్లిపాలు అవి ఉచితాలు, తీర్చుబిడ్డకున్న అన్ని అవసరాలు, భగవంతుడు జీవకోటికిచ్చువరాలు. తల్లిపాలు ఎంతో మేలు, తల్లిపాలు ఎంతో మేలు, పాలిచ్చు అమ్మలకు జేజేలు, పాలిచ్చు అమ్మలకు జేజేలు, పాలిచ్చు అమ్మలకు జేజేలు.
1: అద్భుతమైన కవిత అండి. నిజంగా చాలా మంది తల్లులు ఈ కవిత విని వాళ్ళందరికీ జేజేలు పలుకుదాం. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మంగా భాస్కర్ సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
1: చెప్పండి మేడం.
0: నమస్తే, చెప్పండి, వింటున్నాను. చెప్పండి.
2: నమస్తే అండి, మీ కవితకు వందనం అండి, అద్భుతంగా చెప్పారు. చిన్న డౌట్ ఏంటంటే,
0: చెప్పండి,
2: పూర్వం 5 ఏళ్ళు చివరకు పాడిచ్చేవారు కదండి పిల్లలకి, మరి ఇప్పుడు 6 నెలలు 8 నెలలు చాలా అంటున్నారు, సంవత్సరం అయితే ఇంకా అసలు ఇవ్వద్దు అంటున్నారు, ఏది బెటర్?
0: మీరు చెప్పింది చాలా కరెక్ట్. మన ఇంతకుముందు మాట్లాడి చెప్పినట్టు తల్లిపాలు 6 నెలల పాటు తల్లిపాలు ఇవ్వాలి, 6 నెలల తర్వాత కూడా తల్లిపాలు 2 సంవత్సరాల వరకు తప్పకుండా ఇవ్వాలి, 2 సంవత్సరాల తర్వాత కూడా తల్లికి కనుక మిల్క్ వస్తే తప్పకుండా మనం ఎంకరేజ్ చేయాలి. సో అప్పర్ లిమిట్ అన్న లేదమ్మా, మీరు అన్నట్టు 5 సంవత్సరాలు కూడా ఇవ్వచ్చు తల్లికి పాలు వస్తే. కాకుంటే మనం ఇప్పుడంతా ఫాస్ట్ గా, ఇప్పుడంతా రోబోటిక్ యుగంలో ఉన్నాం కాబట్టి మనం అంతా హర్రి బరికి చేయాలనుకుంటున్నాం, T20 టైం కాబట్టి మీరు చెప్పినట్టు మనం స్లో కావాలి, మన తల్లి పాలు ఎంత కాలం వీలైతే అంత కాలం ఇవ్వాలి, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయమ్మా. థ్యాంక్ యూ.
1: డాక్టర్ శ్రీకాంత్ గారు, ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈసారి యుఎన్ఓ ఇచ్చిన థీమ్ ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటండి?
0: సో మనం క్రియేట్ చేయటం, అవేర్నెస్ క్రియేట్ చేయటం ద్వారానే మనము ఇంకా ఎక్కువ సంఖ్యలో మనం పిల్లలకి పాలు అందించే, తల్లిపాలు ఇచ్చే అందించే అవకాశం మనం తీసుకోవచ్చు. మనం మాట్లాడుతుండాలి దాని గురించి, సో ఎంకరేజ్ చేయాలి, దాంట్లో వాళ్ళకు ఉన్న అపోహలు దూరం చేస్తుండాలి. మిత్స్ చాలా మెయిన్ ఏంటంటే మిత్సే, అపోహలే, ఈ అపోహలు దూరం చేయడం ద్వారానే మనము సక్సెస్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్ మనము కంటిన్యూ చేయగలుగుతాం. నీలమ గారు,
1: శ్రీకాంత్ గారు, చివరగా తల్లులకు, అలాగే కాబోయే తల్లులకు, అలాగే పెద్దవాళ్ళకి, ఎందుకంటే మీరు అన్నారు కుటుంబ సభ్యుల సహకారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ బిడ్డకి తల్లి పాలిచ్చే విషయంలో అని అన్నారు, కాబట్టి చివరికి మీరు అందరికి ఇచ్చే సందేశం ఏంటి?
0: సో తల్లి పాలు ఇవ్వటం అన్నది సులువు, సులువు కాదు, ఈజీ నాట్ సో ఈజీ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో తల్లిపాలు ఇవ్వటం అన్నది ఓన్లీ తల్లి బాధ్యత కానే కాదు, ఆ తల్లిగా మారకముందు కౌమార దశలో ఉన్న బాలిక తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యత. సో ప్రెగ్నెన్సీ, పెళ్ళై ప్రెగ్నెన్సీ స్టార్ట్ కాగానే ఆ ప్రెగ్నెంట్ ఫీమేల్ని చూసుకునే భర్త, వాళ్ళ అత్తమామలు, వాళ్ళ తల్లిదండ్రులు, ఆ తల్లిని ట్రీట్ చేసే, అంటే ఆ తల్లికి చెకప్ చేసే ఆబ్స్టిషియన్ బాధ్యత. ఎందుకంటే మనము ఆ ప్రెగ్నెన్సీ టైంలోనే మనం ట్యూన్ చేస్తే గనక, తనకున్న అపోహలు దూరం చేస్తే గనక, తనకున్న భయాందోళన దూరం చేస్తే గనక మనం సక్సెస్ఫుల్ ఫీడింగ్ వరకు వెళ్తాం. అంతేకాకుండా తర్వాత తను డెలివరీ టైంలో మనం ఎంత తొందరగా బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేయటం, చేయించడం అన్నది అక్కడ ఉన్న ఆబ్సెషన్ బాధ్యత, అక్కడ ఉన్న

0: నర్స్ బాధ్యత, అక్కడ ఉన్న న్యూరోటాలజిస్ట్ బాధ్యత, పీడియాట్రిషియన్ బాధ్యత. సో వీళ్ళు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. సో తర్వాత రెగ్యులర్ పీడియాట్రిక్ చెకప్కి వస్తారు, వెల్ బేబీ క్లినిక్స్ అని, వ్యాక్సినేషన్ కోసం అని మా దగ్గర పిల్లలు వస్తారు, తల్లులు వస్తారు. సో ఆ టైంలో నా బాధ్యత ఏంటంటే ఆ తల్లిదండ్రులని ఆ ఫ్యామిలీని ఎంకరేజ్ చేయడం అనేది నా బాధ్యత. సో అంతేకాకుండా వర్క్ ప్లేస్లలో కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎంప్లాయర్స్ ఎవరున్నారో వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్కి ఫీడింగ్ మదర్స్కి నర్సింగ్ మదర్స్కి సరైన సౌకర్యాలు కల్పించడం అనేది వాళ్ళ బాధ్యత. మనందరం ఒక టీంలా పనిచేస్తే ఈ మహత్ కార్యంలో మనం భాగస్వామ్యం అయితే కనుక మనం దేశాన్ని, ఈ సమాజాన్ని స్ట్రాంగ్గా, దృఢంగా చేయగలుగుతామండి.
1: ఖచ్చితంగా అండి, అందరూ భాగస్వామ్యంతో ప్రతి తల్లి తమ బిడ్డకు పాలు ఇవ్వాలని కోరుకుందాం శ్రీకాంత్ గారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి మా స్టూడియోకి వచ్చి మేము అడిగిన ప్రశ్నలకు, అలాగే మా శ్రోతలు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా జవాబులు చెప్పి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి మీకు. నమస్కారం
0: నీలిమ గారు. మీకు తర్వాత అన్ని రేడియోకి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానండి.
2: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
4: ఇంతవరకు మీరు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. అనుసంధానకర్త శ్రీమతి కె. నీలిమా.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి నుంచైతే రాత్రి 11 గంటలకు మన యాస మన భాషలో ప్రసారం అవుతున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలను శ్రోతలు ఎఫ్ఎం 100.2 MHz పై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై కూడా వినొచ్చు. మరి ఇవాళ్టి ప్రసారాలలో ఇంకొంచెం సేపట్లో మీరు చెప్పే మాటలు, కోరుకునే పాటలతో సాగే

మాట చెప్పుండ్రీ, పాట అయినండి కార్యక్రమం షురూ అవుతుంది. అదైనాక అంటే 5:30 కథిందాం. పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి చలికి చిట్కా ఆకుల పాకా కథ, ఇంకా స్నేహితులు కథల సంపుటి నుండి ధర్మ నిర్మయం కథలు ప్రసారమవుతాయి. 5:45 లలిత సంగీతం కార్యక్రమంలో ఎంఎస్ రామారావు పాడిన లలిత గీతాలని వినొచ్చు. మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఎల్టీ రేపటి కార్యక్రమాల్లో చెప్తా. ట్యూన్ చేసి ఉంచుండ్రీ 100.2 FM మనసు నిండా.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండ్రి, పాటైనుండ్రి, అర్ధగంట సేపు మీరు ఫోన్ చేసి చెప్పే మాటలు, కోరుకునే సినిమా పాటలు ఈ సరదా సినిమా పాటల కార్యక్రమంలో. మరి 100.2 ఎఫ్ఎం ద్వారా మీకు నచ్చిన పాట వినాలనుకుంటే చేయవలసిన ఫోన్ నెంబర్లు 0872 ఇది ఆదిలాబాద్ కోడ్, 2300081, ఇంకొక నంబర్ 2950081. ఇయాల్టి మాట చెప్పుండ్రి పాటై నుండి కార్యక్రమంలో ముందుగల విందాం ఆనందం సినిమా నుండి టిప్పు సత్య పాడిన ఈ పాట.

ఇది మనయాసా మన బసలు ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న శ్రోతలు బావా బావమరిది సినిమా నుండి వనపర్తి జిల్లా నుండి కృష్ణమాచారి రాజనరసింహులు దామోదరరావు ప్రసాద్ శ్రీలక్ష్మి గాయత్రి. శ్రోతలు పొద్దుగల 8:40 ప్రసారమయ్యే సింగిడి పొజమటు 5 గుట్టంగుండే ఈ మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమాలలో శ్రోతలు మీరు ఫోన్ ద్వారానే కాకుండా మీకు నచ్చిన వినాలనుకున్న పాటను ఉత్తరం ద్వారా కూడా కోరవచ్చు. ఎట్లంటే స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ 504001 ఈ చిరునామాకు ఉత్తరం రూపంలో రాసి పంపి ఇక మాట ఇవాటి మాట చెప్పుండ్రి పాట ఎన్నుడి కార్యక్రమంలో ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను అడగాలనుకుంటే ఫోన్ నంబర్లు 2300081 ఇంకొక నంబర్ 2950081 ఆదిలాబాద్ కోడ్ 0873.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండ్రి పాట ఇనుడి కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే, శుభ సాయంత్రం. హలో, నమస్తే. చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? అనుకుంటా నుంచి.
1: రామకిషన్.
0: రామకిషన్ గారు, ఇవాళ అనుకున్నారా మరి ఫోన్ చేద్దామని? అవునా, అంటే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చింది మరి అట్లయితే. ఏం చేస్తున్నారు మరి చెప్పండి. హలో, వినిపిస్తుందా? నేను మాట్లాడింది మీకు వినిపిస్తలేదా? చెప్పండి, ఏ పాట అడగాలని ఫోన్ చేసిండు మరి ఇయ్యాల? సువర్ణ సుందరి సినిమా నుంచి. తప్పకుండా, మీరు అడిగిన పాట వస్తుంది మరి విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: సమీపం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా ప్రసారం అవుతున్న మాట చెప్పుండ్రి పాట అయినండి కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నెంబర్లు 0872 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 ఈ నెంబర్లకి. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హైదరాబాద్ మెహందీపట్నం. చెప్పండి, ఏం చేస్తుంటారు? హలో, సెక్యూరిటీ గార్డ్. చెప్పండి, మసరదులు అయిందనుకుంటా ఫోన్ చేసి. మరి ఏమి అంటే పనులతో ఏమైనా బిజీ ఉన్నారా? అవునా, ఈరోజు అయిపోయిందా మరి మీది
3: డ్యూటీ?
2: అంటే హైదరాబాద్ లో వర్షం పడుతుంది ప్రస్తుతానికి. అవునా, ఇక్కడైతే లేదు ఆదిలాబాద్ లో. అవునా, అయినా కొంచెం వాతావరణం చల్లగా ఉంటది కదా. చెప్పండి, మరి కార్యక్రమంలో ఏ పాట వినాలనుకుంటున్నారు ఇవాళ? ఇంద్ర. వర్షం పడుతుంది కాబట్టి మీరు వాన పాట వినాలనుకుంటున్నారు, అంతేనా? తప్పకుండా పాట వస్తుంది, మరి విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
3: కూడా

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇంతటితో ఇలాంటి మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమం సమాప్తం. రేపు జమట్టు ఐదుగుట్టంగా ఉండే మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వినిపిస్తారు మా రేడియో నిస్తం. ఇంకా ఇవాళ రాత్రి 8 గంటలకు ఉండే హుషారు కార్యక్రమంలో జోరైన సినిమా పాటల్ని వినొచ్చు.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM. മനസ്സു നിണ്ട കതിന്താം పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. ఎలా ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి చలికి చిట్క ఆకుల పాక ఈ కథ, ఇంకా స్నేహితులు కథల సంపుటి నుండి ధర్మ నిర్ణయం కథలు విందాం. ముందుగా ప్రకటన.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: चेप्पुने संगति वच्चिंदी काबट्टी मन श्रोतलकु ओक मुख्यमैन विषयं चेप्पाली.

0: వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
2: ఇది మన యాస. మన బసలో ప్రసారమవుతున్న మన FM ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ప్రతి బుధ గురు శుక్ర శనివారంలో పొద్దుమట్టు 5:30 ప్రసారమయ్యే ఈ కథిందాం కార్యక్రమంలో చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఎన్నో తీర్లైన కథలను వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ కథల ద్వారా పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించవచ్చు. అట్లనే నవ్వించే కథలు, నీతిని తెలియజేసే కథలు, ఇలా ఎన్నో తీర్లు. మరి ఇవాటి కథిందాం కార్యక్రమంలో ముందుగా విందాం చంద్రప్రతాప్ కంతేటి రచించిన ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి చలికి చిట్క ఆకుల పాక ఈ కథ. ఈ కథ చెప్తున్నది ఈ వరలక్ష్మి.
3: ఒక అడవిలా ఒక చెట్టు మీద ఒక పావురం జంట గూడు కట్టుకొని ఉంటుండే. అదే చెట్టు కింద ఒక పుట్టల పాము ఉంటుండే. ఈ పావురం జంట మంచిగా సంతోషంగా అన్యోన్యంగా ఉంటుండే. గవిటిని చూసి ఆ నాగం పాముకు మస్తు కోపం వస్తుండే. అస్సలు నచ్చకపో. ఎవరైనా సుఖంగా ఉంటే అది అస్సలు ఓరవలేకపోతుండే. దానికి ఓరవలేనితనం బాగా ఎక్కువ. ఆ పావురాల జంటను చూసి ఎట్లాగైనా వీటిని బాధ పెట్టాలా అని అనుకుంటుండే. ఎప్పటికన్నా సరే వీళ్ళిద్దరిని ఇడగొడతా అనుకుంటా వాళ్ళిద్దరిని ఎట్లా ఇడగొట్టాలనా అన్న టైం కోసం చూస్తుండే. ఒకరోజు రాత్రి పావురాలు హాయిగా అవిటి గూట్ల పండుకున్న టైంలా మెల్లగా చెట్టు మీదకెక్కి ఆ పాము గాఢ నిద్రలో ఉన్న మొగ పావురాన్ని కాటేస్తుంది. ఆ సప్పుడుకు మెలకు వచ్చిన ఆడపావురం, అబ్బా నా భర్తని ఈ పాము కాటేసినట్టున్నది, ఎవరినన్నా విలుసుకొస్తా అని అనుకుంటా ఆ చీకట్లా ఏం దోసక అరసుకుంటా దూరంగా పోతుంది. అదే అదననుకొని కాటేసిన ఆ మగపావురాన్ని పాము మింగి ఏం తెలనట్టు కిందికొయి పుట్టల దాక్కుంటుంది. ఇక తెల్లారి ఆడపావురం మస్తు బాధపడుకుంటా దుఃఖంతోని ఆ చెట్టు దగ్గరకు వస్తుంది. ఇక గూడు దగ్గరకు పోయి చూసేసరికి మగపావురం శరీరం కానీ వాడది బోర్న ఏడుస్తుంది. పుట్టలోంచి తల బయటకు పెట్టి నాగం పాము చూసుకుంటా, ఏంటి ఏం జరిగింది, రాత్రి మీ గూట్లా ఏదో సప్పుడు వినబడ్డది, నాకు గొడవైనట్టు లొల్లి అంత వినబడ్డది, మీ ఆయనేడి, అసలు ఏం మాటలు వినబడతలేవు అని ఏం ఎరగనట్టు అడుగుతుంది. పావురానికి బాగా కోపం వస్తుంది. రాత్రి మా గూడు మీద ఒక భూతం దాడి చేసిందిలే, దానికి రోజులు దగ్గర పడ్డాయి అంటది. ఏమీ ఎరగనట్టు దాన్ని చూసుకుంటా, రోజులు అసలే బాగాలేవమ్మా, జాగ్రత్తగా ఉండండి అనుకుంటూ నిట్టూసుకుంటా పాము పుట్టలోకి దూరిపోతుంది. పావురం బాగా ఆలోచించి, ఎట్లనన్నా ఈ పాముకు బుద్ధి చెప్పాలి, నా మొగన్ని మింగింది అనుకుంటా ఆలోచించుకుంటూ ఉంటుంది. దానికి ఒక ఉపాయం దొరుకుతుంది. వెంటనే దూరంగున్న తోటకు వెళ్ళి అక్కడున్న వాళ్ళ దోస్తులందరినీ పిలిచి దాని ఆలోచన వాళ్ళ దోస్తులందరికీ చెప్తుంది. ఆ పక్షులన్నీ కూడా, సరే సరే మేము తప్పకుండా నీకు సాయం చేస్తాం అని అంటాయి. ఇక ఇంకేమున్నది, పాము పుట్టకు ఎదురుగున్న చెట్టు మీద ఒక గోరెంక కూసొని పాము మీద కన్నేసి ఉంచుతుంది. పాము ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడల్లా ఆ గోరెంక అరిషి మిగిలిన పిట్టలందరినీ విలుస్తుండే. అవన్నీ పావురం చెప్పినట్టే అడవిలా ఎండిన ఆకులను అన్నిటినీ తీసుకొచ్చి అవిటి ముక్కుతోని పుట్టలే ఇస్తుండే. అట్లా రోజూ వేయడం మొదలుపెట్టినాయి. సాయంత్రం పాము పుట్టకు చేరుకునేసరికి అన్నీ కూడా మాయమయ్యేటి, అస్సలు ఏం చేయనట్టు కనబడేటి. అయితే రోజు పాము సాయంత్రం వచ్చేసరికి ఆ పుట్టల ఆకులన్నీ వడుండుడుకు దానికి మెత్తగా అనిపిస్తుంది. అవన్నిటిని చూసి ఆ పాము బాగా మురిసిపోతుంది. అబ్బా ఈ చలికాలంకు తగ్గట్టు ఈ ఆకులన్నీ నా పుట్టల వడుడుకు మంచిగున్నది, ఎచ్చగా మెత్తగా పరుపులెక్క హాయిగా ఉన్నది అనుకుంటుంది.

0: గుంట హాయిగా పడుకుంటది. ఒకరోజు రాత్రి పావురము దాని దోస్తుల్ని కూడా ఎంటబెట్టుకొని రాత్రికి నిప్పున్న 3 అగ్గిపుల్లల్ని నోట్లో పెట్టుకొని జాగ్రత్తగా పుట్టలు ఇడుస్తుంది. ఎండిన ఆకుల మీద అగ్గిపుల్లల్ని వేసేసరికి ఇంకేమున్నది, కొంచెంసేపటికి పుట్ట అంతా పొగతో నిండిపోతుంది. పాముకు ఊపిరాడది, బయటకు పోయే దారే కనబడది. అంతల్ని ఆకులు భగ్గుమని మంటలు అంటుకుంటాయి. ఏమున్నది, పాము ఆ మంటల జిక్కుకొని ప్రాణాలను ఇడుస్తుంది. పావురం తన దోస్తులందరికి కూడా సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్తుంది. గట్ల ఆ పాము మీద పగ తీర్చుకుంటుంది పావురం.
1: ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుడి నుండి చలికి చిట్కా, ఆకుల పాక కథ విన్నరు రచన చంద్రప్రతాప్ కంతేటి, కథ చెప్పింది ఈ వరలక్ష్మి. కథిందాం కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్నేహితులు కథల సంపుడి నుండి ధర్మ నిర్ణయం కథ. రచన కన్నెగంటి అనసూయ, కథ చెప్తున్నది పి సంధ్యాలీల.
2: అనగనగనగా ధర్మపురి అనే ఊర్ల్యా ధర్మయ్య అనే రైతు ఉండేటోడు. అతను మస్తు మంచోడు. తనకున్న కొద్ది పొలంలోనే యోసం చేసుకునేటోడు. గంతేగాదు, తన ఇంటి చుట్టూ మామిడి చెట్లు వెంచుకుంటా అవిటి పండ్లను అమ్ముకొని తన కుటుంబంని పోషించుకునేటోడు. అయితే ఒక ఏడాది ఆ రాజ్యంలా ఆనలు సరిగా వల్లే. దాంతోటి ధర్మయ్యకు యోసంలా నష్టమస్తది. మర్ర పంటలేయతందుకు ధర్మయ్యతాట పైసల్లేవు. ఇక కామయ్యతాట పైసలు వడ్డీకి తీసుకోనస్తాడు. గట్ల వడ్డీకి తెచ్చిన సొమ్ముతోటి తన షేన్లా అరటితోటేస్తాడు. కొన్నేళ్లకు అది మస్తు వెరిగి బలమైన గెలలేసినాయి అరటి చెట్లు. గెలలేసిన అరటితోటను చూసుకుంటా ఈ పంట మీద వచ్చిన లాభంతోటి అప్పు తీర్చేసుకుంటా అనుకుంటాడు మనసులా. అయితే దురదృష్టవశాత్తు వారం దినాలకే గాలి దుమారం మస్తచ్చి అరటి చెట్లన్నీ పడిపోతాయి. ఇక దాంతోటి అప్పు తీర్చేటి మార్గం లేక దిగులు పడతాడు ధర్మయ్య. దానికి తోడు వడ్డీ వ్యాపారి కామయ్య రోజచ్చి అసలు ఇస్తావా లేదా అని గుసలాట పెడతాడు. మరింత దిగులు పడతాడు ధర్మయ్య. అయితే కామయ్య దృష్టి ధర్మయ్య ఇంటి చుట్టూన్న మామిడి చెట్ల మీద పడుతుంది. చెట్లన్నీ కాయలతోటి కలకల్లాడుతున్నాయి. ఎట్లయినా వీటిని స్వాధీనం చేసుకోవాలని మనసుల కుట్రవన్నుతాడు. అట్లనే ఒకనాడు వడ్డీ పైసల కోసం ధర్మయ్య ఇంటికచ్చిన కామయ్య ధర్మయ్యను మెల్లగా మాటలల్లకి దింపి గిట్లంటాడు. ధర్మయ్య, నీ పరిస్థితి నాకు అర్థమైంది. బాకీలిచ్చి ఇన్నిన్ని రోజులు వసూలు చేసుకోకుండా ఎప్పుడు లేను నేను. నిజం చెప్పాలంటే అసలుకు వడ్డీయే కాదు, వడ్డీకి వడ్డీ కూడా తీసుకోవాలా నీ దగ్గర. కాని యవసంలా వరుసగా దెబ్బతిన్నావు నువ్వు, గందుకని నిన్ను బాధ పెట్టుడంత మంచిది కాదు. కాని నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తా అంటాడు మొహమాటం నటించుకుంటా. అతని మనసులున్న మర్మం తెలుసుకోలేక అదేందో చెప్పు అనంటాడు ధర్మయ్య. ఏం లేదు, నువ్వెట్లన్నా ఇప్పట్లా అసలు గాని వడ్డీ గాని ఇవ్వలేవు. నిన్ను బాధపెట్టుడు నా ఉద్దేశం కాదు గాని నీకు తెలుసు కదా నేను గీ వ్యాపారం మీన్నే బతికేటోన్నావు. నాకు నీలెక్క షేన్లు లేవు, పొలాలు లేవు. గందుకని నా వడ్డీకి వడ్డీ మీద నీ మామిడి చెట్లు కాసే ఫలాలన్నీ నువ్వు బాకీ తీర్చేదాంక నేను తీసుకుంటా. ఏమనుకోవు గదా, ధర్మం తెలిసినోడివి, నీకు నేను చెప్పే అవసరం లేదు అనంటాడు. కామయ్య మాటలతోటి తెల్లబోయిన ధర్మయ్య, ఏ విషయమనేది రేపు చెప్తా అనంగనే సరే అంటాడు కామయ్య. ఇక తెల్లారి ధర్మయ్య తన దోస్తు భీమయ్యని కలిసి విషయం చెప్పి పొలంలా పంటలు వండకపోయినా ఆ మామిడి పంట మిన్నే ఆశలన్నీ పెట్టుకున్నా. ఎట్లా కాపాడుతావో నువ్వే దిక్కు అనుకుంటా లబో దిబో అనుకుంటూ ఏడుస్తాడు. అయితే భీమయ్యకు గిది అన్యాయం అనిపిస్తుంది. ఎట్లయినా దోస్తుని

0: అమ్మయ్య బారి నుంచి కాపాడుకోవాలని తన షెవిల ఏదో ఉపాయం చెప్తాడు. తను చెప్పినట్టు చేయతందుకు మొదట సంకోచిస్తాడు ధర్మయ్య. కనీగ తెల్లారి కామయ్యని కలిసి ధర్మయ్య అంటాడు, వడ్డీ మీదచ్చే వడ్డీకి బదులు పండ్ల మీదచ్చే పండ్లిస్తా, ఈ షరతుకు ఒప్పుకుంటే సరే మరి అంటాడు ధర్మయ్య. సరిగా అర్థం కాకపోయినా సుక ఏదో ఒకట్లే అని అంటాడు కామయ్య. అనుకున్నట్టే వారం దినాలైనాక బుట్టల నిండా మామిడి టెంకలు నింపి కామయ్యని పిలుస్తాడు ధర్మయ్య. సంతోషంతోటి గంతులేసుకుంటా ధర్మయ్య ఇంటికచ్చిన కామయ్య బుట్టలల్లున్న టెంకల్ని చూసి కోపంతో ఊగిపోతాడు. నువ్వు వడ్డీ మీద వడ్డీని అడిగినావు, నేను పండ్లు వండే పళ్ళ టెంకలనిస్తున్నా, అది వడ్డీ నుంచేస్తే ఇవి పండ్ల నుండొచ్చినాయి, నీకు అసలు పెట్టుబడైతే నాకు షెట్టు పెట్టుబడేవు అంటాడు ధర్మయ్య. ధర్మయ్య మాటలకు కోపంతో ఊగిపోయిన కామయ్య ధర్మయ్య మీద చెయ్యయ్యబోతాడు. ఆగక్కడ, ఎత్తిన చెయ్యి దించు, లేదంటే నేను కత్తెత్తాల్సి ఉంటుంది అన్న మాటలు వినబడి వెనుకకు తిరిగి చూస్తాడు కామయ్య. ఎదురుగా రాజు మంత్రి, అతని వెనుక భీమయ్య. ఏం చేయాలనో తెలియని కామయ్య ఒక్కపారిగా మన్నించుండ్రి ప్రభూ అనుకుంటా రాజుగారి కాళ్ళ మీద పడతాడు. నువ్వెంత మన్నించమని కాళ్ళ మీద పడ్డా తప్పు తప్పేనవు, నువ్వు అన్యాయంగా అతని జీవనాధారాన్ని పట్టుకోవాలనుకున్నావు, గందుకని ధర్మయ్య నీకు ఇయ్యాల్సిన అసలు వడ్డీ రెండూ మాఫీ చేస్తున్నా, రాజుగా ఇది నా ఆజ్ఞనవు, నీకిదే తగిన శిక్ష అంటాడు రాజు. పశ్చాత్తాపంతోటి దించిన తలెత్తలేదు కామయ్య. హల్కగా ఊపిరి వీల్చుకుంటా దోస్తుకై కృతజ్ఞతతోడు చూస్తాడు ధర్మయ్య. అందుకే పిల్లలు, ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తది, అందుకే మనిషి ఎప్పుడూ ధర్మంకాయే ఉండాలా. అందుకే పిలగన్లు, మనది గానిది మనం తీసుకుంటే మనకు రావలసిన దాన్ని భగవంతుడు రానియ్యడు.
1: స్నేహితులు, కథల సంపుటి నుండి ధర్మ నిర్ణయం కథ విన్నారు. రచన అక్కన్నగంటి అనసూయ, కథ చెప్పింది డి సంధ్యలీల. ఇక రేపు జమటో 5:30 ప్రసారమయ్యే కథిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి అందగత్తెకు పాము గుణపాఠం కథ, స్నేహితులు కథల సంపుటి నుండి ధర్మబుద్ధి కథల్ని వినొచ్చు.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా లలిత సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎంఎస్ రామారావు పాడిన లలిత గీతాలు.

రేపొద్దమటో 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో అమ్మపాలు అమృతం ప్రత్యేక కార్యక్రమం వింటారు కూర్పు కె లెనిన్. ఈ కార్యక్రమం తల్లిపాల వారసత్వాల సందర్భంగా పునఃప్రసారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:00 కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ముందుగా ఇవాళ రాత్రి 11:00 ప్రసారమయ్యే కార్యక్రమాలలో పల్లె పదాలు కార్యక్రమంలో ఈ పొద్దుమట 6:20 ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెరా గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ఇసురాయి పాటలు, ఇంకా తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు వినొచ్చు. కిసాన్ వాణి కార్యక్రమంలో ఇలా రాత్రి 7:00 వివిధ రకాల నేలలకు అనువైన ఉద్యాన పంటల ఎంపిక, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో కే లినిన్ పెట్టిన ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో పాడి పంట అనుభవాల గురించి మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం మొర్రిగూడ గ్రామానికి చెందిన కోట ఉపేంద్రతో యు దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ సమర్పణ యు దినేష్. బాసరుచులు కార్యక్రమంలో ఇళ్ల రాత్రి 9:30 ప్రముఖ రచయిత్రి ఇల్లెందుల సరస్వతీదేవి వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి ఎంవి పట్వర్ధన్ కవితా పంక్తులుంటాయి. చదివినది ఎస్ రాజవర్ధన్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో

0: సమగ్ర పరిశీలన. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి బయ్య నాగరాజుతో దుర్వ భూమన్న పెట్టిన ముచ్చట. ఇంకా కాగిత శీర్షికన భట్టువార్ అరుణ సీఏ కవితలు ప్రసారమవుతాయి. కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి అందగత్తెకు పాము గుణపాఠం కథ, స్నేహితులు కథల సంపుటి నుండి ధర్మబుద్ధి కథలు వినొచ్చు. 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో అమ్మపాలు అమృతం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు జమటో 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం గుబిడిపల్లి గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన డెంసా పాటలు మొదటి భాగం, తెలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాం భాషలో పాడిన జువారింగ్ పాటలు మొదటి భాగం ప్రసారమవుతాయి. ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో రేపు రాత్రి 7:30 ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రేపు అధిక సాంద్రత పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలిస్తారు. రైతు సోదరులు 2300081 లేదా 2950081 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 19వ భాగంలో ఉస్తాద్ అల్లాధియా ఖాన్ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ మొదటి భాగం ప్రసారమవుతుంది. ఇవే కాకుండా సినిమా పాటలు వినొచ్చు. పొద్దుగల 8:40 సింగిడిలో, పొజ్జమట్ట 5 మాట చెప్పుండ్రి పాట 8 రాత్రి 8 హుషారులో. ఇయాల్టి రేపటి కార్యక్రమాలు వాటి సమయాలు విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: వాణిజ్య ప్రకటన.
2: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
3: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
2: మరి కరెంట్ బిల్లుకు
3: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
2: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
3: సరే.
4: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుండి 1,05,00,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. తెలంగాణలో గత 20 నెలల్లో 150 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా 150,000 మందికి ఉపాధి లభించిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట్రంలో రాగల 7 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుండి 1,05,00,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి కార్యక్రమం ప్రారంభం కానుండగా అదే రోజు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్డుల పంపిణీ చేపట్టనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి తెలిపారు. కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాట్లను సమగ్రంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. తెలంగాణలో గత 20 నెలల్లో 150 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా 150,000 మందికి ఉపాధి లభించిందని ఐటీ పరిశ్రమల

0: శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ట్ లో జేఎల్ఎల్ సంస్థ ఏర్పాటు చేసిన జీసీసీని మంత్రి ఈరోజు ప్రారంభించారు. తెలంగాణలో జీసీసీల విస్తరణకు అత్యుత్తమ మౌలిక వసతులు, నైపుణ్యమున్న మానవ వనరులు, పరిశ్రమలకు అనుకూల విధానాలు దోహదపడుతున్నాయని చెప్పారు. ఏఐ, డీప్టెక్, అధునాతన సాంకేతిక రంగాలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. జేఎల్ఎల్ జీసీసీ ద్వారా వచ్చే రెండేళ్లలో సుమారు 1600 మందికి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు దేశానికే ఆదర్శంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈరోజు సిద్దిపేట జిల్లా తంగళపల్లిలో నిర్మాణంలో ఉన్న స్కూల్ భవన నిర్మాణం పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డుదారులకు నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు ఖమ్మం జిల్లా ఈశ్వర మాదారంలోని చౌక ధరల దుకాణంలో రేషన్ కార్డుదారులకు 3 నెలల ఉచిత సన్నబియ్యాన్ని మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన సన్నబియ్యాన్ని ప్రజలకు ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అనంతరం మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. దేశంలో గిరిజన, వైద్య, వెల్నెస్, ఎంఐసిఇ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. స్వదేశ్ దర్శన్ 2.0లో భాగంగా గిరిజన ప్రాంతాల్లో హోంస్టేలను అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఎఫ్ఐఆర్లకు ఘనత తనదేనని చెప్పుకుంటూ కేసులు నమోదు చేసిన పోలీస్ అధికారినే రాష్ట ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ప్రధానమంత్రిపై అభ్యంతరకర సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి బీజేపీ కార్యకర్తలిచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు. ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకంతో కలిసి ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా శాసనసభా భవనం మెంబర్స్ లాంజ్లో ఆయన చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట సాధనే లక్ష్యంగా జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట సాధనే ఆశగా శ్వాసగా యావత్ జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ అని స్పీకర్ ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని సెర్ఫ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాకవి గద్దర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. గద్దర్ ఆటాపాట తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. తన పాటల ద్వారా ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని నింపారని కొనియాడారు. తెలంగాణ ఏర్పాటే తన జీవిత లక్ష్యంగా కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉపాధి హామీ, ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి సీతక్క తెలిపారు. పేస్కేల్ అంశం పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లో జేఏసీ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి పేస్కేల్, క్యాడర్ స్ట్రెంగ్త్, బదిలీలు, ఇతర సర్వీస్ అంశాలపై చర్చించారు. గ్రామీణ పారిశుద్ధ్య సేవల బలోపేతానికి స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా నిధుల అంచనాపై అధ్యయనం నిర్వహించేందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ బృందం, యూనిసెఫ్ ప్రతినిధులు ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యూనిసెఫ్ స్టేట్ వాష్ కన్సల్టెంట్ ఎన్ శ్రీహరి మాట్లాడుతూ
1: సెగ్రిగేషన్ షెడ్ ఇవన్నీ నెలకొల్పడానికి గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్ వస్తుంది. 70% సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే, 30% మన గ్రామ పంచాయతీ.

0: వాళ్ళు అలా చేసుకోవడం జరుగుతుంది. దీనిలో ఉన్న సాధక బాధకాలు ఏమిటి అని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ సూచనలు సలహాలు కూడా మేము తీసుకోవడం జరిగింది.
1: ప్రతి సంవత్సరం తల్లిపాల వారోత్సవాల ద్వారా తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్నామని మహబూబాబాద్ జిల్లా సంక్షేమ అధికారి శిరీష తెలిపారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: తల్లిపాల ప్రాముఖ్యత ఏంటి, దాన్ని మిస్ చేయడం వల్ల బిడ్డ ఎంత లాస్ అవుతాడు అనేది కూడా మేము చాలా క్లియర్ గా అవగాహన కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నామండి. రేపటి వరకు కూడా ఇలాగే అంగన్వాడీ సెంటర్ లెవెల్, సెక్టార్ లెవెల్, మండల్ లెవెల్లో, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మేము కార్యక్రమాలను కంటిన్యూ చేస్తాము.
1: రాష్ట్రంలో రాగల 7 రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు అక్కడక్కడ వీచే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు ఈరోజు అన్ని జిల్లాల్లో నిర్వహించారు. మహబూబాబాద్ లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ గరిమ అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ నివాళులర్పించారు. వరంగల్ జిల్లాలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, హనుమకొండ జిల్లాలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రవి, మెదక్ జిల్లాలో కలెక్టర్ ప్రతిమా సింగ్, నిజామాబాద్ లో కలెక్టర్ భవేష్ మిశ్రా, మంచిర్యాల జిల్లాలో కలెక్టర్ కుమార్ దీపక్, సూర్యాపేట జిల్లాలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారం గ్రామ పంచాయతీలో చేపడుతున్న సమగ్ర అభివృద్ది కార్యక్రమాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం దానకిషోర్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి ఈరోజు సమీక్షించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో ఈ నెల 15వ తేదీ నుండి 1,05,00,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. తెలంగాణలో గత 20 నెలల్లో 150 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా 150,000 మందికి ఉపాధి లభించిందని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ടാ പല്ലെ പദാലു കാര്യക്രമంలో ఇయల ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరా గ్రామానికి చెందిన కడదారపు పుచ్చుబాయి బృందం పాడిన ఇసురాయి పాటలు, ఇంకా తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల
2: హై బాబ్,
1: గజ్జా బొబ్బల
2: హై బాబ్,
1: నడుగుల తామర
2: హై బాబ్,
1: బురద పుల్ల
2: హై బాబ్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
6: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
6: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఇది మన యాస, మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇసురాయి పాటలంటే పూర్వకాలంలో పల్లెటూళ్ళలో ఉన్న మహిళలు ఇసురాయి లేదా తిరగలితో ధాన్యాలు విసురుతూ బరువైన శారీరక శ్రమను మర్చిపోవడానికి లయబద్ధంగా పాటలు పాడుతూ వారి పని చేసుకునేవారు. ఇట్లా ఇసురాయి తిప్పుతూ అలసటను పక్కన పెట్టి మహిళలందరూ ఇళ్లలోని కష్టాలు గాని, బంధాలు గాని, ఇంట్లో వాళ్లతో అనుబంధాలను, పుట్టింటి జ్ఞాపకాలను ఈ పాటల్లో ఇమిడ్చి బయటకు వెళ్ళగక్కేవారు. ఈ పాటల్లో ఎన్నో తీర్లు. అందులో భాగంగా ఇప్పుడు ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చరా గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ఇసురాయి పాటల్లో విందాం.
7: నా పేరు కడదారపు పొచ్చుబాయి, గ్రామము పొచ్చరా.

సీతమ్మ రాముని వారిని ఏమంటున్నది, పదిదే పదకొండుదే అని చెప్పుతున్నది. ఆ పాట పాడబోతుంది. పదిదేరా పదకొండుదేరా పక్కకు బహు సెల్లెలుదేరా రోజు రోక్కమ్మ వనదేరా దక్కితి దక్కితి దయలు.

0: ఇప్పటి వరకు పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చిరా గ్రామానికి చెందిన కడదారపు పొచ్చుబాయి బృందం పాడిన ఇసురాయి పాటలు విన్నారు.
1: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
2: చెప్పండి,
1: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
2: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
1: కానీ ఇది ఎలాగవుతుంది?
2: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
2: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
2: అంతే.
1: అర్థమైంది.
2: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెక్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
6: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM ద్వారా ప్రసారం అవుతున్న కార్యక్రమాలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదంటే మళ్లీ వినాలనుకున్నా కూడా ఆ మరుసటి రోజు నుండి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు.
7: లేగా గౌరుదేయ్ ఆకిట్ల పోయి పెండక.

సంతనాన్ని లేక ఆమె నాకు ఓళ్ళు లేలు, చిన్న పెద్ద ఓళ్ళు లేలు, నేనేం భిక్షం పెట్టాలా అని అంటది ముందు దేవుణ్ణి. జంగమయ్య అవతారం వేసుకొని అత్తాడు దేవుడు.

0: గ్రామంలోనూ
1: తలమడుగు మండలం సాయిలింగి గ్రామానికి చెందిన సుంకటి గంగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలవి. ఇది ఇయాల్టి పల్లె పదాలు కార్యక్రమం. పల్లె పదాలు కార్యక్రమం ప్రతి ఆది మంగళ గురువారంలో పొద్దుమట్టు 6:20 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం గూడిపల్లి గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన డేమ్సా పాటలు మొదటి భాగం. ఇంకా తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాం భాషలో పాడిన జువారింగ్ పాటలు మొదటి భాగం వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. విద్య ఉద్యోగ సమాచారం. ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ ఏటీసీలో 2వ విడత కాలేజీ ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ఆ కళాశాల ప్రిన్సిపల్ పి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులు, వెబ్ ఆప్షన్లు 15వ తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని తెలిపారు. మరొక సమాచారం. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టాస్ నిర్వహించే 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్లో జరిగే ఈ పరీక్షలకు ఫీజుల చెల్లింపు ప్రక్రియ మొదలైంది. 17వ తేదీ వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ www.telanganaopenschool.org.

డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో మరొక అవకాశం కల్పించింది. ఈ నెల 22వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుందని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

నిర్మల్ మండలంలోని అనంతపేట్ గ్రామ శివార్లోని కేజీవీవీలో నైట్ వాచ్ ఉమెన్ అసిస్టెంట్ కుక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మండల విద్యాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఈ నెల 10వ తేదీలోగా అనంతపేటలోని కేజీవీవీలో దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. మరొక సమాచారం. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం మరొకసారి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా అవకాశం కల్పించిందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖాధికారి భగత్ సునీతాకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. 2026 సంవత్సరానికి గాను స్ప్రింగ్ ఇంటేక్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.telangana.epass.cgg.gov.in వెబ్సైట్లో 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8886967630.

మరొక సమాచారం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పీజేటీయులో 2026-27 విద్యా సంవత్సరానికి గాను బీఎస్సీ ఆనర్స్, అగ్రికల్చర్తో పాటు ఇతర డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే గడువును 13వ తేదీ వరకు పొడిగించారు. తెలంగాణ ఈఏపీ సెట్ 2026లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 కా వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సుమారు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించే గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సుమారు 23,731 కోట్ల రూపాయలు వ్యయం కాగల గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో ఈరోజు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా 150,000 ఉద్యోగాలు సృష్టించబడతాయన్నారు. ఈ పథకం 2026-27 నుండి 2035-36 వరకు అమలు చేయబడుతుందని చెప్పారు.
1: కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి ఇస్కా ప్రొడక్షన్ ఏక్ డెకేడ్ కే అందర్ 10 గుణా బడానే కా టార్గెట్, కరీబ్ 5 MMSCMD ప్రొడక్షన్ కే లెవెల్ తక్ పహుంచానే కా ఇస్మే టార్గెట్ లియా గయా హై. అగర్ ఇస్కో హమ్ ఎన్వైరన్మెంటల్ పాయింట్ సే దేఖే తో దిస్ విల్ సేవ్ అబౌట్ 40 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్, కరీబ్ 75,000 కరోడ్ రూపీస్ నేషనల్ జీడీపీ కో యాడ్ హోగా ఔర్ అబౌట్ 1.5 లాక్ జాబ్స్ విల్ బి క్రియేటెడ్ బై దిస్ ప్రోగ్రామ్.
0: సిబిజిని దేశ భవిష్యత్ ఇంధన మిశ్రమంలో ఒక ప్రధాన స్తంభంగా ఇది నిలబెడుతుంది. దేశంలో సిబిజి ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడం, పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, దేశవ్యాప్తంగా శక్తివంతమైన బయో ఎకానమీని సృష్టించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద

0: రాజ్యసభ ఆమోదించిన అప్రాప్రియేషన్ బిల్లు 2026ను చర్చ అనంతరం లోక్సభకు తిరిగి పంపించింది. లోక్సభ ఈ బిల్లును ఇప్పటికే ఆమోదించింది. రెండవ వాయిదా అనంతరం మధ్యాహ్నం 2:45 సభ సమావేశమైనప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పరిశీలన కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. 2023 మార్చి 31 ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొన్ని సేవల కోసం మంజూరు చేసిన మొత్తాలను మించి ఖర్చు చేసిన నిధులను దేశ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి కేటాయించడానికి ఈ బిల్లు అధికారం కల్పిస్తుంది. నిర్దిష్టమైన అదనపు వ్యయాన్ని భరించేందుకు ప్రభుత్వం 54,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కోరింది. ఈ మొత్తాన్ని రుణాల చెల్లింపుకు వెచ్చిస్తారు. దేశంలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన 50 లక్షలకు పైగా లబ్దిదారుల కుటుంబాలకు చేరిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ అంతర్జాతీయ ఇంధన సదస్సు ఎగ్జిబిషన్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, ప్రస్తుతం 19 లక్షల కుటుంబాలు ఎలాంటి విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ఉచిత విద్యుత్తును పొందుతున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా 12 లక్షలకు పైగా కుటుంబాలు తమ ఇళ్లలో ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్తును విక్రయించడం ద్వారా 421 కోట్ల రూపాయలు ఆర్జించాయని జోషి వెల్లడించారు. 2030 నాటికి 500 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. ఈ రంగంలోని సవాళ్లను అధిగమించడానికి, కొత్త అవకాశాలు అన్వేషించడానికి పరిశ్రమ వర్గాలతో నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సహ సీఈఓ టెడ్ సరాందోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. భారతదేశంలో కథన రీతులను, కథలను చెప్పే ప్రక్రియకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందని, అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సృజనశీలులకు భారత్ పట్టుకొమ్మ అని మోదీ అన్నారు. గ్లోబల్ కంటెంట్ క్రియేషన్కు భారత్ సరైన వేదిక కాగలదని మోదీ చెప్పారు.
1: హమే ఏక్ సాథ్ మిల్కర్ క్రియేట్ ఆన్ ఇండియా మూమెంట్ కి శురువాత్ కరే హమ్ భారత్ సే జుడి స్టోరీస్ కో భారత్ కే సంస్కృతి కో భారత్ కే హెరిటేజ్ ఆర్ ట్రెడిషన్స్ కో పూరి దునియా సే షేర్ కరే ఆప్ ఐసా కంటెంట్ క్రియేట్ కరియే జో ఆప్కే సాథ్ హి భారత్ కో భీ జ్యాదా సే జ్యాదా లైక్స్ దే ఆర్ ఇస్కే లియే హమే గ్లోబల్ ఆడియన్స్ కో భీ ఎంగేజ్ కర్నా హోగా దునియా కే నౌజవానో కే సాథ్ జుడ్నా హోగా ఆజ్ పూరి దునియా మే లోగ్ భారత్ కే బారే మే జాన్నా చాహతే
0: భారత్ మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని నెట్ఫ్లిక్స్ కో సీఈఓ అన్నారు. ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ సంస్థ ఎన్ఎఫ్డిసిల భాగస్వామ్యంతో నెట్ఫ్లిక్స్ ఇండియా స్టోరీ టెల్లింగ్ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ఈ సందర్భంగా సంస్థ తెలియజేసింది. జౌళి మంత్రిత్వ శాఖ 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు రాష్ట్రపతి భవన్లో జాతీయ స్థాయి వేడుక నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో 2025 సంవత్సరానికి గాను సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు, జాతీయ చేనేత పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారు. చేనేత కళాకారుల ప్రతిభ, నూతన ఆవిష్కరణలు, చేనేత సాంప్రదాయాల పరిరక్షణకు వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా మొత్తం 22 అవార్డులను అందజేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర చేనేత జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా పాల్గొంటారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ ద్వీపాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ ప్రకటించింది. ఇక జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కేరళ, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

0: పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలుపుతూ నిన్న యునైటెడ్ కింగ్డమ్ బ్రాడ్ఫోర్డ్లో బ్రిటిష్ కశ్మీరీ డయాస్పొరా సభ్యులు ప్రదర్శన నిర్వహించి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసి డిమాండ్లకు మద్దతు తెలియజేశారు. పౌరుల ప్రాథమిక హక్కులు, పౌర స్వాతంత్ర్యం గౌరవాన్ని కాపాడాలని నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో దిగజారుతున్న మానవ హక్కుల పట్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు తాము ర్యాలీని చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. గత 2 నెలల్లో భద్రతా దళాలు స్థానిక ప్రజలపై చేసిన దౌర్జన్యాల వల్ల అనేక మంది మరణించారని, ప్రజలు విపరీతమైన భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. తెలంగాణలో ఆహార కల్తీ కేసులు భారీగా పెరుగుతుండడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ వ్యాపారులు కృత్రిమ రంగులు, టాల్కం పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ వంటివి మసాలా దినుసుల్లో కలిపి వాటి రంగు, బరువు, ధరలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజారోగ్యంతో ముడిపడిన సమస్య అయినందువల్ల ప్రభుత్వం వెంటనే తగిన చర్యలకు పాల్పడి తక్షణమే దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సుమారు 23,731 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించే గోవర్ధన్ బయో ఇంధన పథకానికి కేంద్ర కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజును నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

ಕಿಸಾನ್ ವಾಣಿ ಕೇಂದ್ರ ವ್ಯವಸಾಯ ರೈತ ಸಂಕ್ಷೇಮ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖಾ ವಾರಿ ಪ್ರಾಯೋಜಿತ ಕಾರ್ಯಕ್ರಮ. ಇಪ್ಪಟಿ కిసాన్ వాణి కార్యక్రమంలో వివిధ రకాల నేలలకు అనువైన ఉద్యాన పంటల ఎంపిక, ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో లెనిన్ పెట్టిన ముచ్చట, ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన పాడి పంట అనుభవాలు, ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మొర్రిగూడ గ్రామానికి చెందిన కోట ఉపేంద్రతో దినేష్ పెట్టిన ముచ్చటుంటుంది.

వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. ఉద్యాన పంటల సాగులో సీజన్లు మరియు నెలల ఎంపిక చాలా ముఖ్యం. వర్షాకాలం ఖరీఫ్లో కూరగాయలు, పూల సాగుకు అనుకూలం. చలికాలం రబీ కాలంలో ఆకుకూరలు, పండ్ల మొక్కలు నాటుకోవచ్చు. వేసవి కాలంలో స్వల్పకాలిక కూరగాయలు పండిస్తారు. ఖరీఫ్ కాలం వచ్చేసరికి బెండ వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, కాకర, సొరకాయ, బీరకాయ లాంటి పంటలను పండించుకున్నట్లయితే అధిక దిగుబడులను సాధించవచ్చు. అదే ఆకుకూరల విషయానికి వచ్చేసరికి తోటకూర, గోంగూర, ఇంకా గుమ్మడి లాంటి పంటలను సాగు చేసుకుంటే అధిక లాభాలను పొందవచ్చు అంటారు శాస్త్రవేత్తలు. నాటదగిన పండ్ల మొక్కల విషయానికొస్తే మామిడి, జామ, నిమ్మ, బత్తాయి, సపోటా, కొబ్బరి మొక్కలు నాటడానికి జూలై ఆగస్టు నెలలు ఉత్తమమని చెప్పవచ్చు. నేల సారాన్ని బట్టి

0: పంటల్ని పండించుకుంటే అధిక దిగుబడులను సాధించవచ్చు. ఇంకా చెప్పాలంటే నేలను పరీక్షించిన తర్వాతనే పంటలను పండించుకోవాలి. వివిధ రకాల నేలలకు అనువైన ఉద్యాన పంటల ఎంపిక, ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్తో లెనిని పెట్టిన ముచ్చట విందాం.
1: సంప్రదాయ పంటల సాగుతోనే కాకుండా కొన్ని రకాల ఉద్యాన పంటల సాగుతోని కూడా రైతులు ఆదాయాన్ని పొందుతున్నారు. మరి అలాంటి ఉద్యాన పంటలను సాగు చేయాలంటే ఎలాంటి నేలలకు ఎలాంటి పంటలు అనుకూలమైనవి, ముఖ్యంగా ఎలాంటి ఉద్యాన పంటల్ని మనం ఎంపిక చేసుకోవాలి, వాటి సాగులో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను గురించి చెప్పతందుకు ఇలా మన స్టూడియోలో శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సురేష్ గారు.
2: నమస్తే అండి.
1: ముందుగల్లా ఈ ఉద్యాన పంటల సాగులో ముఖ్యంగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి, వాటి గురించి చెప్తారా?
2: మనకందరికీ తెలుసు, మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి, ప్రజల అభిరుచులను బట్టి పంటలు కూడా మనము దానికి తగ్గట్లుగా పంటల ఎంపిక అనేది చాలా ముఖ్యమైన అంశము. అయితే మనకు సాధారణంగా అన్ని రకాల నేలల్లో అన్ని రకాల పంటలు పండించడం అనేది సాధ్యం కాదు. అన్ని రకాల నేలలు అన్ని రకాల పంటలకు అనుకూలంగా ఉండవు. కొన్ని రకాల నేలల్లో కొన్ని రకాల పంటలు మాత్రమే వస్తాయి. సో అట్లా మనకు వాతావరణ మార్పులకు తట్టుకొని మార్కెట్ విలువని బట్టి ఆ నేల రకాలని బట్టి మనం పంటలు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ముఖ్యంగా మనకి ఉద్యాన పంటల సాగులో నేల రకము, ఆ నేల యొక్క లోతు గాని, నీటి పారుదల సౌకర్యము, నేల యొక్క ఉదదని సూచిక మరియు నేలలో ఉండే సేంద్రియ కర్బనం, ఇట్లాంటి కొన్ని అంశాలు అనేవి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. వాటిని మనం పరిగణలోకి తీసుకుని మనము వేసుకునే పంటల్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.
1: అయితే ఇప్పుడు వివిధ రకాల నేలల గురించిన ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఈ వివిధ రకాల నేలలు అట్లాగే వీటికి అనుకూలమైన పండ్ల తోటలు ఏమున్నాయి, వాటి గురించి చెప్తారు?
2: మనకు సాధారణంగా ఒక 7 నుంచి 8 రకాల నేలలు ఉంటాయి. దాంట్లో గనక మనం చూసినట్లయితే ఓండు నేలలు, నల్ల రేగడి నేలలు, ఎర్ర నేలలు, గుళ్ళరాతి నేలలని, సేంద్రియ నేలలు, ఇసుక నేలలు, అంతేకాకుండా గరప నేలలు, ఉప్పు మరియు క్షార నేలలు అంటాం. ఇట్లా రకరకాల నేలలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క రకాన్ని మనం గనక చూసినట్లయితే ఓండ్రు నేలలు అంటే మనకు అందరికీ తెలుసు, ఎత్తైన పర్వత ప్రాంతాల్లో నుంచి వర్షపు నీటి ద్వారా, నదుల ద్వారా కొట్టుకొచ్చిన సారవంతమైన మట్టి అనేది మేటలు వేసుకుని మనకు ఈ సారవంతమైన ఓండ్రు నేలలు అనేవి ఏర్పడతాయి. ఇవి చాలా సారవంతమైన నేలలు, అన్ని రకాల పంటలకు, పండ్ల తోటలకు కూడా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా అయితే మామిడి, అరటి, కొబ్బరి, సపోటా, ఆయిల్ పామ్, పనస వంటి ఉద్యాన పంటలకు చాలా అనుకూలంగా ఉంటాయి. అదే మనం నల్లరేగడి నేలల్లో తీసుకున్నట్లయితే, నల్లరేగడి నేలల్లో నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యం అనేది ఎక్కువ ఉంటుంది. ఇవి చాలా బరువైన నేలలు, వర్షం పడిన తర్వాత ఎక్కువ కాలం నీరు అనేది నిల్వ ఉంటుంది. కాబట్టి ఇవి ముఖ్యంగా పండ్ల తోటలకు అంత సూటబుల్ కావు, పండ్ల తోటలకు పనికిరావు నల్లరేగడి నేలలు. అంటే మన జిల్లాలో ఎక్కువ శాతం నల్లరేగడి నేలలు ఉన్నాయి. అందుకోసమే మన జిల్లాలో పండ్ల తోటల విస్తీర్ణం అనేది, ఉద్యాన పంటల విస్తీర్ణం అనేది చాలా తక్కువ ఉంది. అంటే ఈ నల్లరేగడి నేలలు పండ్ల తోటలకు, ఉద్యాన తోటలకు యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచి పెంచడం అనేది వీలు కాదు. దాన్ని మాడిఫై చేసుకుంటూ పెంచుకోవాలనుకుంటే కొంతవరకు దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఇంకా గుల్లరాతి నేలల విషయానికి వస్తే, నేల అనేది కొంచెం వదులుగా, కొంతవరకు తేలికగా ఉండి నీళ్లు వర్షం పడ్డ తర్వాత తొందరగా ఇంకిపోయి సారం అనేది మనకు నల్లరేగడి నేలలంత సారం ఉండకపోయినా కొంతవరకు తక్కువ ఉంటుంది. అయితే ఇది కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో గనక ఈ గుల్లరాతి నేలలు ఉంటే మనకు ఆ నేల ఆమ్లత్వం అనేది ఎక్కువ ఉంటుంది. సాధారణంగా నేలలు తటస్థ స్థితి నుంచి క్షారత్వం వైపు అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఈ గుల్లరాతి నేలలో కొంతవరకు ఆమ్లత్వం అనేది అధిక వర్షపాతం ప్రాంతాల్లో, మనకు మన రాష్ట్రంలో గనక చూసినట్లయితే సంగారెడ్డి, జైరాబాద్ ఆ ఏరియాల్లో ఎక్కువ ఇటువంటి నేలలు కనిపిస్తాయి. ఈ నేలల్లో మనకు పంటలు పండించుకోవాలంటే మనకు కొబ్బరి, మామిడి, పనస, అనాస వంటి పండ్ల తోటలకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఎర్ర నేలల విషయానికి వస్తే, ఎర్ర నేలలు మనకు తెలుసు, ఇవి చాలా రెడ్ కలర్ నుంచి ఇటుక ఎరుపు రంగులోకి మనకు ఈ రకరకాల నేలలు రకరకాల మన రాష్ట్రంలో రకరకాల ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. మన రాష్ట్రంలో అధిక శాతం ఎర్ర నేలలే ఉన్నాయి. మన జిల్లా విషయానికి వస్తే ఎర్ర నేలలు చాలా తక్కువ ఉన్నాయి. అయితే దీంట్లో ఖనిజ లవణాల శాతం గానీ, పోషకాల శాతం గానీ నల్లరేగడి నేలలతో పోలిస్తే తక్కువ ఉంటుంది. కానీ మొక్కలు పెరగడానికి అనుకూలమైన వాతావరణం అనేది ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఈ నేలల్లో నిమ్మ జాతి, బత్తాయి, నారింజ ఇటువంటి తోటలు పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా గరప నేలలు అంటే మనకు సాధారణంగా వీటిని మనం మన ప్రాంతంలో అయితే చల్కా నేలలు అంటాము. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఎక్కువగా విస్తరించి ఉంటాయి. మన ప్రాంతంలో చల్కా నేలలు ఉంటాయి. అంటే ఇది కొంచెం గోధుమ రంగు నుంచి బూడిద, కొన్ని ప్రాంతాల్లో కొంత ఎరుపు రంగులో ఉంటుంది. ఈ నేలలకు ముఖ్యంగా ద్రాక్ష తోటలు, జామ తోటలు, సీతాఫలము, బొప్పాయి, మనకు రేగు పండ్లు ఇటువంటివి కొంత పెరగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నేలలు. మనకు సేంద్రియ నేలలు ఉంటాయి. సేంద్రియ నేలలు

0: మనకు సేంద్రియ పదార్థం చాలా ఎక్కువగా ఉండే నేలలు, ముఖ్యంగా ఇవి అడవుల్లో ఉంటాయి. అంటే అడవుల్లో ఆకురాల్చే అడవుల్లో సేంద్రియ పదార్థం ప్రతిసారి పడిపోయి అవి కుళ్ళిపోవడం వల్ల నేలలో సేంద్రియ పదార్థం అనేది పెరుగుతుంది. సో ఇవి మన ప్రాంతంలో అంత ఉన్నప్పటికి కూడా మన ప్రాంతంలో ఉండే టెంపరేచర్స్ వల్ల అంటే ఉష్ణోగ్రతల వల్ల ఆ సేంద్రియ పదార్థం తొందరగా సూక్ష్మజీవుల వల్ల విచ్ఛిన్నం అవుతుంది. కానీ కొంతవరకు మనకు ఇటు సౌత్ ఇండియాలో మనకు తమిళనాడు కానీ కర్ణాటక సైడ్ అటు సైడ్ పోతే కొంత సేంద్రియ నేలల శాతం అనేది ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటి ప్రాంతాల్లో కాఫీ, తేయాకు, రబ్బరు ఇటువంటి పంటలు అనుకూలంగా ఉంటాయి. ఇక లాస్ట్ చివరికి వచ్చినప్పుడు ఇసుక నేలలు. ఇసుక నేలలో మనకు తెలుసు నీటి నిల్వ సామర్థ్యం తక్కువ ఉంటుంది, పోషకాల శాతం తక్కువ ఉంటుంది. అంటే కొంత నీటి బెట్టను తట్టుకునే మొక్కలు, పండ్ల తోటలు, నేరేడు, సపోటా, కుంకుడు, సరుగుడు, జీడిమామిడి అట్లాంటి పంటలు మనకు పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.
1: అయితే ఇప్పుడు ఈ పండ్ల తోటాలని ఎంపిక చేసుకునేటప్పుడు రైతులు జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు ఏమున్నాయి, వాటి గురించి చెప్తారు.
0: మనము పండించాలనుకున్న తోటల్లో ముఖ్యంగా అంటే అది ఆ ప్రాంతంలో ఉండే వర్షపాతము, నీటి సదుపాయము, గాలి, వేడి గాలిలో ఉదురుతాయి అంటే ఉష్ణోగ్రతలు, సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఎటువంటి వేడి ఎంత తీవ్రతతో వేడి గాలులు వస్తున్నాయి, చలికాలంలో ఎంత తీవ్రతతో చల్లటి గాలులు వస్తున్నాయి, అంటే కంప్లీట్ గా వాతావరణ పరిస్థితుల పైన మనం కొంత అవగాహన ఉండాలి. ఆ ప్రాంతంలో గనక అటువంటి మనం పెంచాలనుకుంటున్న పండ్ల జాతి పంటలు ఒకవేళ ఎవరైనా వేసి ఉంటే కొంతవరకు వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన అంటే వాళ్ళ అనుభవాల్ని మనం కనుక తెలుసుకున్నట్లయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకో పండ్ల తోటలు పెట్టాలనుకునే రైతులకు ముఖ్యంగా ఏంటంటే మనకు మార్కెట్, మార్కెట్ అనేది ఎంత దూరంలో ఉంది, మార్కెటింగ్ సదుపాయం అనేది ఉందా లేదా, అది ఎంత మనకు దగ్గరగా ఉంటే అంత మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది తగ్గిపోతాయి. ఇంకోటి ఏంటంటే పండ్ల నాణ్యత బాగుంటేనే మనకు రేట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ డ్యూరేషన్ పెరగడం లేదా దూరం ఎక్కువ ఉండడం వల్ల ఈ నాణ్యత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎంత దగ్గర ఉంటే అంత బెటర్. ఇంకా రోడ్ల సదుపాయము. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ టైంలో వెహికల్స్ లో ఈ మధ్యలో మనకు ప్రస్తుతం ఈ శీతలీకరణ సదుపాయంతో కూడిన ట్రక్స్ అంటే కూలింగ్ వెహికల్స్ అంటే మనకు కోల్డ్ స్టోరేజ్ టైప్ లో మనకు వెహికల్స్ లో కూడా మనకు శీతలీకరణ గిడ్డంగి టైప్ లోనే మనకు వెహికల్స్ లో కూడా చల్ల సదుపాయంతో ట్రక్కులు అందుబాటులో ఉంటున్నాయి. ఇటువంటి గనక ఉంటే మనకి నాణ్యత దెబ్బతినకుండా రవాణా సదుపాయము మనకు మార్కెట్ కు తరలించడానికి అనుకూలంగా ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ పండ్ల తోటలని నాటే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది?
0: పండ్ల తోటలు నాటేటప్పుడు మనం సాధారణంగా మట్టి నమూనా పొలంలో ఎట్లా తీసుకుంటామో అంతే తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే పండ్ల తోటల విషయానికి వచ్చినప్పుడు 1 నుంచి 2 మీటర్ల లోతులో మట్టి నమూనాలు తీసుకోవాలి. అయితే మనకు ఆ లోతులో గనక ఏదైనా రాతి పొర గాని రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు గనక అడ్డం వస్తే అటువంటి ప్రాంతంలో మొక్క పెట్టడానికి అనుకూలంగా ఉండదు. ఎందుకంటే పంట మొక్కలకు వేరు వ్యవస్థ అనేది చాలా తక్కువ లోతులు ఉంటుంది. అదే పండ్ల తోటలకు అయితే వేరు వ్యవస్థ కొన్ని మీటర్ల లోతులోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి రాతి పొరలు అట్లాంటివి ఉంటే ఆ ప్రాంతము అనుకూలంగా ఉండదు మొక్కలు అంటే పండ్ల మొక్కలు పెట్టుకోవడానికి. ఇంకోటి ఏంటంటే మనం మొక్కలు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ దానికి మనం ఫస్ట్ ప్లాన్, ఒక పేపర్ పైన ప్లాన్ తీసుకొని దానికి నీటి పారుదల సౌకర్యము, గట్లు, రోడ్లు, నీటి సదుపాయం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవ్వాలి, మురుగునీరు పోయే సౌకర్యం ఇవన్నిటి కూడా ఒక పేపర్ పైన ప్లాన్ లాగా వేసుకొని దాన్ని మనము ఫీల్డ్ లో ఇంప్లిమెంట్ చేస్తే మనకు ఎటువంటి అవాంతరాలు లేకుండా మనకు తోట పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పండ్ల తోట పెట్టినప్పుడు కంపల్సరీ మనకు ఫెన్సింగ్ అనేది అవసరం. అది వైర్ ఫెన్సింగ్ కావచ్చు, మనకు జీవ కంచె బయో ఫెన్సింగ్ కావచ్చు. అయితే ఈ జీవ కంచెలో కూడా మనకు రకరకాల మొక్కలు, ముళ్ళ మొక్కలు ఉంటాయి. వాక్కాయ మొక్క అంటే కరొండ గాని, బ్రహ్మజముడు, అగేవు ఇట్లా దట్టంగా పెరిగే మొక్కలు కూడా మనం ఫెన్సింగ్ లాగా పెట్టుకుని మనకు మొక్కలకు వివిధ రకాల పశువుల బెడద నుంచి రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కంచె పెట్టుకున్నప్పుడు ఈ కంచెకు మనం పెట్టుకున్న పండ్ల తోట ఆ మొక్కలకు మినిమం 10 నుంచి 15 అడుగుల దూరం ఉన్నట్లయితే మనకు తోటలో వివిధ రకాలైన ఆపరేషన్స్, ఏదైనా వీడింగ్ గానీ ఇంటర్కల్చరల్ ఆపరేషన్స్ ఏదైనా కూడా మనం తొందరగా ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేనట్లయితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకు గాలి నిరోధకాలు, విండ్ బ్రేక్స్ అంటాం. దక్షిణ మరియు పడమర దిశలో పెద్ద చెట్లు గాలి నిరోధకాలుగా మనం పెట్టుకున్నట్లయితే మనకు ఎక్కువ గాలుల నుంచి వచ్చే వాటి తీవ్రత వల్ల మొక్కలు అంటే పండ్ల తోటలు దెబ్బతినకుండా రక్షించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇవి పెట్టుకున్న తర్వాత ఆ గాలి నిరోధకాల నుంచి పండ్ల మొక్కలకు సుమారుగా 30 నుంచి 40 అడుగులు ఉన్నట్లయితే వాటి తీవ్రత అంటే ఆ గాలి తీవ్రత అనేది తగ్గుతూ వస్తుంది. కాబట్టి పండ్ల తోటలకు ఎటువంటి అపాయం ఉండదు. వాటి మధ్యలో ఉన్న ప్రాంతాన్ని మనము రోడ్లు వేసుకోవడానికి కానీ కాలువలకు కానీ వినియోగించుకున్నట్లయితే ఆ ల్యాండ్ వేస్ట్ కాకుండా మనం సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.

0: సురేష్ గారు, ముఖ్యంగా వివిధ రకాల నేలలకు అనుకూలమైన ఉద్యాన పంటలు ఏమున్నాయి, ఎట్లా ఎంపిక చేసుకోవాలి, ఆ ఎంపిక చేసుకున్న పంటల్ని సాగు చేసేటప్పుడు అంటే ముఖ్యంగా నాటే ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి సవివరంగా తెలియజేశారు. మరి రైతులు తమకున్న నేలల స్వభావం లేదా నేల రకాన్ని బట్టి సరైన ఉద్యాన పంటల్ని ఎంపిక చేసుకుని సాగు చేసి తద్వారా తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం. వివిధ రకాల నేలలకు అనువైన ఉద్యాన పంటల ఎంపిక, ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం సురేష్ తో లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కిసాన్ వాణి కార్యక్రమం 7:45 దాకా కొనసాగుతుంది. రైతు అంతరంగం ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. ఈ ముచ్చట్లు ప్రతి మంగళవారం, గురువారం, శనివారాలలో కిసాన్ వాణి కార్యక్రమంలో వినిపించడం జరుగుతుంది. చదువుకున్నంత మాత్రాన వ్యవసాయం చేయకూడదని నియమం అంటూ ఏమీ లేదు. చదువుకుని వ్యవసాయం చేస్తే మంచి లాభాలను పొందవచ్చు. మరింకా పాడి పంట సాగు చేస్తే ఇంకా బాగుంటుందంటుంటారు చదువుకున్న యువత. మేలు రకమైనటువంటి గేదెలను తీసుకొచ్చి వాటిని మంచిగా చూసుకున్నట్లయితే అవి మంచి పాలనిస్తాయి. ఆ పాల కోసం ప్రతిరోజు ఉదయం లేచి పాలు విండి ఇల్లు తిరిగి పాలు పోసొచ్చి మరి దినమంతా బర్రెలు మేపడం అంటే అంత సులభం కాదేమో. వాటి కోసం గడ్డిని కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకోసం వరిని సాగు చేస్తూ ఆ వరి గడ్డిని ఆ పాడి పశువులకు వేసి మంచి లాభాలను పొందుతున్నారు. అంతేకాకుండా కోళ్లను కూడా పెంచడం జరుగుతుంది. ఇట్లా అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు రైతులు. పాడి పంట అనుభవాలు ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా జన్నార మండలం మొర్రిగూడ గ్రామానికి చెందిన కోట ఉపేంద్రతో దినేష్ పెట్టిన ముచ్చట విందాం. కోట ఉపేంద్ర, నీకు నమస్తే.
2: నమస్తే సార్.
1: మీకు భూమి ఎంత ఉంటుంది?
2: భూమి ఓన్ వచ్చేసి 3 ఎకర్స్ ఉంటుంది. కౌలుకి వచ్చేసి ఒక 6 ఎకర్స్.
1: అంటే 9-10 ఎకరాలు సాగు చేస్తారు.
2: 10 ఎకరాలు.
1: ఏమేమి పంటలు వేస్తారు అందులో?
2: వరి వేస్తాము, తర్వాత మక్కేస్తాము, వేసంగి మక్కేస్తాము, ఇప్పుడు వరి ఇస్తాము.
1: మొత్తం 9-10 ఎకరాలు వరే
2: ఇప్పుడు వరే.
1: మళ్ళీ యాసంగిలో మొత్తం మక్కనే
2: ఒక 6 దాకా మక్కేస్తాం.
1: 6 ఎకరాల మక్క మిగతాది
2: వరేస్తాం.
1: నీళ్లు
2: సరిపోవని మక్కేసి 3 ఎకరాలేమో వరేస్తాం.
1: గేదెలు ఎన్ని ఉన్నాయి మీకు?
2: గేదెలు 15 దాకా ఉంటాయి.
1: ఎన్ని గేదెలు పెంచబట్టి మీరు?
2: దగ్గర ఒక 30 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ లోకల్ గేదెలతో చాలు చేసాము. పాల ఉత్పత్తి సరిపోక ముర్రా జాతి గేదెలు తెచ్చుకొని వాటి ద్వారా పాలు తీసుకొని లీటర్ కు 70-80 రూపీస్ ఉంది కాబట్టి అట్లా పాల కేంద్రాలు అమ్ముకోవడం గాని విలేజ్ లలో పోయడం గాని.
1: ఎన్ని లీటర్ల పాలు అమ్ముతారు రోజుకు మీరు?
2: 20-20 లీటర్ల
1: వరకు అమ్ముతారు. ఇట్లా జన్నారంలో వస్తారా?
2: జన్నారం విలేజ్ లో కూడా.
1: అంటే హోటల్లో ఇళ్లలో?
2: ఇళ్లలో వస్తాం.
1: ఇట్లా హోటల్లో పోస్తే లాభం ఉంటుందా, ఇళ్లలో పోస్తే లాభం?
2: ఇళ్లలో పోస్తేనే లాభం. హోటల్లో పోస్తే వాళ్ళు ఏంటంటే డైలీ వాళ్ళకే పోయాలి కాబట్టి తక్కువ రేట్ తీసుకుంటారు. ఆ ఇళ్లలో వస్తే ఏంటంటే విలేజ్ కాబట్టి మనం ఎక్కువ ప్యూర్ పోస్తాం కదా, ఎక్కువ రేట్ ఉంటది అన్నమాట. ఇళ్ళలో వేస్తేనే మంచి చేస్తాం, ఎందుకంటే వాళ్ళు ఇళ్ళలో వేసే వాళ్ళకి మంచి చేస్తేనే కదా వాళ్ళు తీసుకునేది. హోటల్ వేస్తే హోటల్లో వాళ్ళంత పట్టించుకోరు, తక్కువ ఇస్తారు. ఎంత ప్యూర్ పోసినా తక్కువనే ఇస్తారు.
1: మీటర్ పెట్టి చూస్తారా?
2: చూస్తారు
1: హోటల్ వాళ్ళు. ఇళ్ళలో చూడరు?
2: ఇండ్ల వాళ్ళు చూడరు. ఎంత మనం న్యాచురల్ ఇచ్చినా హోటల్ వాళ్ళు చూస్తారు కానీ ఇంట్లో వాళ్ళు చూడరు కదా. న్యాచురల్ పాలు మన దగ్గరకు వచ్చి చూసిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు.
1: ఎన్ని ఇండ్లు ఉన్నాయి మొత్తం మీకు అట్లా?
2: మాకు ఒక 10 ఉంటాయి.
1: ఎన్ని ఎన్నికల్లా చాలు చేయాలి?
2: పొద్దుగల్ల 4 కిలో వేసి బర్లకి దానా గడ్డి వేసి 4 నుంచి స్టార్ట్ చేస్తే 7 వరకు అయిట్ పని. 7 తర్వాత మళ్ళా ఇంటి పని చేసుకుని మళ్ళా 10 నుంచి వెళ్ళి బర్లకి గడ్డి వేయడం, మళ్ళీ బర్లను తీసుకోవడం పోవడం, మేపుకొని రావడం, గడ్డి కూసుకొని రావడం.
1: దినమంతా అదే పని.
2: ఏదైనా 4 కిలో ఇవ్వాల్సింది.
1: 7 గంటలకన్నా
2: అయిపోతాయి.
1: మరి ఈ రోజుకి 20 లీటర్ల పాలు అమ్ముతున్నారు, ఇంకా ఎక్కువ బర్లు పెంచి ఇంకా అమ్మాలని ఆలోచన
2: ఉంది కానీ ఇంటి అవసరాలు వచ్చి కొంచెం టైం పడుతుందేమో. అంటే ఇద్దరు అన్నయ్యలు ఉండే, అన్నయ్య పెళ్ళిళ్ళు, అట్లా హెల్త్ ఇష్యూలు అవ్వడం, దీని వల్ల కొంచెం బ్యాక్ రావాల్సి వస్తుంది.
1: ఇప్పుడు ఈ ముర్రా జాతి గేదెలు ఎన్ని ఉన్నాయి?
2: ముర్రా జాతి 3 ఉన్నాయి.
1: 3 ఉన్నాయి. ఎంత కొడుకు వచ్చేదంటే ఎక్కడికి వెళ్ళి వచ్చారు?
2: 151, 131, 121.
1: ఎక్కడికి వెళ్ళి వచ్చిందా?
2: హైదరాబాద్ నుంచి తీసుకొచ్చు.
1: ఇట్లా ట్రాన్స్పోర్ట్?
2: ట్రాన్స్పోర్ట్ మేమే తెచ్చుకున్నాం.
1: అంటే ఎన్ని ఈతల్ని కొంటారు మీరు అట్లా కొనేటప్పుడు?

0: తెలియదా లేకపోతే ఈ తెలియదా?
1: అంటే బర్రెని చూసి తీసుకుంటాం, బర్రెని చూసి. ఇప్పుడు బర్రే మంచిగా ఉండి పాలు మంచిగా ఇస్తుంది అనుకోండి, మాక్సిమం ఒక ఫస్ట్ ఈత అనే సెలెక్ట్ చేస్తాం. ఎందుకంటే మన దగ్గరకు వచ్చినాక మేము మంచిగా చూసుకుంటాం బర్రెని, మనం చూసుకునే దాన్ని బట్టి బర్రె మనకు పాలిస్తుంది.
0: ఒక బర్రె ఎన్ని నెలలు పాలిస్తుంది ఈనిందంటే?
1: ఒక బర్రె ఈనిందంటే మళ్ళీ ఈయన దగ్గర పాలిస్తుంది, కానీ మనం 7 to 8 months పాలు తీసుకోవాలి.
0: తీసుకుంటే
1: ఇస్తుంది, ఇవ్వదని కాదు, కానీ దానికి హెల్త్ పరంగా ఇష్యూ అవుతాయి. ఎందుకంటే అది ప్రెగ్నెంట్ తో ఉంటది కాబట్టి మళ్ళా ఈయననికి దగ్గర ఉంటది కదా.
0: ఎన్ని నెలలు బంద్ చేస్తారు పాలు?
1: పాలు అనేది మాక్సిమం 1 to 2 months బంద్ చేస్తుంది, అంతకంటే ఎక్కువ అయితే బంద్ చేయదు. అది బంద్ చేయదు, మాక్సిమం ఇస్తుంది, కానీ మనం తీయొద్దు. 8 months అయిందంటే బంద్ చేసుకోవాలి.
0: ఎట్లా క్రాసింగ్ ఎట్లా చేస్తారు? పోతు
1: క్రాసింగ్ దున్నపోతు
0: ఉన్నదా?
1: ఉన్నది ఉన్నది.
0: మీ మందల
1: మందలు ఉన్నది.
0: మరి ఇప్పుడు మేపుడు ఎట్లా మేపుతారు వీటిని?
1: మేపుడు అంటే గడ్డి ఉంది, కానీ ఇప్పుడు పొలాలు లేవు కాబట్టి బయటకు తీసుకెళ్తాం.
0: ఎంత దూరం ఉండవాలి అట్లా వీటిని?
1: ఒక 2-3 kilometers వెళ్తాయి
0: రోజు
1: రోజు.
0: అంటే జీతాలు ఉంటారా మీరు మేపుతారా?
1: అంటే ఉండేవాడు, ఇప్పుడు రావట్లేదు. అతనికి హెల్త్ ప్రాబ్లం వల్ల అతను రావట్లేదు, మేము చూసుకుంటున్నాం.
0: ప్రజెంట్
1: మేపుతాం.
0: డిగ్రీ చేసి కూడా మేపుతారు?
1: మేపుకుంటారు.
0: అయితే పాలు ఇట్లా మీరు వెండుతారా ప్రొద్దున?
1: మమ్మీ డాడీ వెండుతారు.
0: మీరు నేర్చుకోలేదు పిండి?
1: ఇంకా నేర్చుకోలేదు.
0: అట్లా పాలు పిండిన కష్టం అనిపిస్తుంది?
1: బాగానే ఉంటది, కానీ ఇప్పుడు అమ్మ వాళ్ళు అంటే అప్పుడప్పుడు పిండుతా. అమ్మ వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూలు అయితే, ఇంట్లో హెల్త్ పరంగా ఏమైనా డిస్టర్బెన్స్ అయితే పిండుతాం, కానీ మన న్యాచురల్ అయితే డైలీ అమ్మ వాళ్ళే చూసుకుంటారు.
0: కొన్ని సందర్భాలలో గేదె కొందరికి ఒక్కరికే పాలిస్తారు.
1: అట్లా ఉండదు, మా బర్రెలు ప్రతి ఒక్కరికి పాలిస్తాయి. ఎవరు వచ్చినా పాలిస్తాయి.
0: ఎట్లా అలవాటు చేస్తే అట్లా?
1: ఎట్లా అలవాటు చేస్తే అట్లా.
0: అయితే దూడ చనిపోయినప్పుడు? మరి
1: దూడ చనిపోయినప్పుడు ఏంటంటే కొన్ని బర్రెలు ఇవ్వవు. మన బర్రెలు ఏంటంటే దానికి ట్రీట్మెంట్ చేసి పిన్నుకోవడానికి వెసులుబాటు ఉంది. అంటే డాడీ అట్లా చూశాడు ఒకసారేమో.
0: దాన ఏమేమి పెడతారా వీటికి?
1: దాన పత్తి పిండి గాని, పెసరపిండి గాని, మళ్ళా తర్వాత తౌడు గాని, అన్నం వండడం గాని.
0: అన్నం కూడా పెడతాం?
1: అన్నం కూడా పెడతాం.
0: దొడ్డు బియ్యం
1: అన్నం? దొడ్డు బియ్యం అన్నం. మనం తినే బియ్యం కూడా పెడతాం ఒక్కోసారి అవి లేనప్పుడు. మనం తినే బియ్యం కూడా పెడతాం.
0: పశువులకు అన్నం పెట్టదు అంటారు కదా?
1: పెడితే మంచిదే, ఏం కాదు. అంటే ఎక్కువ పెట్టొద్దు,
0: కుడిది చేసి పెడతారు.
1: కుడిదిలో అవి ఇప్పుడు పెసరపిండి, పత్తి పిండి, తర్వాత తౌడు, వీటిలో మిక్స్ చేసి పెడతాం. ఎక్కువ పెట్టు, వట్టన్నం పెట్టాం, వాటిలో మిక్స్ చేసి పెడతాం. మాది కూడా క్వాంటిటీ తక్కువనే,
0: అట్లా. ఇంకా వీటికి అరిగడ్డి, పచ్చిగడ్డి,
1: పచ్చిగడ్డి, అరిగడ్డి ఉంటుంది.
0: టీకాలు ఏమి ఇప్పిస్తారు వీటికి?
1: టీకాలు డాక్టర్ వస్తాడు. ఇప్పుడు వర్షకాలం కాబట్టి దానికి ఏమన్నా ఈగలు, దోమలు అవి ఉంటాయి, వైరస్లు పచ్చిగడ్డి తింటాయి కదా, గడ్డిలో పురుగులు అవి ఉంటాయి, మోషన్ అనేది లూజ్ వెళ్లకుండా అలాంటి టీకాలు అన్ని వేపిస్తా ఉంటాం.
0: ఈ 15 బర్రెలు కాకుండా ఇంకా ఇంకా పెంచే ఆలోచన ఉందా? బర్రెలని
1: ఉంది, తీసుకోవాలి. ఏ తీసుకోవాలి, ఇంకో 2-3 తీసుకుందాం అనుకుంటున్నాం.
0: అయితే గడ్డి అయితే మీ పొలం దే? వరి గడ్డి.
1: పొలం దే వరి గడ్డి.
0: అయితే మరి నాట్లు వేసారా?
1: నాట్లు వేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేసాం.
0: ఎందుకు ఆలస్యం కాలేదు నాట్లు వేయడం?
1: వర్షాలు లేట్ అయినాయి కదా ఈసారి, దాని వల్ల లేట్ అయినాయి.
0: తూకం అలికిందా?
1: అలికినాం.
0: వారం రోజులు పెడతారు నాట్లు?
1: వారం లోపల అయిపోతాయి.
0: సరిపోతుంది ఇప్పుడు నాట్లు వేయడానికి వర్షం?
1: సరిపోతుంది. కడెం కూడా నిండింది, చెరువులు కూడా నిండి,
0: చెరువులు కుంటలు
1: నిండి,
0: కెనాల్ వస్తుంది.
1: కెనాల్ వస్తుంది, కెనాల్ రాకపోయినా బావి ఉంది, కానీ వర్షాల గురించి ఆగాల్సి వచ్చింది.
0: నిండిందా బావి? నిండిందా
1: బావి? నిండింది ఫుల్.
0: అంటే ఇప్పుడు వర్షాలు పడకపోయినా మీకు వర్కౌట్ అయిపోతుంది?
1: వర్కౌట్ అయిపోతుంది, కానీ వర్షాల గురించి ఆగాం. ఎందుకంటే మాది ఒక్కటే పొలం ఉంది. మా పొలం పక్కపైన బాయిలు ఉంటేనేమో అందరితో పాటు మనం వేసుకోవచ్చు. ఆవులు గేదెలు ఉన్నాయి కదా, వదిలేస్తారు. మేము చేసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది అని వర్షాల కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది.
0: మీరు కౌలుకు తీసుకుంటామన్నారు 5-6 ఎకరాల భూమిని, దానికి ఏం రేట్ ఇస్తారు మీరు?
1: దానికి ఒక ఎకరానికి వచ్చి 6 quintals వడ్లు ఇవ్వాలి వాళ్ళకి.
0: ఏమైనా 20 quintals వెళ్తే 6 వాళ్ళకి ఇచ్చేయాలి?
1: వాళ్ళకి ఇచ్చేయాలి.
0: వెళ్తే 20 quintals వెళ్తే ఎవరు?
1: ఎకరానికి 20 అట్లా వెళ్తాయి, 15-20
0: అట్లా వెళ్తే వాళ్ళకి 6 quintals
1: ఇచ్చేసేయాలి.
0: ఈ వరి గడ్డి మొత్తం మీకు కొడతా? 9 ఎకరాల వరి గడ్డి 2 పంటలది.
1: మాకు అది సరిపోదు, ఇంకా మేము బయట కట్టించుకోవాలి. బయట ఒక అంటే చిన్న పెద్దన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గడ్డి కూడా కట్టించుకుంటాం. 500 to 700 కట్ట కావాలి, ట్రాక్టర్ మిషన్ కట్ట కావాలి. పచ్చి గడ్డితో ఉండం కూడా
0: అయితేనే మంచి పాలిస్తాయి.
1: పాలిస్తాయి.
0: 3 గాలలు వరి గడ్డి, 2 గడ్డి ఉంటుంది మీకు?
1: ఉంటది.
0: ఎక్కడ నిలువ ఉంచుతారు అంటే ఓపెన్ ప్లేస్?
1: అంటే మాకు ప్లేస్ ఉంది, అక్కడ నిలువ ఉంచుతాం. అంటే ప్లేస్ ఉంది, కొంచెం ఓపెన్ ప్లేస్ లో కవర్లు కట్టేసి.
0: నేను చూసిన ఈ బర్రెలకు షెడ్ సరిపోతలేదు.
1: షెడ్ సరిపోవట్లేదు, అదే అంటే ఎక్స్టెన్షన్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగాల్సి వస్తుంది.
0: షెడ్ మీరు టెంపరీ షెడ్
1: చేసి? టెంపరీ షెడ్ చేసుకున్నాం.
0: అందుకే సరిపోయేటట్లేదు.
1: సరిపోవాలి.
0: వానాకాలం అడ్జస్ట్ అయితే ఉండగలుగుతాయి. ఎండాకాలమే కష్టం.
1: ఎండాకాలమే కష్టం అవుతుంది, వానాకాలం కూడా ఇబ్బందే. కానీ ఆర్థిక స్థోమత సరిగా లేక
0: బర్రెలు అన్నప్పుడు మడుగుల బరుగుతాయి, కుంటలలో ఉంటాయి, బురదల బరుగుతాయి. మరి అవి పాలు వెండేటప్పుడు పొదుగు ఎట్లా కడుగుతారు?
1: వచ్చినాక ఇప్పుడు మేనికి వెళ్తాయి, వచ్చిన తర్వాత వాటికి దాణా పోసి కాసేపు అట్లా పక్కన పెట్టి పంపుతో కడుగుతాం. డైలీ కడగడమే ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్.
0: ఇప్పుడు గేదెలు ఏ ఆహారాన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది?
1: అన్ని తింటాయి, కానీ దానా అనేది ఎక్కువ ఇష్టంగా తింటాయి. ఎందుకంటే ఇట్లా ప్రోటీన్ ఉంటాయి కదా, మనం ఎట్లా బూరెలు మనం చికెన్ మటన్ ఎట్లా తింటామో అట్లా దానాలు ఇస్తే ఎక్కువ తింటాయి దానాని.
0: మరి మీ పొలంలో చేలు పడితే తర్వాత అక్కడ మేపుతారా తీసుకెళ్లి?
1: హా మేపుతాం.
0: మిగతా టైంలో ఏమైనా పడితే పట్టుకుంటారు అట్లా?
1: లేదు, మిగతా టైంలో ఇక్కడనే పెట్టి మేము గడ్డి అలుక్కుంటాం. అంటే ఇట్లా చుప్పలు ఎక్కలా పెట్టుకుంటాం ఒక హాఫ్ ఎకర్ అట్లా. దాన్ని ఆ పచ్చి గడ్డి ఉన్నా ఈ ఎండుగడ్డి మిక్స్ చేసి వేస్తాం. వరి ఇట్లా చేన్లు చేసుకుంటాం కదా, ఈ సీజన్ లో అయితే ఒక 3 మంత్స్ వరకు మేము ఇంటి దగ్గరనే ఉండి మేపుకోవాలి.
0: అంటే మీకు కూలి అవసరం లేదు పెద్దగా?
1: కూలి పెద్దగా ఏమి అవసరం లేదు, ఇంటి దగ్గర మా డాడీ నేను
0: ముగ్గురు ఇంట్లో ఎవరు ఒకరు ఆల్టర్నేటివ్ వేపుతూనే
1: ఉంటాం, చూస్తూనే ఉంటాం.
0: ఇప్పుడు ఒక్కసారి కట్టుకుంటాం ఉంటే 2-3 అట్లా?
1: లేదు, డైలీ ఇరవడమే, మేనికి పోవడమే, రావడమే. లేకపోతే అంటే ఎక్కువ ప్లేస్ లేనప్పుడు కనీసం ఒక 2 అవర్స్ అయినా నదులు ఉంటాయి కదా, నది దగ్గర తీసుకెళ్లి ఆ చుట్టూ మేపుకొని ఆ నదిలో కాసేపు పడుకోబెట్టుకుని ఇంటికి తీసుకొస్తాం.
0: ఇప్పుడు ఇలా ముర్రా గేదెలు ఉన్నాయి, ఇంకా వేరే
1: నార్మల్ ఉన్నాయి.
0: అంటే పాలు మిక్స్ చేసి అమ్ముతారా దేని దానికి అమ్ముతారా?
1: పాలు దేని దానికి, నార్మలీ ఇండ్లలో వస్తాం. ఎక్కువ ఉన్నాయంటే వేరే వాళ్ళకు.
0: నార్మల్ గేదె లోకల్ ఎన్ని ఉన్నాయి?
1: లోకల్ ఒక 6 ఉండొచ్చు.
0: కోళ్లు కనబడుతున్నాయి మీ దగ్గర, ఏం రకం కోళ్ళు?
1: అవి జాతి కోళ్ళు, పెద్ద కోళ్ళు. అంటే
0: భీమవరం కోళ్ళు?
1: అవునవును.
0: ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టి?
1: ఆంధ్ర నుంచి తీసుకొచ్చాం.
0: ఎన్ని ఉంటాయి మొత్తం అవి?
1: అవి ఒక కోళ్ళు వచ్చేసి 4 ఉన్నాయి, పుంజొచ్చి ఒకటి ఉంది. చిన్నపిల్లలు అయితే చాలా ఉన్నాయి, ఒక 10-15 డేస్ అయితే చాలా ఉన్నాయి. 1 మంత్ అయితే ఒక 3 ఉన్నాయి.
0: ఏం రేట్ పలకచ్చు ఒక కోడి? అది
1: కోడి మాక్సిమం ఒక 4,000.
0: మేత ఏమైనా వేరేస్తారా?
1: మక్కలు, జొన్నులు, గోధుమలు, బియ్యము మిక్స్ చేసి అవి చూర లెక్కలు పట్టిస్తాము. అదే తెలుస్తాం.
0: ఇట్లా గూడ్ల వీటికి
1: పెద్దది ఉంటది, అందులో వేస్తాము. నువ్వు సెపరేట్ అందులో పెట్టేస్తాం.
0: ఇంకా వేస్తారా కోళ్ళని ఎక్కువ?
1: పెంచుతాం మొత్తం. అవును, ఉందే తీసేసినాం, మేమే తీసేసాం. సరిపోవట్లేదని తీసేసాం.
0: అంటే ఇక్కడ కొంటారా మరి ఏదైనా 3-4 వేల రూపాయలు పెట్టి?
1: ఇక్కడ కొనటలు కొంటారు, వాటి గురించి తెలిసిన వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు.
0: వాటి విలువ తెలిసిన వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు.
1: మొన్న ఒక రీసెంట్ లో ఒక అతను వచ్చి పుంజుకి 5,000 ఇస్తా అంటేనే ఇవ్వలేదు నేను.
0: పెంచడానికే
1: తినడానికి చూసి అసలు వదులుగలేదు. ఇట్లా వెళ్తా అంటే వచ్చింది ఒక దగ్గర 2 డేస్ వచ్చింది దానికోసం.
0: గుడ్లు అమ్ముతారా?
1: ఏమి అమ్మం, ఓన్లీ అంటే దాని విలువ తెలిసిన మనిషి వచ్చిన తర్వాత
0: గుడ్లు పెంచుకుంటే అమ్ముతారేం కదా.
1: అట్లా గుడ్లు కూడా అమ్మను, ఎందుకంటే వాళ్ళు మాక్సిమం అంటే కొందరికి ఏంటంటే చూసినా నేను తీసుకొని పోవడము అంటే పెంచుకుంటా అని చెప్పి వాళ్ళకి అవ్వట్లేదంట. సరిగా వాళ్ళు చూసుకుంటలేదు. ఏం చేస్తున్నారు, మేమే తీసుకొని పిల్లలు అయిన తర్వాత అప్పుడు ఇచ్చేస్తున్నారు.
0: ఓకే, మీరు కోళ్లు వేస్తున్నారు, గేదెలు వేస్తున్నారు, అలాగే వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఈ 3 టెక్కలు ఏదొక్క తృప్తినిస్తుంది మీకు?
1: 3 టెక్కలు ఏదొక్క అంటే అన్ని బానే ఉన్నాయి. ప్రతి దానికి కష్టంగా ఉంటది, కష్టం లేని ఏదైతే రాదు. అన్ని బానే ఉన్నాయి.
0: బాగుంది ఉపేంద్ర, ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి.
1: 9959-9959-222-4366-436.
0: థ్యాంక్ యూ
1: సార్.
2: మీరు ఇప్పటిదాకా రైతు అంతరంగం శీర్షికన పాడి పంట అనుభవాలు ఈ అంశం గురించి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మొర్రిగూడ గ్రామానికి చెందిన కోట ఉపేంద్రతో దినేష్ పెట్టిన ముచ్చట విన్నారు. ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ 2 ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
3: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
4: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
3: అదేలా?
4: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-1800-1551.
5: ఇది ఎవరి నంబర్ బాబు?
4: కిసాన్ కాల్ సెంటర్ ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
3: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
4: తప్పకుండా దొరుకుతారు. 365 రోజులను, అది కూడా 6 గంటల నుంచి 10 గంటల దాకా.
5: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
4: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
5: నిజంగా?
4: 16 నెలల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800-1800-1551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.

రేపు సాయంత్రం మేడం బావుకు ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అధిక సాంద్రత పత్తి సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలిస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 2300081.

0: కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకాల్లో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త కె లెనిన్ గారు.
1: ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిచిపట్టుకుని భవిష్యత్ తరాల అవసరాల కోసం సంరక్షించాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ వాన నీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలను తెలియజేసేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు.
2: నమస్తే సార్.
1: ముందుగా ఈ వాన నీటి సంరక్షణ అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో వాన నీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తించిన ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలని రూపొందించాయి. మరి వీటికి సంబంధించి జిల్లాలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అలాగే వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కదా, అయితే గ్రామీణాభివృద్ధి శాఖ ఏ రకమైన చొరవ తీసుకుని ఎలాంటి కార్యక్రమాలను చేపడుతుందో ఆ వివరాలు మాట్లాడుకుందాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జలశక్తి అభియాన్ కు సంబంధించిన వివరాలు చెప్పండి, ఆ తర్వాత మనం తెలంగాణ జలసిరి గురించి మాట్లాడుకుందాం.
2: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. జేఎస్జేబీ లో భాగంగా మనం 2.0 లో కూడా వర్క్స్ స్టార్ట్ చేశాం. అంటే ఏదైతే వర్షాన్ని ఒడిసి పట్టే విధంగా మనము ఎస్జీటీలు చేయడం కానీ, పాంపాండ్లు చేయడం కానీ, బోర్వెల్స్ ఉన్న వాటికి రీఛార్జ్ చేయడము, ఇలాంటివన్నీ మనం సమ్మర్ సీజన్ లో చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 1.4 లో కూడా 1 crore క్యాష్ బహుమతి కూడా రావడం జరిగింది నిర్మల్ జిల్లాకి. అలాగే ఈసారి కూడా మేము దాదాపు 50,000 పైచిలకు వర్క్స్ ని పూర్తి చేయడం జరిగింది 31st దాకా. అలాగే ఇప్పుడు మనకి ఎల్నినో ప్రభావం మూలాన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మా మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే మహిళా సమైక్యలని, మహిళా ఎస్ఎస్జీ మెంబర్లను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మేము ఏంటంటే నిర్మల్ జిల్లాలో దాదాపు 12,000 సంఘాలు ఉన్నాయి, 504 వీఓలు ఉన్నాయి. మేము ఫస్ట్ స్పెల్ లోని 504 వీఓలు వీఓకి 2 చొప్పున అంటే 814 మేము కంప్లీట్ చేయాలనుకున్నాం. 808 అయితే మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫేజ్ 1 ఫేజ్ 2 అలా విభజించుకుంటూ ఫేజ్ 1 లోని 2026 పాంఫార్డ్స్ ని టార్గెట్ చేసుకున్నాం. దానిలోని ఇప్పుడు మేము ఒక 1090 వరకు శాంక్షన్స్ కూడా తీసుకున్నాం. మొన్న ఒకే రోజు 573 పాంఫార్డ్స్ ని ఒకే రోజు మార్కౌట్ ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలోని జీపీకి 2 చొప్పున పాంపాండ్లు అనేది వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మేము దస్తూరాబాద్ లోని బూత్కూర్ అనే ఒక విలేజ్ లో మొన్న జూన్ నెలలోని వాళ్ళు పాంపాండ్ నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం చక్కగా వాటర్ నిండుగా వచ్చేసరికి చేప పిల్లల్ని, ఒక 2,000 చేప పిల్లల్ని దానిలో వదలడం జరిగింది. వాళ్ళకి నరేగా నుంచి అంటే విబి రామ్జీలోని మనకి బండ్ ప్లాంటేషన్ కింద కోకోనట్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గొర్రెల కోసం పెంపదనం కోసం ఒక గడ్డి విత్తనాలు వేసుకున్నారు. దానికి మేము గొర్రెల లోన్ కోసం కూడా 2 lakhs మన వివో నుంచి కూడా లోన్ ఇవ్వడం జరిగింది.
1: అయితే ఇప్పుడు ఈ విబీజీ రామ్జీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి ఊరికి ఊట కుంట, ప్రతి పంటకు నీటి కుంట అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, వీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి పనులు?
2: అంటే ప్రతిదీ కూడా మనకి వేజ్ అంటే లేబర్ ని మొబిలైజ్ చేసుకుంటూ చేయించుకుంటాం. ఇప్పుడు పాంపాండ్ ఉంది అని అంటే దానిలోని విబి రామ్జీతోని లేబర్ మొబిలైజేషన్ చేస్తాం. దానిలోని ఏంటంటే మనకి మినిమం 12x12 15x15 ఇలాంటి పాంపాండ్స్ సైజ్ వేసుకుంటాం. 12x12 లోని మనకి వేసికర్స్ ఒక 240% ఉంటాయి కాబట్టి ఎక్కువ కనీసం అంటే ఒక విలేజ్ కి 40 చొప్పున మనం వేసికర్స్ మొబిలైజ్ చేస్తున్నాం. ఆ మొబిలైజ్ చేసిన దానిలోని అంటే పొలం పనులు ఇప్పుడు కాస్త వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున స్పందన రాకపోయినా కనీసం అంటే 30 చొప్పున కూడా మంచిగా వస్తున్నారు. ఈ పేమెంట్స్ అన్ని మనం వేజ్ తోనే విబి రామ్జీ కింద పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోక్ పిట్స్ లో కూడా మనం ప్రతి బోర్ చుట్టూ వేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న ఇళ్ళు అయితేనేమి, అలాగే నిర్మించుకుపోయే వాటికి కూడా ఖచ్చితంగా సోక్ పిట్ ఉండాలనేది ఒక నిర్దేశం చేయడం జరిగింది.
1: ఈ ఇంకుడు గుంతల గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇంకుడు గుంతలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఏమైనా లక్ష్యాలని నిర్దేశించుకున్నారా? మరి వీటి ప్రగతి ఎట్లా ఉన్నది?
2: దాదాపు 70,000 మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది. 70,000లోని ఎస్టిమేషన్స్ వచ్చినాయి. ఎస్టిమేషన్స్ లోని దాదాపు 1,000 వరకు మేము గ్రౌండింగ్ అవుతున్నాయి. సో ఇవి ఏంటంటే మనకి ఆగస్టు నెల వరకు అంటే వర్షాకాలంలోనే ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎక్కడైతే బోర్ వేసి ఫెయిల్యూ అయిన చోట ఈ ఇది మనం బోర్వెల్ రీఛార్జ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇది చేసినప్పుడు చక్కగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు బోర్లోని నీళ్లు పడుతున్నాయి కాబట్టి చాలా మంది ముందుకొస్తున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ ఊరికో ఊటకుంట అంటున్నారు కదా, ఈ ఇంకుడు గుంత ఊటకుంట వీటికి తేడా ఏమి? ఈ ఊటకుంట దాని లక్షణాలు వాటికి సంబంధించి చెప్తారు.
2: ఊటకుంట అంటే పర్క్యులేషన్ ట్యాంక్, అంటే ఒక కమ్యూనిటీ ల్యాండ్ లోని ప్రతి విలేజ్ లో ఒక ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే దానిలోనే ఒక పర్క్యులేషన్ ట్యాంక్ అనేది ఉంటే ఏమవుతుందంటే అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది జరుగుతుంది. ఇది మొత్తము వేజ్ తో చేస్తాము. లేబర్ వచ్చేసి దాన్ని తవ్వాలి. దానిలో మెజర్మెంట్స్ ప్రకారం అంటే 12x12 అక్కడ దాకా 20 వరకు చేసుకోవచ్చు. ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. ఇది ఊటకుంట అనేది ప్రతి విలేజ్ లో ఉండాలి. అంటే మన చెరువు నథింగ్ బట్ చెరువు లాగా. సో అది ఊటకుంట. అలాగే ప్రతి పంటకి పంటకుంట. పంటకుంట అంటే పామ్ ఫాండ్ అనమాట. సో పామ్ ఫాండ్ ని మేము పెద్ద ఎత్తున ఈ రోజు కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ మా కలెక్టర్ గారు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లని దీనిలోని సారథ్యం చేయడం మూలన, కలెక్టర్ గారి సారథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం మూలన స్టేట్ లోనే మేమే ఎస్టిమేషన్ చేయడం కానీ మార్కౌట్ ఇవ్వడము స్టార్ట్ చేయడంలో కూడా మన నిర్మల్ జిల్లా ముందు స్థాయిలో ఉంది.
1: అయితే ఇప్పుడు ఈ ఊటకుంటకు సంబంధించి, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి ఊర్లని గాని ఈ పంట పొలాలని గాని గుర్తించడము ఎన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
2: మొదటి ఫేజ్ లోని ఈ పంటకుంట అనే దాన్ని 2026 పంటకుంటలు చేయాలనుకున్నాం. అలాగే 400 జీపీలో ప్రతి విలేజ్ కి ఒక ఊటకుంట అంటే 400. సో ఇది ఫేజ్ వన్. ఇంకా మేము ఏంటంటే ఎస్ఎస్జి మెంబర్స్ కి ఒక్కొక్క వివోకి ఒక 2 చొప్పున చేస్తున్నాం కాబట్టి దాదాపు ఈ ఆగస్టు 15 లోపు 1,000 పామ్ ఫాండ్లు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సో దానిలోని ఇప్పటి వరకు మనకి 500 వరకు గ్రౌండింగ్ అయినాయి. సో టార్గెట్ వచ్చేసరికి 2026 పామ్ ఫాండ్ చేస్తున్నాం. అలాగే 400 వచ్చేసి ఊటకుంటలు టార్గెట్ పెట్టుకోవడం.
1: అయితే ఏదైతే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉందో ఇందులో మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు కదా, ఏ రకమైన భాగస్వామ్యం వారిది ఇందులో ఉండబోతోంది? వారికి ఒక్కొక్కరికి 2 నీటి కుంటలు లక్ష్యం ఇచ్చామన్నారు కదా, మరి వాటిని వాళ్ళు ఏ రకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది?
2: కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోని మేము గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. దానిలోని ఎస్ఎస్జి మహిళలను కూడా ఇన్వాల్వ్ చేశాం. సో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు ఇప్పటిదాకా మాకు వచ్చిందంటే 3,400 ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చారు.

0: అయితే మనకి ఎస్టిమేషన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకంటే మహిళా సమాఖ్య అంటే నిర్మల్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోని. సో మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈజీఎస్, ఐకేపీ, పంచాయత్ సెక్రటరీస్ ప్రతి ఒక్క అధికారులు కూడా దీనిలో పార్టిసిపేట్ అవడం మూలాన మేము ఈ రోజు ఇలా ముందుకు వెళ్తున్నాం.
1: అయితే ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకుడు గుంతలు, ఊట గుంటలు, నీటి గుంటల ఏర్పాటు అనేది కొంత ఆర్థిక వనరులతో ముడిపడిన అంశం కదా, దీనికి సంబంధించిన వనరులు ఎట్లా సమన్వయం చేస్తున్నారు?
0: ఇవి మొత్తం మన విబి రామ్జీలోని మెటీరియల్ పేమెంట్ కింద అవుతాయి. అంటే ఒక పంట కుంటని తీసుకుంటే దానిలోని ఏంటంటే తక్కువ మెటీరియల్ ఉంటుంది. అంటే ఒక పామ్ ఫండ్ వేస్తాం, దానికి ముందు ఒక అవుట్లెట్ అనమాట, అవుట్లెట్ ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్ లో ఏంటంటే వచ్చిన దాన్ని మనం దానిలో స్టోరేజ్ కాకుండా అంటే ఆ డస్ట్ మొత్తం మా బురద అలాంటివన్నీ దానిలో పెట్టేసి వచ్చేస్తుంది కాబట్టి దానికి మాత్రం స్టోన్ పిచ్చింగ్ తక్కువ మెటీరియల్ ఉంటుంది. ఎక్కువ 90% మాత్రం లేబర్ మీదనే ఉంటుంది. సో లేబర్ తోనే కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్ గా కూడా ఎక్కువ బర్డెన్ కాదు.
1: అయితే ఇప్పుడు మీరు ఈ ఏదైతే వాన నీటి సంరక్షణలో భాగంగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం అయితేనేమి, నీటి గుంటల ఏర్పాటు కోసం రైతుల్ని కలుస్తూ ఇటు మహిళా స్వయం సహాయక సంఘాలని సమన్వయం చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, ఈ క్రమంలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నారు, దస్తూరాబాద్ మండలంలో కూడా పర్యటించొచ్చారు కదా, గ్రామీణుల నుంచి ఈ విషయంలో వస్తున్న స్పందన గాని ఎట్లా ఉంది?
0: ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భూములలోనే పాంపాళ్లు వేసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్లిన దస్తూరాబాద్ లోని బూత్కూర్ అనే గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. 8 మంది మాకు 2-2 కావాలి, 2-2 చొప్పున అని వేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు మేము వేసింది కూడా ఒక వార్డ్ మెంబర్, ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి మన ఎస్ఎస్జి గ్రూప్ లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు తలుసుకుంటే ఏదైనా ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చు అనేది దీని ద్వారా నిరూపితమైంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు వెనుక అవుతుంది, కానీ స్పందన మాత్రం బాగా ఉంది, మంచిగా ముందుకు వస్తున్నారు అందరూ.
1: అయితే ఇప్పుడు ఈ శాఖ పరంగా మీరు గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటే కాకుండా కొన్ని శాఖల తోడ్పాటు కూడా అవసరం అవుతుంటది కదా ఈ ఉద్యమంలో, ఏ రకంగా ఇతర శాఖల నుంచి మీకు సహకారం లభిస్తుంది?
0: గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు అక్కడ ఫార్మర్స్ లిస్ట్ దగ్గర వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేయటము. సో అగ్రికల్చర్, అలాగే డిహెచ్ఎస్ఓ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ ఇలాంటివి వేసుకునే దగ్గర పామ్ ఫాండ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే డైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పామ్ ఫామ్ చుట్టూ చక్కగా గడ్డి విత్తనాలు అట్లా వేసి ఆ పశువుల కోసం కూడా, ఎందుకంటే ఆ పాలు అనే దానిలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి, సో డైరీని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇది సాగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ పని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ నీటి సంరక్షణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ జలసిరి కార్యక్రమం అట్లాగే అటు జలశక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందో, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన కాల పరిమితి ఏమైనా ఉందా? ఇది కొనసాగుతూనే ఉంటుందా, నిరంతర ప్రక్రియనా?
0: నిరంతర ప్రక్రియ ఇది. కాకపోతే ఏంటంటే మనం వర్షాలు వచ్చే ముందే ఈ వర్షం నీళ్ళంతా ఒడిసి పట్టినట్టయితే, అంటే మనం ఈ లోపుగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్టయితే ఆ వచ్చే వాటర్ వేస్ట్ కాకుండా పోతుంది అనేది మా ఉద్దేశం. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇక జరుగుతూనే ఉంటది. యాక్చువల్ గా అంటే మాకు ఈ సీజన్ లోని అసలు లేబర్ మొబిలైజేషన్ ఉండదు, అన్ని వర్షాలు పడితే చక్కగా వాళ్లే పనులు చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఎల్నీలో ప్రభావం మూలన తక్కువ వర్షాలు ఉండడం మూలన వాళ్ళకి వ్యవసాయ పనులు కూడా తక్కువ ఉన్నాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పనులు కల్పిస్తున్నాము, ప్లస్ వాళ్ళ భూములలోనే పని చేయించడం మూలన రెండు రకాలుగా ఆ పని చేసిన దానిలోని చేపలు వేసుకోవడము, అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టినా మొదటి నుంచి అటు ఉపాధి హామీ కూలీల చెల్లింపులు అయితే మీ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల చెల్లింపులు కూడా వీటన్నింటిలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది కదా, అట్లాగే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ ఉద్యమంలో ముందుకు సాగుతున్న క్రమంలో ఏమైనా మీరు ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారు?
0: ప్రతిరోజు మేము ఫీల్డ్ స్థాయిలోకి వెళ్ళటం, అంటే ఎర్లీ మార్నింగ్ అనేది మాకు రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఈజీఎస్ వే సీకర్స్ తో మాట్లాడాలి, ఈజీఎస్ తో పని అవ్వాలి, అంటే విబి రామ్జీతో పని అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి వెళ్ళటం. అలాగే మా మహిళా సమాఖ్యలు ఈరోజు రాష్ట్ర స్థాయి, నాకు తెలిసి దేశ స్థాయిలో కూడా 0 NPA ఉంది అంటే మా నిర్మల్ జిల్లాలోనే. దానికి ఏంటంటే ఈవినింగ్ టైం, అంటే మహిళలకి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో, ఎప్పుడు కొంచెం తీరికగా వాళ్ళు మాట్లాడతారో ఆ టైం, అంటే మార్నింగ్ ఈవినింగ్ మేము ఎంచుకోవడం జరుగుతుంది. మిగతా టైంలోని ఆఫీస్ పనికి కానీ ఇలాంటి వాటికి కానీ మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే విబి రామ్జీ స్టాఫ్ అయితేనేమి, అలాగే ఐకేపీ సంబంధించిన సెర్ఫ్ స్టాఫ్ అయితేనేమి, ఇద్దరు మధ్య మంచిగా సమన్వయం ఉంది కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర

0: స్థాయిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం.
1: చాలా సంతోషం విజయలక్ష్మి గారు. ముఖ్యంగా ఈ తెలంగాణ జలసిరి అట్లాగే జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నారు. ఏదైతే నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ఒరవడిని సృష్టించిందో, రానున్న రోజుల్లో ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో కూడా అదే ఒరవడిని కొనసాగించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ విషయాలన్నింటినీ మాతో ఇలా సవివరంగా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ. మీకు కూడా. అంటే వర్షం పడినప్పుడు నీళ్లు నిలుస్తున్నాయి, తర్వాత చూస్తే ఒక 2 నెలలు మనకి గ్రౌండ్ వాటర్ అనేది లేదు. సో ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ఇది తీసుకుంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎన్ని నిధులు ఇచ్చినా మనం ప్రతి పౌరులోని బాధ్యతాయుతమైన చర్యలు ఉంటేనే ఏదైనా మనం చేయగలం. సో వాళ్ళు కూడా ముందుకు రావాలా, అది మీ వల్లనే సాధ్యం అవుతుంది కాబట్టి మీడియా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
2: ఇంతవరకు మీరు జలశక్తి అభియాన్ తెలంగాణ జలసిరి పథకాల్లో భాగంగా నిర్మల్ జిల్లాలో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కె లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

O Charo. జోరైనా సినిమా పాటలతో సందడి చేసే కార్యక్రమం నలభై ఐదు నిమిషాల పాటు ఈ కార్యక్రమం జోరుగా సాగాలంటే శ్రోతలు మీరు చెప్పే హుషారైన ముచ్చట్లు కోరుకునే జోరైన సినిమా పాటలు మరి ఫోన్ చేసి సరదాగా ముచ్చట చెప్పాలన్నా మీకు నచ్చిన పాటను 100.2 ఎఫ్ఎం ద్వారా వినాలనుకున్న హుషారు కార్యక్రమానికి మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 0873232 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 ఈ నెంబర్లకు ఎలటి హుషారు కార్యక్రమంలో ముందుగా విందాం గుండెజారి గల్లంతయిందే సినిమా నుండి అనుప్రుబెన్స్ శ్రావణి పాడిన ఈ పాట.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో. మీరు కూడా మీకు నచ్చిన జోరైన సినిమా పాటను వినాలనుకుంటే మీరు ఫోన్ చేయవచ్చు. 8:45 వరకు ఉంటుంది ఈ కార్యక్రమం. ఫోన్ నెంబర్లు అయితే 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 08732. ఇప్పుడు కార్యక్రమంలో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో హలో, హాయ్, ఎవరు? రిషిత. ఎక్కడి నుంచి? లాండసాంగి నుంచి. రిషిత, ఏం చేస్తుంటావు నువ్వు? స్కూల్కి వెళ్తావు. ఎన్నో తరగతి?
1: 5వ తరగతి.
0: ఎట్లా, మరి లాండసాంగిలోనే పోతావా లేకపోతే ఇంకా వేరే స్కూల్కా? మీ ఊళ్ళోనే చదువుకుంటావు. ఎన్నో తరగతి చదువుకుంది మరి మీ స్కూల్లో, అంటే మీ ఊళ్ళో? 10వ తరగతి వరకు ఉందా? అవునా? ఈరోజు వెళ్ళినావా మరి స్కూల్కి?
1: అవును.
0: చెప్పు మరి, ఇయ్యాల ఆకాశవాణి ఆదిలాబాద్కి ఫోన్ చేయాలనిపించింది, ఎట్లేం? హలో
1: హలో,
0: చెప్పు. నేను బాగున్నా, నువ్వు? మీ ఇంట్లో అందరు బాగున్నారా? అవునా? సరే చెప్పు, ఏ పాట వినాలనిపించింది మరి ఇలా హుషారు కార్యక్రమంలా? అవునా, పాడతావా మరి కొంచెం? అవునా, సరే మరి ఈసారికి ఇప్పుడు నడిగిన పాట వస్తుంది, విందాం మరి. మళ్ళీసారి ఫోన్ చేసినప్పుడు పాట నేర్చుకుని ఫోన్ చేయి, సరేనా? విందాం మరి ఒకసారి నువ్వు వాడితే ఎట్లుంటుందో.
1: థ్యాంక్ యూ,
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నువ్వు అడిగిన పాట వస్తుంది.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం, శుభ సాయంత్రం. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నేనండి సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలార నుంచి దేవునూరు వీరయ్యని మాట్లాడుతున్నాను.
0: వీరయ్య గారు మంచున్నారా?
1: బాగున్నాం మేడం గారు. అందరూ బాగున్నారా?
0: అందరం మంచున్నాం. చెప్పండి, ఏం చేస్తున్నారు, ఏం పనులు నడుస్తున్నాయి?
1: ఈ పనులు ఏంటి మేడం, పత్తులు కలవడము, వరనాట్లు అయినాయి.
0: మరి మీకంటే వర్షం ఉందా?
1: వర్షం నిన్న భారీగా పడింది.
0: అవునా?
1: 15 రోజుల నుంచి 3-4 వర్షాలు బాగానే పడ్డాయి.
0: ఇక్కడ ఒక్కటే పడ్డదే భారీ వర్షం అయితే.

0: ఇంకా ప్రస్తుతానికి అయితే వర్షం లేదు.
1: అక్కడే ఉంటుంది రెయిన్ఫాల్ రిపోర్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పటికి.
0: అవును, ఈసారి తక్కువ అనిపిస్తుంది, మరి చాలా వరకు తక్కువనే.
1: ఇక్కడ కూడా అంటే నార్మల్ లాస్ట్ ఇయర్ కంటే కంపేర్ చేస్తే ఈ ఇయర్ బాగుంది, తక్కువనే.
0: అవును అవును, తక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం.
1: అదే ఏదో
0: ఎల్నినో అది. చెప్పండి మరి, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు? ఏమైనా చెప్పచ్చు. అవునా? లేదు లేదు, ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాం కదా. ప్రతిరోజు ఏదైనా మనం గమనిస్తే ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకుంటాం అట్లా. ఒకరు కుదరలేదు అంటే ఒకరు గడిచిన రోజు మనకు ఒకటి ఎప్పటికీ మధుర జ్ఞాపకమే కదా, మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. అవునవును, చెప్పండి మరి. హుషారు కార్యక్రమంలో ఏ పాట వింటారు ఇవాళ?
1: పవిత్ర బంధం సినిమాలో పచ్చబొట్టు చెరిగిపోదులే అనే పాట ఒకటి డ్యూయెట్ సాంగ్ వినిపించండి మేడం గారు.
0: ఓకే, తప్పకుండా. మీరు అడిగిన పాట వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో,
0: నమస్తే.
1: నమస్తే మేడం.
0: చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: మహారాష్ట్ర నుంచి.
0: మహారాష్ట్ర. మహారాష్ట్ర అంటే
1: తుంగుగూడ.
0: తుంగుగూడ. ఎక్కడ మహారాష్ట్ర? ఇక్కడ అక్కడ ఎక్కడుంటది? ఇప్పుడు ఇటు పెనుగంగ దాటిన తర్వాత కూడా మహారాష్ట్ర కిందికి వస్తుంది. ఎటు సైడు? ఇచ్చోడ దాటినాక తుంగుగూడ. సోనాలకి దగ్గర ఉంటదా? అవునా, చెప్పండి. ఏం చేస్తుంటారు స్నేహ గారు మీరు?
1: మేడం
0: ఏం చేస్తుంటారు అంటున్నా.
1: చదువుకుంటా మేడం.
0: చదువుకుంటారా? ఏం చదువుకుంటున్నారు?
1: ఫస్ట్ ఇయర్.
0: ఫస్ట్ ఇయర్ డిగ్రీనా? ఇంటరా? ఇంటర్ ఫస్ట్ ఇయరా. ఎక్కడ అంటే ఎక్కడ చదువుకుంటారు ఇప్పుడు? మీ ఊరికి దగ్గర ఇచ్చోడకు వస్తారా?
1: అంటే ముందు మేడు కూడా చదువుకున్నాం మేడం. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బజారత్నూర్లో.
0: ఎట్లా వస్తారు మరి రోజు? ఆటోకా?
1: ఆటోకా అంటే
0: బస్సు ఉంటుందా మరి, లేకపోతే అంటే మీ ఊరికి బస్సు వస్తుందా?
1: వస్తుంది మేడం.
0: వస్తుందా? రోజు వెళ్తారా మరి కాలేజ్కి?
1: ఒక్కొక్క రోజు గ్యాప్ ఇస్తాం మేడం.
0: ఒక్కొక్క రోజు గ్యాప్ ఇస్తారు, ఇచ్చినా కూడా ఏం కాదు కదా. అవునా, చెప్పాలా మరి. ఆకాశవాణి అంట్లో మరి కార్యక్రమాలు వింటారా మరి? టైం ఉంటుందా మీకు ఇంటికాడ వింతందుకు?
1: రోజు వింటాం మేడం.
0: రోజు వింటారు? అట్లయితే మీరు కాలేజ్ కన్నారు కాబట్టి మీ దోస్తులకు కూడా చెప్పి మాట్లాడిపియాలా ఎప్పుడన్నా. ఫోన్లో కూడా వస్తుంది కదా, ఇప్పుడు టచ్ ఫోన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ యాప్ ఉంటది, యాప్ లో వినొచ్చు. అవునా, ఈసారి కొత్తగా నేర్పించు మీ దోస్తులకి. ఇట్లా మన ఫోన్ లో కూడా యాప్ అంటే ఇన్స్టాల్ చేసుకుంటే యాప్ లో కూడా వినొచ్చు ఆదిలాబాద్ కార్యక్రమాలని. చెప్పాలా మరి, ఇయ్యాల హుషారు కార్యక్రమంలో ఏ పాట వింటారు? తప్పకుండా మీరు అడిగిన పాట వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.

తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గొట్టంగా, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు.

ఇది మనయస మన బస్సులో ప్రసారం అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి మనలో చాలామంది పూలు పచ్చని మొక్కలను పెంచుతుంటారు. అయితే ఎండాకాలం మొక్కల పెంపకం తక్కువగా ఉన్నా వర్షాకాలం మొదలైందంటే చాలు, నర్సరీ నుంచి కానీ ఇక్కడి నుంచైనా మనకు నచ్చిన మొక్కలు తెచ్చి ఇంట్లో పెంచుకోవడం చాలామందికి అలవాటు. అయితే కొన్ని రకాల మొక్కలు కేవలం అలంకరణకే కాకుండా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని అట్లనే ప్రశాంతతను చేకూరుస్తాయని వాస్తుశాస్త్రం కూడా చెప్తుంది. ముఖ్యంగా మన తెలుగులలో అందరి ఇళ్లలో ఉండే మొక్క తులసి మొక్క. భారతీయ సంస్కృతిలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఇంటి ప్రాంగణంలో లేదా బాల్కనీలో తులసిని పెంచడం వల్ల గాలి స్వచ్ఛంగా ఉండడంతో పాటు సానుకూల శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు తులసికి నీరు పోయడం, సంరక్షించడం కూడా ఒక మంచి అలవాటు. ఆ తర్వాత మనీ ప్లాంట్. ఇది చాలామంది ఇళ్లలో కనిపించే మొక్క. పేరుకు తగ్గట్లుగానే సంపద అభివృద్ధికి సంకేతంగా ఈ మొక్కను భావిస్తారు. అయితే ఈ మొక్కను పరిశుభ్రమైన ప్రదేశంలో పెంచితే మన వాతావరణం కూడా మంచిగా ఉంటుందని

ఒక నమ్మకం. మళ్ళీ పీస్ లిల్లీ, ఇది చిన్న మల్లెపూల మొక్కలాగా ఉంటుంది. ఇంటి అందాన్ని పెంచే అందమైన మొక్క అని చెప్పవచ్చు. గాలిని పరిశుభ్రంగా ఉంచడంలో కూడా ఈ మొక్క ఉపయోగపడుతుందని తెలియజేస్తారు. అట్లనే జాస్మిన్ మొక్క ఇంటి చుట్టూ పరిమళాలను కూడా వెదజల్లుతుంది. ఇంట్లో సానుకూల భావనలు పెరగడానికి ఈ మొక్క ఉపయోగపడుతుంది. ఇక ఔషధ గుణాలలో అలోవెరా మొక్క అందరి ఇళ్లలో ఉండడం ఎక్కువగా వీలుంటుంది. ఇంటి అలంకరణకు కూడా ఉపయోగపడుతుంది. ఇంట్లో పచ్చదనాన్ని పెంచే అందమైన మొక్క అరేకా పామ్, ఇది గదిలోని వాతావరణాన్ని తాజాగా ఉంచడంలో కూడా ఉపయోగపడుతుంది. వాస్తు ప్రకారం కాకుండా కూడా మొక్కలను సాంప్రదాయ నమ్మకములుగా మాత్రమే చూసి అయినప్పటికీ ఇంట్లో పచ్చని మొక్కలు పెంచడం వల్ల పరిసరాలు ఆహ్లాదంగా మారడమే కాకుండా ప్రకృతికి దగ్గరగా జీవించే అవకాశం కూడా లభిస్తుంది. తక్కువ స్థలం ఉన్నా కూడా వీలైనన్ని మొక్కలు నాటుకుని ఇంటి వాతావరణాన్ని మార్చుకునే శక్తి మనలోనే ఉంటుంది.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే.
1: నమస్తే మేడం.
0: ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేసిండ్రు? పొన్నారి నుండి. మీ పేరు? హలో, సుమా. సుమా గారు ఏం చేస్తుంటారు? చేయకపోతారా? నీదే ఉందా? అవునా, ఏమేసిండు మరి ఈ సంవత్సరం? పత్తి పెట్టిండ్రా? మంచిగున్నదా మరి పంట? అవునా, నీళ్ళున్నాయా మరి మీకు? నీళ్ళున్నాయా మరి చేనులో అంటున్నా? ఉన్నాయా? ఎన్ని ఎకరాలలో వేసిండు పత్తి? మూడు ఎకరాలా? ఇంతకుముందు ఎప్పుడన్నా మాట్లాడిండ్రా? ఈరోజే ఫస్ట్ టైమా? మరి ఎవరు అంటే ఫోన్ ఎట్లా ఈరోజు చేయాలనిపించింది? అవునా, వినగానే చేసిండ్రు ఫోన్ కలిసింది మరి అట్లయితే. చెప్పండి మరి, ఇలా హుషారులో ఏ పాట వింటారు?
1: సంపూర్ణ రామాయణం నుండి.
0: రామాయణం నుండి ఏదన్నా పాట అంతేనా?
1: అంతే మేడం.
0: తప్పకుండా, మీరు అడిగిన పాట వస్తుంది మరి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. అవునవును, మీరు తిన్నారా మరి?
1: తిన్నాం మేడం.
0: తిన్నారా? సరే మరి పాట విందామా?

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

రేపు రాత్రి ఏడుంబాకు ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది రేపు. అధిక సాంద్రత పత్తి సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, మరి ఈ అంశం గురించి మీకేమైనా సందేహాలుంటే రేపు రాత్రి 7:30 నుండి 7:45 వరకు ప్రసారమయ్యే ఇల్లు యోసం కార్యక్రమానికి ఫోన్ చేయవచ్చు. ఫోన్ నెంబర్లు 087-32, ఇది ఆదిలాబాద్ కోడ్, 2300081, ఇంకొక నంబర్ 2950081.

ఆదివాసీ గిరిజన భాషలైన గోండి, కులామి, లంబాడ, లేక గోర్మాటి, మథుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో పొద్దుమట్టు 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి గిరిపదం, ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. బాసరుచులు చక్కని సాహిత్య వచన రచనల నుండి ఎంచుకున్న ఖండికలను వినిపించే కార్యక్రమం. ఇప్పుడు ప్రముఖ రచయిత్రి ఇల్లెందుల సరస్వతీదేవి వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి ఎంవి పట్వర్ధన్ కవితా పంక్తులు. చదివినది ఎస్ రాజవర్ధన్.

ಪ್ರಮುಖ ರಚಯಿತ್ರಿ ಇಲ್ಲಿಂದಲ ಸರಸ್ವತೀದೇವಿ. ಇಲ್ಲಿಂದಲ ಸರಸ್ವತೀದೇವಿ 1919 ఆంధ్ర ప్రాంతంలో పుట్టినప్పటికీ ఖమ్మం జిల్లా వాసుడైన ఇల్లిందల సీతారామారావుతో పెళ్ళైనందున ఆమె మెట్టినిల్లు తెలంగాణ అయింది. కార్యభూమి తెలంగాణనే. భర్త ప్రోత్సాహంతో ఆమె రచనలు సాగించింది. సరస్వతీదేవి ఆంధ్ర మహాసభలో భాగమైన ఆంధ్ర మహిళా సభల్లో పాల్గొనేది. ఇల్లిందల సరస్వతీదేవి దిట్టకవి సుగుణమణి, బూర్గుల అనంతలక్ష్మి, రంగమ్మ ఓబుల్రెడ్డి, ఎల్లాప్రగడ సీతాకుమారి, నందగిరి ఇందిరాదేవి మొదలైన రచయిత్రులు కలిసి 1935 నుండి ఆంధ్ర యువతీ మండలి అని ఒక సంస్థ పేరుతో ఇప్పటి నారాయణగూడ వైఎంసీఏకు ఎదురుగా ఉన్న సుగుణమణి గారింట్లో కలుసుకునేవారు. ఇల్లిందల సరస్వతీదేవి 1948 పూర్వం నుంచే రచనలు చేస్తున్నది. వ్యాసాలు, రేడియో ప్రసంగాలు, జీవిత చరిత్రలు, నవలలు, కథలు రచించింది. ఆమె కథలు, వ్యాసాలు పత్రికల్లో అచ్చయ్యాయి, రేడియోలో ప్రసారమైనాయి. ఆ తర్వాత ఆమె తన కథలను 2 సంపుటాలుగా అచ్చువేసింది, స్వర్ణ కమలాలు, తులసీ దళాలు. స్వర్ణ కమలాలు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి. ఇల్లిందల సరస్వతీదేవి కథానిక నుండి ఇప్పుడొక ఖండిక. ఫాతిమా బీబీ 2 చేతులతో తల పట్టుకుని పెరట్లో చెట్టు కింద కూర్చుంది. కనుబొమ్మలు కలుసుకుంటున్నాయి, వెంటనే విడిపోతున్నాయి. ఆమె కడుపులో నుంచి అలలు అలలుగా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నది ఉద్రేకం. కుమిలి కుమిలిపోతున్నదా ఉద్రేకానికి దేహం. కానీ కంటికి నీరు లేదు. కొంతసేపటికి మోకాళ్ల మీద 2 చేతుల మధ్య తలదాచుకున్నది. చల్లటి గాలి వీస్తున్నది. కటిక చీకటిలో మనిషి కంటికి కనబడకుండా చెట్టు చాటుకు కూర్చున్న ఫాతిమా దగ్గరికి తనలో తానే కుమిలిపోతున్న ఆమెను పిల్లగాలులు పలకరించిపోతున్నాయి. ఆమె ఆలోచనలకు దరీదాపు కనబడటం లేదు. జబ్బమీద చెయ్యిబడి అదుముతున్నట్లనిపించి తుల్లిపడ్డది. భయపడకు, నేను కాశీంను. ఆమె పక్కన చోటు చేసుకుని కూర్చున్నాడు. ఇంకా నిద్రపోలేదు? ఫాతిమా గొనిగినట్టుగా అడిగింది. నీవు నిద్రపోలేదు? అతడు అడిగాడు జవాబుగా. ఒకరినొకరు పలకరించుకోవడానికే ఆ మాటలు. కానీ అతడికి తెలుసు ఆమె తిండి తిప్పలు లేకుండా ఆ చెట్టు వెనుక కూర్చొని కుమిలిపోతున్నదని. ఆమెకు తెలుసు అతడు ఆ సాయంత్రం నుంచి పిచ్చెక్కినట్లు తిరుగుతున్నాడని. ఒక పనికి బదులు మరొక పని చేసి యజమాని చేత చీవాట్లు తింటున్నాడా నేను? తీసుకురమ్మన్న వస్తువు వెంటనే చేతికందివ్వలేదని దొరచేత చెంపపెట్టు తిన్నాడు. కాశీంకు తల పండిపోయింది. మోకాళ్ళు వంగిపోయాయి. ఒక కన్ను లేదు. దేహమంతా ముడతలు ముడతలుగా మెరుస్తూ ఉంటుంది. ఫాతిమా కూడా ఇంచుమించు ఆయేడుదే. ఆమెకు పుట్టుకతోనే ఒక కాలు సొట్టబోయింది. లావుగా ఉండటం వల్ల మరింత కుంటుతూ నడుస్తుంది. పండిన కేశజాలాన్ని ముడివేసుకుని తలమీదుగా కొంగు కప్పుకుంటుంది. చేతులకు 2 వెండి మురుగులు తిరగకుండా బిగుసుకొని ఉంటాయి. చెవులకు 7-8 బొడిపెలు వంటి బంగారు పోగులు కింది నుంచి పై వరకు ఉన్నాయి. వీళ్ళిద్దరూ పెళ్లి కాగానే ఈ పాయిగా నవాబు అబ్దుల్ రెహమాన్ ఇంట్లో ఉండిపోయారు. కాసీం ఇంట్లో చిల్లెర పనులన్నీ చేస్తాడు. ఫాతిమా పిల్లల పెంపకం చూస్తుంది. ఆమె ఆ మహల్లో అడుగుపెట్టిన తర్వాతనే నవాబుకు 2 కొడుకులు 2 కూతుర్లు పుట్టారు. ఆమె చేతుల మీదుగానే పెరిగింది నవాబుగారి సంతానం. ఆఖరి పిల్ల నసీం అంటే ఫాతిమాకు ప్రాణం. ఫాతిమాకు పిల్లల్లేరు. నవాబుగారి పిల్లలు కూడా అందరూ పెద్దవాళ్ళయ్యారు. ఫాతిమా ఇప్పుడు ఆడపిల్లల పనులు చేస్తూ ఉంటుంది.

నసీం ఖాళీగా ఉన్నప్పుడు ఫాతిమా ఏవేవో కబుర్లు చెప్తుంది. రాత్రిళ్ళు ఆమె పడుకునే వరకు కథలు చెప్తూ ఉంటుంది. ఆమె పడి పడి నవ్వుతుంది. ఇటువంటివి ఎప్పుడైనా జరుగుతాయా? నసీం పలువరస కనబడి కనబడకుండా నవ్వుతూ అడుగుతుంది. ఎందుకు జరగవు? జరిగే ఉంటాయి అంటుంది ఫాతిమా, కండ్లు గుండ్రంగా తిప్పుతూ. పోపో, నీ మాటలెవరు నమ్ముతారు? ప్రముఖ కవి ఎంవి పట్వర్ధన్ కవితా పంక్తులు. పిచ్చోడా, ఉద్యమాన్ని చులకన చెయ్యకు. చాప కింది నీరే కావచ్చు, చలిపిడుగై మీద పడవచ్చు. ఉద్యమ ఉద్ధృతిని హెలికాప్టర్లోంచి అంచనా వేయకు. నెట్టుకొని చూడు, ఉత్తుంగ తరంగాల్ని పట్టుకొని చూడు, విద్యుత్ భుజంగాల్ని. ఉద్యమం పరమ ప్రశాంతంగా ఉంది. అలసిన పోలీసన్నలు హాయిగా కొనుక్కు తీస్తున్నారు. ఒక్కసారిగా ఎందుకో వాతావరణ శాఖ ఒలిక్కిపడింది. ఉద్యమం ఏనాడూ చల్లారదు, దాన్ని కాపాడేది మా ప్రాణహస్తాలు. ఉద్యమం ఏనాడూ మొక్కవోదు, అది మా కరుకెక్కిన కన్నీటి ఖడ్గం. అసలు ఉద్యమం అంటే ఏమిటో తెలుసా? గుండె నుంచి గుండెకు చప్పుడు కాకుండా పాకే సంక్షిప్త సందేశం. అసలు ఉద్యమం అంటే ఏమిటో తెలుసా? విత్తనంలోంచి మహావృక్షం విస్ఫోటించటం. అసలు ఉద్యమం అంటే ఏమిటో తెలుసా? విముక్తాత్మలు పలవరించే సామూహిక స్వప్నం. నింగికెగిసిన మట్టి వినిపిస్తున్న ధిక్కార స్వరం ఉద్యమం. అన్నా, ఉద్యమం అంటే ఏమిటో తెలుసా? అది కాలం ఆవిష్కరించిన త్యాగ పుస్తకం. ఉద్యమం అంటే చీకటి శిశిరం పల్లవించిన వెలుగు వసంతం. ఉద్యమం ఏనాడూ తన ఉనికిని కోల్పోదు, అది చరిత్రపుటల్లో కూచుంటుంది. కసితీరా కాటేయడానికి మీకోసమే కాచుంటుంది. చరిత్రల్లోంచి ఉద్యమాలు రావటం, ఉద్యమాలే చరిత్ర కావటం మీ తరమైతే ఉద్యమాల్ని నిరోధించాలి, లేదా చరిత్రల్నే నిషేధించాలి. ఎవరో కూచోని తాపీగా రాసేది కాదు చరిత్ర. పౌరుష ఢమరుకాల అపౌరుషేయనాదమే చరిత్ర. నది చీలిన పాయలు పదిలంగా కలిసే చోటు అది సముద్రమవుతుంది, అదే ఉద్యమమవుతుంది. జెండాలెన్నున్నా ఉద్యమ ఎజెండా ఒకటే. ఏ కొమ్మకు పూసినా గులాబీ గుబాలింపులొకటే. ఉద్యమం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, అనేక బాణాలతో ఛేదింపబడే ఒకే లక్ష్యం. ఆ పర్వతాన్ని చూడు, ఎంత అమాయకంగా ఉందో, కానీ అందులో సలసల సుళ్ళు తిరిగేది ఉద్యమం. ఆ గరుడ పక్షిని చూడు, భయంతో ఎలా ఎగిరిపోతుందో. పడగ విప్పి వెలిగక్కే పాము ఆత్మవిశ్వాసం ఉద్యమం. అదిగో ఆ ఆధిపత్య టైటానిక్ ముక్కలై మునిగిపోతున్నది చూడు. ఢీకొట్టిన స్వాభిమానపు మంచు శకలమే ఉద్యమం. అక్కడ అక్కడ అక్కడ చూడు, నిజాయితీగా నిర్భయంగా చలిచీమలు కలిసి చేసే లాంగ్ మార్చే ఉద్యమం. కైరోలో ముబారక్, లిబియాలో గడాఫీ ఉద్యమాలు వేరైనా ఊపిరి మాత్రమొకటే. పరిస్థితిని బట్టి మారేదే అసలైన ఉద్యమ స్వరూపం. అనుక్షణం రగిలి రగిలించడం అచ్చమైన దాని స్వభావం. కనబడనంత మాత్రాన ఆగిపోదురా ఉద్యమం. కనిపెట్టాలంటే దాని జాడ నిత్యం వెంటాడే నీ వెనుక నీడ. ఉద్యమం లేదనుకోవడం ఒక పెద్ద ఉన్మత్త భ్రమ. ఉద్యమాన్ని ఆర్పాలనుకోవడం వట్టి నిరర్థక శ్రమ. ప్రతి ఉద్యమానికి ప్రత్యేక ప్రణాళిక. ఉద్యమం అంటేనే అది కలకత్తా కాళిక నాలిక. ఉద్యమం తనకు తానై ఉద్భవమవుతుంది. ఉద్యమం తనకు తానే ఉత్తేజితమవుతుంది. తప్పకుండా తెలుసు ఉద్యమానికి తాను పన్నాల్సిన వ్యూహం. ప్రస్తుతానికి సైనిక శిబిరంలో సమాయత్త విరామం. ఉద్యమం లేదనుకునే ఓ నా అన్నలారా, మీ గడియారాల్లో కాలాన్ని కదిపే గంటల ముల్లేరా ఉద్యమం. ఉద్యమం లేదనుకునే ఓ నా అన్నలారా, మీ ఊపిరిలో నిండి మిమ్మల్ని కుదిపేసే భయమేరా ఉద్యమం. ఉద్యమం లేదనుకునే ఓ నా అన్నలారా, మిమ్మల్ని ప్రశాంతంగా పండనీయక మీ కనుపాపల్లో తిష్టవేసిన కైజారురా ఉద్యమం. ఉద్యమం లేదనుకునే ఓనా అన్నలారా, మీ దోసిటి మెతుకుల్లో మెరిసే రక్తారుణిమరా ఉద్యమం. ఉద్యమం లేదనుకునే ఓనా అన్నలారా, మీ ఆధిపత్యం కొసల కంటుకున్న ఆత్మాభిమానమే ఉద్యమం. పర్వాలేదు, ఉద్యమం లేదనుకొని పొంగు పొంగు ఎగురు ఎగురు, నీ రెండు రెక్కలు ఖండించే వజ్రాయుధమై వచ్చేదాకా.

0: బాసరిచులు కార్యక్రమంలో ఇప్పటి వరకు ప్రముఖ రచయిత్రి ఇల్లెందుల సరస్వతీదేవి వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి ఎంవి పట్వర్ధన్ కవితా పంక్తులు విన్నారు. చదివినది ఎస్ రాజవర్ధన్.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటెనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రెడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 19వ భాగంలో ఉస్తాద్ అల్లాదియా ఖాన్ గురించి విశేషాలు వినొచ్చు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఫిల్మీ గానే హిందీ సినిమా పాటని వినిపించే కార్యక్రమం. ఇయలటి ఫిల్మీ గానేలో ముందుగా విందాం షారుఖ్ ఖాన్, వింకిల్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన సినిమా బాద్షా. ఈ సినిమా 1999 విడుదలైంది. ఈ సినిమాకు అబ్బాస్ ముస్తాన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా నుండి అభిజిత్ భట్టాచార్య ఆల్కా యాజ్ఞిక్ పాడిన ఈ పాట విందాం. సంగీతాన్ని అందించింది అను మాలిక్.

ఇది మన యాస, మన బస్సులు ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు. ఇప్పుడు విందాం అభిషేక్ బచ్చన్, ఆసిన్, రిషి కపూర్ ఇంకా సుప్రియ పాఠక్ కలిసి నటించిన సినిమా ఆల్ ఈజ్ వెల్. ఈ సినిమా 2015లో విడుదలైంది. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించిన ఈ సినిమాను భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, వరుణ్ బజాజ్ నిర్మించారు. ఈ సినిమా యొక్క శీర్షిక 2009లో వచ్చిన 3 ఇడియట్స్ సినిమా నుండి ఒక పాట ఆధారంగా రూపొందించబడింది. సినిమాకు సంగీతాన్ని అందించిన వారు అమాల్ మాలిక్, బ్రదర్స్ అంజన్. ఇప్పుడు ఈ సినిమా నుండి మిథున్, తులసి కుమార్ పాడిన ఈ పాట విందాం.

ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటలవి. రేపు రాత్రి 9:45 గీతం కి బహార్ అలనాటి నటి కుంకుమ్ నటించిన పాత హిందీ చిత్రాలలోని పాటలతో రూపొందించిన కార్యక్రమం మొదటి భాగం ప్రసారమవుతుంది. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రం విందాం. భారతీయ శాస్త్రీయ భక్తి సంగీతానికి చెందిన గాయకుడు, స్వరకర్త, పండితుడు మరియు ఉపాధ్యాయుడు పండిత్ జితేంద్ర అభిషేకి. హిందుస్థానీ సంగీతంతో సంబంధమున్న ఈయన తుమ్రి, తప్ప, భజన్ మరియు భావగీత్ వంటి విభిన్న సంగీత రూపాలలో తన ప్రావీణ్యానికి ప్రసిద్ధి చెందారు. అభిషేకి సంగీత శైలి బహుళ ఘరానాల నుండి, ముఖ్యంగా ఆగ్రా ఘరానా, జైపూర్ ఆత్రౌలి ఘరానా మరియు ఖుర్జా ఘరానాల నుండి ప్రభావాలను ప్రతిబింబిస్తుంది. 1960లలో మరాఠీ రంగస్థల ప్రదర్శనలకు తన ప్రభావవంతమైన స్వరకల్పనలు మరియు సంగీత దర్శకత్వం ద్వారా మరాఠీ సంగీత నాటక రంగాన్ని పునర్నిర్మించిన ఘనత పండిత్ జితేంద్ర అభిషేకికే దక్కింది. ఎన్నో సంగీత ఆల్బంలను రికార్డు చేశారు. 25 కంటే ఎక్కువ మరాఠీ సంగీత ప్రదర్శనలకు సంగీతం అందించారు. భారతీయ శాస్త్రీయ సంగీతం మరియు మరాఠీ సంగీత నాటక రంగానికి ఈయన చేసిన సేవలకు గాను 1988లో పద్మశ్రీ మరియు 1989లో సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు విందామడి మరి పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రం.

హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఇప్పటి వరకు పండిత్ జితేంద్ర అభిషేకి గాత్రం విన్నారు. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ మొదటి భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మధురిమ హాయైనా మనసుకు నచ్చే మధుర గీతాలను వినిపించే కార్యక్రమం. ముందుగా విందాం సీతారామయ్య గారి మనవరాలు సినిమా నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన ఈ పాట.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా మీరు వింటున్నారు మధురిమ. ఇది హాయ్ అయిన మధుర గీతాలను వినిపించే కార్యక్రమం. ప్రకృతి సౌందర్యం, సంగీత మాధుర్యం, ప్రేమ మహిమ ఇవన్నీ కలిసినప్పుడు జీవితం ఒక దివ్య రాగమాలికగా మారుతుంది. సుమం ప్రతి సుమం, వనం ప్రతి వనం, ప్రతి పువ్వు ప్రతి వనం, అన్నీ ఒకే సౌందర్యాన్ని, ఒకే సుగంధాన్ని పంచుతున్నాయి. విశ్వంలోని ప్రతి అణువులోనూ ఒక చైతన్యం, ఒక ఉల్లాసం నిండి ఉంటుంది అని తెలుపుతూ సాగే ఈ పాట మహర్షి సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గారు ఆలపించగా, కె శారదాదేవి గారు నిర్మాతగా, వంశీకారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించారు ఎన్ కృష్ణమూర్తి గారు. ఈ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురమైన సంగీతాన్ని స్వరపరిచారు.

ఇది మనయాస మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిందా. మీరు వింటున్నారు మధురిమలో హాయైన పాటలు. ఇప్పుడు అమర్ అక్బర్ ఆంటోనీ ఈ సినిమా నుండి హరిణి పాడిన ఈ పాట విందాం. సంగీతం అందించింది ఎస్ఎస్ తమన్.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అందమంటే బయటికి కనిపించే అందం మాత్రమే కాదు, మనసులో పురివిప్పే స్వచ్ఛమైన ప్రేమకి ఉండే అందం కూడా. బంధాలన్నీ అందంగా పినవేసుకున్న వీళ్ళల్లో ఒకరిని చూసి ఒకరు మనసులోని ప్రేమతో పాడుకునే ఈ మధుర గీతం అమావాస్య చంద్రుడు సినిమా నుండి. ఇళయారాజా గారు అద్భుతమైన ఆలాపనలతో ఈ పాటను ఆలపించగా ఆ పదభావ కుసుమాలను తన తన్మయత్వంతో పూయించారు వేటూరి గారు. ఇప్పుడు ఈ మధురమైన గీతం ఇప్పుడు విందాం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇయాల్టి మధురిమలో చివరగా విందాం వానా సినిమా నుండి కార్తిక్ పాడిన ఈ పాట.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. వాతావరణం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎల్ల ఆకాశం నిర్మలంగా ఉండే, అక్కడక్కడ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి తేలికపాటి చెరులు కూడా కురిసినాయి. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

రేపు పొద్దు 5:50 నుంచి రాత్రి 11:00 వరకు ప్రసారమయ్యే కార్యక్రమాలలో ముఖ్య వివరాలు. అమటాల సంగతులు కార్యక్రమంలో రేపు పొద్దు 7:00 తిండితో మనం, మునిగాకు వంటల గురించి ఆహార నిపుణుడు ఏ రాంబాబు ప్రసంగం, డాక్టర్ సామల సదాశివ రచనలు సమగ్ర పరిశీలన, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి బయ్య నాగరాజుతో కె ధృవ భూమన్న పెట్టిన ముచ్చటతో పాటు కవిత శిక్షికన భట్టువార్ అరుణ సీయ కవితలు వినొచ్చు. కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో రేపు జమట్టు 5:30 ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి, అందగత్తెకు పాము గుణపాఠం కథ, స్నేహితులు కథల సంపుటి నుండి ధర్మబుద్ధి కథలు ప్రసారమవుతాయి. పొద్దు 5:00

9:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో అమ్మ పాలు అమృతం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కూర్పు కేలెనిన్. ఈ కార్యక్రమం తల్లిపాల వారసత్వాల సందర్భంగా పునఃప్రసారం. ఆదివాసీ కథాగానాలను వినిపించే కార్యక్రమంలో రేపు జమట 6:20 గిరిపదం. భీంపూర్ మండలం గుబడిపల్లి గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన డెంసా పాటలు మొదటి భాగం. ఇంకా తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాం భాషలో పాడిన జువారింగ్ పాటలు మొదటి భాగం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:00 ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రేపు అధిక సాంద్రత పత్తి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలిస్తారు. రైతు సోదరులు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2300081 ఇంకొక నంబర్ 2950081 ఆదిలాబాద్ కోడ్ 087 32. రేపు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం. 19వ భాగంలో ఉస్తాద్ అల్లాదియా ఖాన్ గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. మన పురాణాలు కార్యక్రమంలో రేపు రాత్రి 10:00 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడ